0: రండి అని చెప్తారు. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళినప్పుడు ఇంకా చాలా మంది అట్రాక్ట్ అయ్యి, నేను వెళ్ళేది 20 మెంబర్స్కి నేర్పించడానికి వెళ్తే నాకు అక్కడ 50 మెంబర్స్కి నేర్పించి రావడం అవుతుంది. సో అక్కడ నేర్పిస్తున్నప్పుడు వేరే వాళ్ళు కూడా చూసి, లేదు మేము కూడా ఇంట్రెస్ట్ ఉన్నాం, మేము కూడా నేర్చుకుంటున్నాం అని దే ఆర్ జాయినింగ్. నేను ఇప్పుడు లైక్ దగ్గర దగ్గర 20 ఇయర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నా, బట్ నేను ఎప్పుడు పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తాను అని చెప్పా. ఐ ఆల్వేస్ సే నేను కాన్ఫిడెంట్ తో డ్రైవ్ చేస్తాను. నా స్టూడెంట్స్కి కూడా అదే చెప్తా, మీరు అనకండి నేను పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయాలని. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ డ్రైవ్ చేయలేరు, బట్ ఐ కెన్ అష్యూర్ యూ మీరు మీ ఫోబిక్ వదిలేసి కాన్ఫిడెంట్గా నడుపుతారని. బికాస్ నాకు వచ్చే స్టూడెంట్స్ అందరు ఫోబిక్ స్టూడెంట్స్. కొంతమందికి రోడ్ అంటే భయం, కొంతమందికి బండి అంటే భయం. సో అలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి, సో వాళ్ళకి నేను మెల్లమెల్లగా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి మైండ్ సెట్ చేంజ్ చేస్తూ వెహికల్ నేర్పిస్తుంటా. సో దట్ ఈస్ లైక్ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ మీ. సో కాన్ఫిడెంట్ ఉంటే 1 అవర్, కాన్ఫిడెన్స్ లేకపోతే 1 వీక్. అది కూడా 1 వీక్ కూడా ఎందుకు, వాళ్ళ భయం తీయడానికి అంతే. లేదు అంటే వాళ్ళు కూడా 2-3 డేస్లో నేర్చుకుంటారు. నా స్టూడెంట్స్ ఎట్లా అంటే మండే జాయిన్ అవుతారు, ఎవ్రీ మండే న్యూ క్లాస్ స్టార్ట్స్, మండే జాయిన్ అవుతారు. కొంతమంది వెనస్డే వరకు అయిపోతుంది క్లాస్. ఫోన్ చేస్తే వచ్చేసింది కదా మేడం, ఇంకెందుకు రావడం, మేమే నడుపుతున్నాం అని చెప్పేస్తారు. అండ్ నాది ఏంటి అంటే ఫాలో ద రూల్స్. ఏదైనా సరే జాయిన్ అయినరు అంటే దే షుడ్ అప్లై ఫర్ ద లెర్నింగ్ లైసెన్స్. లైసెన్స్ ఇస్ మ్యాండేటరీ, హెల్మెట్ ఇస్ మ్యాండేటరీ. బికాస్ చూస్తున్నాం ఈ మధ్య, ముందైతే ఓన్లీ జెంట్స్నే పట్టుకుంటుండే, ఇప్పుడు నో జెండర్ బయాస్, ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుంటున్నాం. సో ఐ ట్రైన్ దెమ్ విత్ ద రూల్స్. టచ్ వుడ్, ఇంతవరకు 25,000 మెంబర్స్లో ఎవ్వరు కూడా కింద పడిపోలే. దట్ ఐ హావ్ అచీవ్డ్, కింద పడిపోకుండా నేర్పించడం.
1: అంటే ఏ మనిషి పర్ఫెక్ట్ డ్రైవర్ అని చెప్పుకోకూడదు, కాన్ఫిడెంట్ డ్రైవర్ నేను ధైర్యంగా నడపగలను. ఎస్పెషల్లీ మొదట్లో నేర్చుకునే వాళ్ళు, ఇంకా రాదు డ్రైవింగ్ అనుకునే స్థాయిలో ఉన్నవాళ్ళు, ఏదైతే భయం ఉంటుందో ఆ భయాన్ని తొలగించి నేర్పిస్తానంటున్నారు, మంచి మాట. సో మీరు లైఫ్ కోచ్గా ఎలా మారారు?
0: ఇలానే నా స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తూ, నేనేంటి అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటా, కానీ ఒక్కసారి క్లాస్లో ఉన్నప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ టోటలీ చేంజ్డ్
1: ట్రైనర్.
0: బికాస్ టోటల్ ట్రైనర్. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ టైం వేస్ట్ చేసుకోదు. ఇప్పుడు నేను వాళ్ళతోటి ఫ్రీగా ఉంటే ఇవాళ కాకపోతే రేపు నేర్చుకోవచ్చు అన్న ఇంటెన్షన్ వచ్చేస్తుంది. సో నేను ఏది కూడా మాట్లాడా, క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ వీక్ ఎండ్ అయ్యే వరకు ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ ద ట్రైనింగ్. వాళ్ళు ఏంటి అంటే మెయిన్ రోడ్స్ వెళ్ళాక, హైవేస్ మీద వెళ్ళాక నా దగ్గరకు వస్తారు కదా, లైక్ దట్ వాజ్ ద లాస్ట్ క్లాస్, స్టాండ్ వేసాక దే స్టార్ట్ క్రయింగ్ సంతోషంతో, అండ్ దే స్టార్ట్ టెల్లింగ్ దేర్ స్టోరీస్. వాళ్ళు ఎప్పుడైతే స్టోరీస్ చెప్తారో నాకు షివరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓ వీళ్ళు ఇంత పెయిన్లు ఉన్నారా, ఇంత పెయిన్లు ఉన్న తర్వాత కూడా నా దగ్గర వెహికల్ నేర్చుకున్నారా. సో అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది.
1: ఇలా మిమ్మల్ని బాగా కదిలించిన ఏమైనా మా శ్రోతల కోసం?
0: చాలా అంటే చాలా ఉన్నాయండి. ఒక ఆమె ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఉన్నారు, ఎక్కడో వర్క్ చేస్తారు. షీఈస్ లైక్ టార్చర్డ్ బై దేర్ ఇన్లాస్ అనమాట. వెహికల్ ఉన్నా కూడా ఇవ్వరు, బాబును వదలాలన్నా నడుచుకునే వెళ్ళాలి, చెయ్యాలి, ఫుడ్ పెట్టకపోతుండే, ఎప్పుడు ఏడుస్తుండే తను. అంటే తను కోలుకోలేకపోతుండే, నా జీవితం ఇంతే, నేను ఇంతే, నా పిల్లల్ని నేను చూసుకోలేను. వాళ్ళ పాప లైక్ ఐ థింక్ షీఈస్ ఆఫ్ 6th class or 5th class, ఐ డోంట్ రిమెంబర్. నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్ మనీ ఇచ్చి జాయిన్ చేసింది. నా దగ్గర ఏంటి అంటే వెన్ యూఆర్ కమింగ్ ఫర్ ద ట్రైనింగ్ షూస్ ఆర్ మ్యాండేటరీ, డ్రెస్ మీ ఇష్టం, షూస్ ఆర్ మ్యాండేటరీ. ఎందుకంటే దెబ్బలు తాకకుండా. ఆ షూస్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇప్పించింది, చెప్పింది మేడం తనకేం చెప్పకండి, మీరే స్పాన్సర్ చేస్తున్నట్టు చెప్పండి, ఐఎమ్ పేయింగ్ ఫర్ హర్. ఎందుకంటే నేను ఇస్తే తను తీసుకో, తనకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ, తను ఎవరి దగ్గర ఏం తీసుకోదు. నేను చెప్పా ఇలా కొంతమంది స్టూడెంట్స్కి ఐఎమ్ ఆఫరింగ్ అంటే, అప్పుడు వచ్చి తను నేర్చుకుంది. నేర్చుకున్న లాస్ట్ వీక్ తన ఇంట్లో వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకొని షీ స్టార్టెడ్ టేకింగ్ ద వెహికల్ అవుట్. వాళ్ళ పాప అన్నదంట, అమ్మ నేను మ్యామ్ని ఒక్కసారి కలవాలి, నువ్వు ఇంత మంచిగా నడుపుతున్నావు కదా, ఐ వాంట్ టు టాక్. వాళ్ళ పాప నన్ను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసింది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తుందో. అయితే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా మమ్మీ పొద్దున లేస్తే ఏడుస్తూనే ఉంటుంది, ఎవ్వరు మాట్లాడినా మాట్లాడదు, జస్ట్ ఆమె పని ఏంటో. ఎందుకంటే ఇంట్లో కూడా భయం భయంతో బతుకుతుంది. లైక్ మీతోటి మాట్లాడిన తర్వాత మీరేం మాట్లాడారో తెలియదు మ్యామ్, ఇప్పుడు చేంజ్ అయింది, రోజు నవ్వుతుంది, మాతోటి మంచిగా ఉంటుంది, ఇంట్లో ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది, షీ హాస్ చేంజ్డ్, తన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది, బయటకు వెళ్తుంది, అందరితోటి మింగుల్ అవుతుంది ఇప్పుడు, ముందులా లేదు మా మమ్మీ, నాకు చాలా హ్యాపీగా ఉంది అని.
1: ఆ పాప మాటల్లో నాకు అనిపిస్తుంది మీరు కేవలం బైక్ నడిపే ధైర్యానే కాదు, ఆమెకు జీవితాన్ని ఆమె నడుపుకోగలిగే ధైర్యాన్ని ఇచ్చినట్టున్నారు. సో అందువల్ల ఆ పాప కృతజ్ఞతను మీతో పంచుకోవడం. మరి మీరు మీ జీవితంలో మీ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకొని ఇలా ముందుకు సాగడానికి మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది?

0: వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా.
1: కరెక్ట్ కరెక్ట్
0: మా హస్బెండ్ మా పిల్లల సపోర్ట్ లేకపోతే ఐ క్లియర్లీ సే అర్చన ఇస్ జీరో. నేను కూడా ఒక నార్మల్ హౌస్ వైఫ్ని, ఇంట్లో నుంచి రాకపోతుండేనేమో.
1: వాళ్ళు ఏమంటారు మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ, వాట్ డు దే సే అబౌట్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ యువర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ?
0: దే ఫీల్ వెరీ హ్యాపీ.
1: గుడ్.
0: ఎందుకంటే బయట పోయినప్పుడు మీరు అర్చన వాళ్ళ హస్బెండ్, మీరు అర్చన వాళ్ళ పిల్లలు, అలా ఎవరైనా రికగ్నైజ్ చేస్తే ఓకే హ్యాపీ, రికగ్నైజ్ చేయకపోయినా హ్యాపీ, నా పని చేసుకొని వెళ్ళిపోతా. ఏంటి అంటే వెళ్ళినప్పుడు, మ్యామ్ నేను మీ ఫ్యాన్, నేను మిమ్మల్ని ఫాలో అవుతా, మీ ఇంటర్వ్యూస్ చూసా, మీ పేపర్లు ఇవి చూసా, ఇంటర్వ్యూస్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, నేను మిమ్మల్ని ఇలా కలుస్తా అనుకోలేదు. సో వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, అరే ఈ మ్యామ్ ఇది అంట అంటే, ఫ్రమ్ దేర్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ నోయింగ్. ఇంకేంటి అంటే కొన్ని కాలేజెస్లో ఐఎమ్ బీన్ ఎగ్జాంపుల్ ఫర్ లేడీస్, రోల్ మోడల్ లెక్క. ఐ హ్యావ్ ఫ్యూ నోన్ పర్సన్స్, వాళ్ళు ఏంటి అంటే ఐఎమ్ ద డిఫాల్ట్ ఎగ్జాంపుల్. నాకు ఫస్ట్ అర్థం కాలే, ఎందుకు ఇంతమందికి నేను ఎలా తెలుస్తున్నా, దట్ టు కాలేజ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఐ గో యాజ్ ఎ గెస్ట్ లెక్చరర్స్ అలా తెలుస్తున్నానంటే, ఒక్కసారి ఒక స్టూడెంట్ని అడిగా, హౌ యూ పీపుల్ కేమ్ టు నో అబౌట్ మీ అంటే, లేదు మ్యామ్ యు ఆర్ ద ఎగ్జాంపుల్ రోల్ మోడల్, లైక్ పీపుల్ ఆర్ టెల్లింగ్ అబౌట్ యూ, మీరు ఎలా ఉండేటోళ్ళు, ఎలా అయ్యారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ద కన్సిస్టెంట్ ఇన్ ద గ్రోత్, యూ బికేమ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ మెనీ ఆఫ్ ద కాలేజెస్ అని చెప్పారు. సో అలా తెలిసింది, ఓకే ఐఎమ్ బీయింగ్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ పీపుల్ అని.
1: అంతకన్నా గుర్తింపు, అంతకన్నా అచీవ్మెంట్ ఏముంటుంది చెప్పండి.
0: అండ్ ఐ హ్యావ్ ఏ ఏకలవ్య స్టూడెంట్ ఆల్సో.
1: ఓకే, ఎలా తెలిసింది మీకు ఆ స్టూడెంట్ గురించి?
0: కోవిడ్ టైంలో అందరూ లైక్ లాక్డౌన్, సో ఏంటి అంటే ఒక స్టూడెంట్, షీ వాజ్ ఇన్ టచ్ అనమాట, మీ తను ఎప్పుడైతే నా దగ్గర కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అన్న టైంలో లాక్డౌన్ అయిపోయింది. తను ఏం చేసిందంటే డైలీ షీ యూస్ టు కాల్ మీ. ఫస్ట్ 1 వీక్ ఓకే, తనకు పిచ్చి ఉంది కదా నేర్చుకోవడానికి, అందుకనే కాల్ చేస్తుందేమో అని తను అడిగిన క్వశ్చన్స్ కానీ నేను ఆన్సర్ ఇస్తుండే. 10-15 డేస్ తర్వాత ఐ వాస్ లైక్ ఫ్రస్ట్రేటెడ్ అంటే, నేను ఆలోచిస్తలేను, తను షీజ్ ఆస్కింగ్ మైన్యూట్ డీటెయిల్స్ ఆల్సో, నేర్చుకోవడానికి రావడం లేదు, లాక్డౌన్ ఉంది, లాక్డౌన్లో యు నో ద సిచ్యువేషన్ వాస్ టెన్స్డ్ ఎవ్రీథింగ్, ఆమె పైన అర్చిన సిచ్యువేషన్ కూడా ఉంది, ఏంటి మీరు నాకు రోజు కాల్ చేస్తారు, ఇరిటేట్ చేస్తున్నారని. అగైన్ ఆ రోజు ఐ ఓన్లీ ఫెల్ట్ బ్యాడ్, అరే పాపం ఆమె ఎవరిని కూడా అడగలేదు కదా, నన్నే అడుగుతుంది కదా అని. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే మామూలు, 1 మంత్ కంటిన్యూ కాల్స్,
1: ఫోన్ కాల్లో నేర్చేసుకుంది.
0: ఫోన్ కాల్లో ఆఫ్టర్ లాక్డౌన్ ఇనోవా వేసుకొని వచ్చింది మా ఇంటికి ఫ్రమ్ శంషాబాద్. ఐ వాజ్ లైక్ టోటలీ షాక్. మేడం రోజు నేను కార్లో కూర్చోడం ముందు మీ ఫోటో, మీ వాయిస్ రికార్డింగ్, మీరు రోజు నాతో ఏం మాట్లాడారో ఐ షుడ్ రికార్డ్ ఇట్, రికార్డ్ చేసుకొని మీరు ఇచ్చిన డీటెయిల్స్ తోటి ఎవరైతే నాకు కాదు అని చెప్పారో వాళ్ళ ముందు నేను ఈ వెహికల్ వేసుకొని తిరుగుతున్నా. నేను నేర్పించకుండానే షీ పేడ్ మై ఫీస్, సో లైక్ దట్ ఐ కేమ్ టు నో.
1: సో మీరు అన్నట్టు బ్లెస్డ్ అని, చాలా కంటెంట్మెంట్ ఉన్నమాట, మీరు చాలా ఆత్మసంతృప్తితో బతుకుతున్నారు. ఇప్పుడు ఎటువైపు మీ ప్రయాణం, మీ బైక్ జర్నీ, ఇంకేం సాధించాలనుకుంటున్నారు, ఇంకేమైనా ఆశయాలు గోల్స్ ఉన్నాయా?
0: యాక్చువల్లీ కోవిడ్ బిఫోర్ మాకేమంటే ఇప్పుడు ఊబర్ జొమాటో ఎలా ఉందో అలా సేమ్ విత్ లేడీస్ రావాలని ఉండే. షీ రైట్స్ లోనే యూ హ్యావ్ లైక్ డెలివరీ సర్వీసెస్, పిక్ అండ్ డ్రాప్ సర్వీసెస్, ఉమెన్ టు ఉమెన్, వేరే ఎవరు కూడా కాదు.
1: సర్వీసెస్ ఆఫర్డ్ బై ఉమెన్?
0: యా,
1: గుడ్. ఓకే,
0: ఓన్లీ ఫర్ ఉమెన్.
1: అలా ఎందుకు సర్వీసెస్?
0: ఎందుకంటే ఇప్పుడు అందరు మంచోళ్ళని చెప్పలేము, 99% సేఫ్టీ కోసం. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పేపర్స్, ఒక గవర్నమెంట్ నుంచి స్టాంప్ రావాల్సి ఉండే. ఈ కోవిడ్ హాస్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్, బట్ వీఆర్ స్టిల్ రన్నింగ్ ఆన్ దట్. మేమేంటి అంటే లైక్ డిస్ట్రిక్ట్స్ విలేజెస్ నుంచి వెళ్ళి అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పాలిష్ చేసి వీ హ్యావ్ బ్రాట్ ఓవర్ హియర్. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటి అంటే అగైన్ వాళ్ళందరూ మ్యారేజెస్ చేసుకున్నారు, ఇది అగైన్ దట్ థింగ్స్ ఆర్ ఇన్ టూ లైన్ పైప్ లైన్, చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని. బట్ అయితే మాత్రం ఐ విల్ బి లైక్ వెరీ మచ్ హ్యాపీ.
1: అర్చన గారు, సింపుల్గా తండ్రి దగ్గర ఆసక్తితో నేర్చుకున్న ఒక కూతురు ప్రయాణం ప్యాషన్ నుంచి ప్రొఫెషన్కి ఎలా మారింది, చాలా మంచి విషయాలు తెలియజేశారండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం.
0: నమస్కారం అండి.
2: సుప్రదం.

0: ఇంతవరకు సుపథం సామాన్యుని విజయ గాథ శీర్షికన బైక్ రైడర్ ట్రైనర్ అర్చనా చిగులపల్లి గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ కి సమస్య వస్తే. తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే ఏం చేయాలి అన్న అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవుతుంటారు. ఈ అడ్వకేట్ ద్వారా వెళ్ళేటప్పుడు, అంటే సరైన ఆర్థిక స్తోమత లేదు అనుకున్నప్పుడు, ఎవరైనా అడ్వకేట్ని సర్వీసెస్ని ఫ్రీగా పొందాలంటే ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ సర్వీసెస్ ఆర్థిక స్థూమత లేనటువంటి క్లయింట్లు ఫ్రీగా పొందాలంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అయ్యి వారు అర్జీ పెట్టుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను లీగల్ సర్వీసెస్ అథారిటీ అపాయింట్ చేసి ఈ క్లయింట్ యొక్క కేసును వాదించే విధంగా వారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను పంపిస్తారు.
0: అలా అడ్వకేట్గా వీరి తరఫు నుంచి కోర్టులో వాదించే వాళ్ళకి పేమెంట్ ఎవరిస్తారు?
1: ప్రతి జిల్లాకు ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీలో కొంత డబ్బు ఉంటుంది, అంటే కాస్ట్ల రూపేణ జమకూరినటువంటి డబ్బు ప్లస్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి డబ్బు. ఆ డబ్బులోంచి నామినల్ ఫీ అడ్వకేట్ రెమ్యునరేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్కి పే చేస్తుంది.
0: అంటే మన కేసు కంటూ ఏదైతే అడ్వకేట్ నియమింపబడ్డాడో వాళ్ళకి నామమాత్రంగా కొద్దో గొప్ప ఫీజ్ అనేది గవర్నమెంట్ ద్వారానే చెల్లింపబడుతుంది. అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని సమస్యలు కంచె చేయను వేస్తే అన్న సంధాన, కొన్ని చోట్ల అడ్వకేట్ని నమ్మి డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం కానీ, వాళ్ళు చెప్పిన ఫీజు అన్ని ఇచ్చిన తర్వాత కూడా కేవలము ఒక అడ్వకేట్ నిర్లక్ష్యం వల్లనో లేదంటే తప్పుదారి పట్టించడం వల్ల నష్టం జరిగినట్లయితే, అది అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ చేసిన తప్పు వల్లే నాకు ఈ నష్టం జరిగింది అని భావిస్తే ఆ వ్యక్తి ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ ద్వారా క్లయింట్కు నష్టం జరిగితే 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా బార్ కౌన్సిల్స్ ఏర్పాటైనాయి. బార్ కౌన్సిల్ ఆ పర్టికులర్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ అప్రోచ్ అయ్యి అక్కడ బార్ కౌన్సిల్కు కంప్లైంట్ ఇస్తే మరి ఆ కంప్లైంట్ వారు ప్రొసీజర్ ప్రకారంగా క్లయింట్ దగ్గర నుంచి తీసుకొని మొట్టమొదటి చర్యగా అడ్వకేట్ ఎక్స్ప్లెనేషన్ గురించి నోటీస్ పంపిస్తారండి. 15 డేస్ టైం పెడతారు. అడ్వకేట్ కామెంట్స్ వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్లో 25 మెంబర్స్ జనరల్ బాడీ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండా ప్రకారంగా ఈ కేసెస్ అన్ని లిస్ట్ చేసి అక్కడ

0: బార్ కౌన్సిల్ హైకోర్టు ప్రెమిసెస్లో తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ప్రతి రాష్ట్రానికి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. సాధారణంగా ఎక్కడైతే ఉన్నత న్యాయస్థానం ఆ రాష్ట్రానికి ఉంటుందో అక్కడనే బార్ కౌన్సిల్ ఉంటుంది.
1: ఈ బార్ అసోసియేషన్ వేరు, బార్ కౌన్సిల్ వేరు.
0: ప్రజల అపోహలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ అసోసియేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కోర్టుకు ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, ఆ పర్టికులర్ కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల సమూహం అంతా ఒక్క దగ్గర చేరి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ రాష్ట్రం యొక్క బార్ కౌన్సిల్ రికగ్నైజ్ చేస్తే అది బార్ అసోసియేషన్ అవుతుంది. ప్రతి కోర్టులో, ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఉంది, ఎల్బీనగర్ లో మెయిన్ కోర్టు ఉంటుంది, అక్కడ ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉంది, కుషాయిగూడలో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ముఫసిల్ కోర్ట్స్లో వికారాబాద్ ఉంది, వికారాబాద్ లో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం దాదాపు 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ కౌన్సిల్ అనేది రాష్ట్రానికి ఒకటే ఉంటుంది. బార్ కౌన్సిల్ ఏమో ఒక చట్టబద్దమైనటువంటి సంస్థ, 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి సంస్థ. బార్ అసోసియేషన్ ఏమో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి అసోసియేషన్.
1: మనం ఏదో ఒక కేసులో అడ్వకేట్ దగ్గర వెళ్ళినప్పుడు అడ్వకేట్ ద్వారా మనకు నష్టం జరిగింది, ఆయన నిర్లక్ష్యం వల్లనో అతని చర్యల వల్లనో అనిపించినప్పుడు కంప్లైంట్ ఇస్తే, మీరు చెప్పినట్టు ఆ కంప్లైంట్ ఆ కౌన్సిల్ మెంబర్లో ఉండే జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి ఆ లిస్ట్ అయిన కంప్లైంట్స్ అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి పరిశీలించి ఇది సహేతుకంగా ఉంది, ఇది డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ కేసును డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేస్తాం. ఆ డిసిప్లినరీ కమిటీ ఏం చేస్తుందండి?
0: డిసిప్లినరీ కమిటీకి ఈ కేసు రిఫర్ చేయగానే డిసిప్లినరీ కమిటీలో 3 సభ్యులు ఉంటారండి. సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ చైర్మన్ గా ఉంటాడు, ఇంకొక బార్ కౌన్సిల్ మెంబర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది డిసిప్లినరీ కమిటీ ఉంటాడు, తర్వాత ఇంకొక కోఆప్టెడ్ మెంబర్ ఉంటారు. ఈ డిసిప్లినరీ కమిటీ ఇమీడియట్ గా అడ్వకేట్ కు నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ ఇష్యూ చేసి ఒక 15 రోజుల గడువు పెడుతుంది. 15 రోజుల లోపల వారు డిసిప్లినరీ కమిటీ ముందు అపియర్ అయ్యి వారు సమాధానం చెప్పుకోవాలి.
1: అంటే ఆ కంప్లైంట్ కి సంబంధించిన కంటెంట్స్, అంటే ఏమైతే వారిపైన అభియోగం మోపబడిందో దానికి ఒక రకమైన రిప్లై సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానం అందిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది?
0: ఆ సమాధానము అందిన తర్వాత కంప్లైంట్ తో జతపరిచినటువంటి సాక్ష్యాలు, రిప్లైతో జతపరిచినటువంటి సాక్ష్యాలన్నీ పరిశీలించి ఒకవేళ చట్టబద్దంగా కంప్లైనెంట్ ను తర్వాత రెస్పాండెంట్ ను ఇద్దరిని అడుగుతాం, ఇంకేమైనా సాక్ష్యం ఉందా, బోన్లో ఎక్కి సాక్ష్యం ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే బోన్లో వాళ్ళ ఓత్ పైన సాక్ష్యం తీసుకుని రికార్డ్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి నిర్ణయం ప్రకటిస్తాం.
1: అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో జరిగే పద్ధతిలానే ఉంటుందేమో.
0: క్వాసి జ్యుడిషియల్ అథారిటీ అండి. సివిల్ కోర్టులో ఏ విధంగా ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం డిసిప్లినరీ కమిటీలో.
1: మామూలుగానే చట్టపరమైన అవగాహన లేకనే ఒక అడ్వకేట్ ని మనం ఎంగేజ్ చేసి మన కేసును పోరాడడానికి ప్రయత్నం చేస్తారు చాలా మటుకు. ఇలా అడ్వకేట్ ద్వారా ఇబ్బంది పడి మోసానికి గురయ్యో లేదంటే నష్టపోయి ఉంటే తిరిగి మళ్ళీ ఈ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీలో, బార్ కౌన్సిల్లో ఉండే డిసిప్లినరీ కమిటీలో తన కేసుని వాదించి నిరూపించుకోవడానికి కావలసినంత చట్టపరమైన జ్ఞానం ఉండకపోవచ్చు, లీగల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరినైనా సహాయకుడు అంటే ఒక అడ్వకేట్ని తమ కేసుని, తనకు జరిగిన నష్టాన్ని క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అనే డిసిప్లినరీ కమిటీకి చెప్పుకోవడానికి పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందా?
0: ఎస్ అండి. క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ డిసిప్లినరీ కమిటీ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సివిల్ కోర్ట్ అండి. సివిల్ కోర్టులో ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ డిసిప్లినరీ కమిటీ ముందు ఉంటుంది. అడ్వకేట్ ను క్లయింట్ అవేర్నెస్ లేనటువంటి క్లయింట్ ఎంగేజ్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్, ఈవెన్ అడ్వకేట్ కూడా తను సొంతగా వాదించుకోలేని పరిస్థితుల్లో ఆయన కూడా రెస్పాండెంట్ ఎవరి పేరు మీద అయితే అభియోగాలు ఉంటాయో ఆ అడ్వకేట్ కూడా ఒక అడ్వకేట్ ను పెట్టుకుని వాదించుకోవచ్చు. సేమ్ సివిల్ కోర్ట్ ప్రొసీజర్, పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ బోత్ సైడ్స్ కెన్ ఎంగేజ్ అడ్వకేట్ అండి. స్తోమత లేనటువంటి పిటిషనర్స్ కు బార్ కౌన్సిల్ తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కూడా మేము అక్కడ బార్ కౌన్సిల్లో ఏర్పాటు చేస్తారండి. ఒకవేళ నాకు స్తోమత లేదు, నేను అడ్వకేట్ ను పెట్టుకోలేను, నాకు అడ్వకేట్ సహాయం కావాలి అని సెక్రటరీ గారికి అర్జీ పెట్టుకుంటే బార్ కౌన్సిల్లో ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, అందులో నుంచి ఒక అడ్వకేట్ కు ఈ కేసు ఎంట్రస్ట్ చేస్తాం.
1: అడ్వకేట్ అనంతసేన్ రెడ్డి గారు, ఇలా కేసు పూర్వాపరాలు విచారించి ఇరుపక్షాల సాక్ష్యాలను గమనించి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీ, బార్ కౌన్సిల్

0: డిసిప్లినరీ కమిటీ ఏ రకమైన తీర్పును ఇచ్చి ఈ కాంప్లైంట్ కి సహాయం చేయగలదు?
1: డిసిప్లినరీ కమిటీ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత అడ్వకేట్ ఇక్కడ తప్పు ఉన్నది, మరి అడ్వకేట్ క్లయింట్ కు మోసం చేసిండు, సెక్షన్ 35 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ప్రొఫెషనల్ మిస్కండక్ట్ తన క్లయింట్ పట్ల అడ్వకేట్ చేసిండు అని నిర్ధారణ అయిన తర్వాత అడ్వకేట్ ను టెంపరీగా బార్ కౌన్సిల్ రోల్స్ నుంచి ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేసే అధికారము డిసిప్లినరీ కమిటీకి ఉంది. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు. పర్మనెంట్ రిమూవల్ ఫ్రమ్ ది రోల్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ కూడా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ, అంటే ఎంత నష్టం జరిగిందో దాన్ని బట్టి డిసిప్లినరీ కమిటీ డిసైడ్ చేస్తుంది.
0: అంటే ఆ జరిగిన నష్టం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకుని పనిష్మెంట్ అంటే ఇవ్వడం జరుగుతుంది.
1: ఎస్,
0: అలా డిసిప్లినరీ కమిటీ ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకుని వారికి జరిగిన నష్టానికి గాను డ్యామేజెస్ దావా వేయడానికి ఎక్కడికి వెళ్లాలంటారు? బార్ కౌన్సిలే డ్యామేజెస్ అవార్డు చేస్తుందా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్లాలా?
1: కొన్ని సందర్భాలలో విచారణ జరిగేటప్పుడు క్లయింట్ ప్రొడ్యూస్ చేస్తాడో ఆ ఎవిడెన్స్ ను పరిగణనలోకి తీసుకొని డిసిప్లినరీ కమిటీయే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అడ్వకేట్ కు డైరెక్షన్ ఇచ్చి నీ వల్ల నీ క్లయింట్ ఇంత నష్టపోయిండు కాబట్టి ఇంత అమౌంట్ అతనికి మీరు ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్ద అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఏ అమౌంట్ అయినా గానీ ఆర్డర్లోనే క్లయింట్ కు మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి డామేజెస్ దావా వేసుకోమని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా డిసిప్లినరీ కమిటీ అటువంటి డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, అక్కడ సూట్ నంబర్ అయిపోతుంది, అక్కడ 100% ఆ సూట్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది, డామేజెస్ సూట్. కొన్ని సందర్భాలలో బార్ కౌన్సిలే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బార్ కౌన్సిల్ కంపెన్సేషన్ అవార్డ్ చేయలేని పక్షంలో ఇది సహేతుకమైనటువంటి ఈ కంపెన్సేషన్ పొందే అవకాశం ఉన్నటువంటి కేసు ఉంది కాబట్టి సివిల్ కోర్టుకు ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో అక్కడ సివిల్ కోర్టుకు వెళ్ళమని క్లయింట్ కు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో క్లయింట్ అక్కడ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ క్లయింట్కు అక్కడ దావా వేస్తే అతను 100% దావా గెలిచే అవకాశం ఉంటుంది.
0: ఆల్రెడీ ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ వారు చేసిన చర్య పట్ల పూర్తిగా విచారణ జరిపి ఒక జడ్జిమెంట్కి వచ్చింది కాబట్టి ఆ తర్వాత డ్యామేజెస్ అనేది ఎంత కావాలి అనేది నిర్ణయించుకొని కోర్టుకు పోయినట్లయితే ఆ కేసుని సివిల్ కోర్టు విచారించి వీరికి ఏ మేరకు నష్టం జరిగింది, ఏ మేరకు నష్టపరిహారం చెల్లించాలనేది
1: నిర్ణయింపబడుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఎవిడెన్స్ సివిల్ కోర్టులో ఎవిడెన్స్ అంతా పొందుపరిచి అక్కడ మళ్ళీ అడ్వకేట్ కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటారు.
0: కాబట్టి కంచే చేను వేసిందని భయపడాల్సిన పని లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే వెసులుబాటు చట్టంలో
1: ఉంది.
0: కాబట్టి దానికోసం కావలసిన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ప్రజల పట్ల ఉంది.
1: ప్రజల పట్ల ఉంది. ఎప్పుడు ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ మోసపోయినటువంటి క్లయింట్లకు అండగా ఉంటుంది. దాదాపు చాలా కంప్లైంట్లు బార్ కౌన్సిల్ కు వస్తాయి. ప్రతి 3 నెలలకు ఒక 100 నుంచి 150 కంప్లైంట్లు మేము విచారణ చేసి దాదాపు ఒక 20% కంప్లైంట్స్ డిసిప్లినరీ కమిటీస్ కు పంపించినాము. అక్కడ డీసీలో కూడా రిమూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడ్వకేట్స్ ను రోల్స్ పై నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద రిమూవ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
0: కాబట్టి పోరాటం అనేది న్యాయం పొందేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది.
1: ఎస్ అండి,
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత్ సేన్ రెడ్డి గారు. నమస్కారం.
1: నమస్తే. థ్యాంక్ యూ.

ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్తో సమస్య వస్తే తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

తాం తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

జం తగ జం తరగడదు తరగడదు కఠిం త జం తగ జం తగ జం తరగడదు తరగడదు తగ ధీం త కధీం తగ తధీం తాం తగ ధీమి జనుతాం.

ఇంతవరకు బంగాళ రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో బ్రోచేవారెవరే, సద్గురు త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.

శ్రీరంజని రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనోరంజని రాగంలో అటు కారాదని బల్గా సద్గురు త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.

ఇంతవరకు మనోరంజన్ రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చివరిగా వినండి కళ్యాణ వసంతం రాగంలో నాదలోలుడై సద్గురు త్యాగరాజస్వామి కీర్తన రూపక తాళం.

కళ్యాణ వసంతరాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

భారతీయ వాయుసేనలు MiG-21 విమాన సేవల ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంప్ రాష్ట్రపతి ముర్ము విడుదల చేశారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40 పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డ్ ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో నౌక నిర్మాణానికి అనుకూల వాతావరణం తమ మంత్రిత్వ శాఖ సృష్టిస్తోందని చెప్పారు. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాలు మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్లు ఆదా అవుతాయని రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా బెజ్జిపిఎస్ పరిధిలో వడ్రాస్ వెదర్ కల్వర్ట్ వద్ద మందుపాతర నిర్వీర్యం చేస్తుండగా అది పేలడంతో బాంబ్ డిఫ్యూజన్ స్క్వాడ్కు చెందిన 4 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. H-1B వీసా దుర్వినియోగం దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో సహా 8 ఐటీ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ను అమెరికా సస్పెండ్ చేసింది. 2025లో మైక్రోసాఫ్ట్ అమెరికన్లను తొలగించి విదేశీ ఉద్యోగులకు వీసాలిచ్చిందని జెడి వ్యాన్స్ ఆరోపించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. రామాయణ మహాభారత కాలం నుంచే విలువిద్యకు విశిష్ట స్థానం ఉందన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలు పరిరక్షించాలని 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. పన్ను చెల్లింపుల ప్రక్రియ సరళీకరించాలని, ఎగుమతిదారులపై కఠినంగా ఉండాలని పేర్కొన్నారు. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ అంత్యక్రియలు పూణే సమీపంలో నానాచివాడి ఫామ్ హౌజ్లో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ చివరి క్రతువులు నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి, ఇందిరా చిత్రం కోసం హరిణి బృందం ఆలపించిన రాజశ్రీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: పది లక్షల లాటరీ నాకు.
1: మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: చంద్రలేఖ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామ శాస్త్రి గీతం వినండి. సంగీతం సందీప్ చౌతా.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. మరికొన్ని పాటలు ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 9:10 కావస్తోంది. మరి కాసేపట్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. అమెరికా అబ్బాయి చిత్రం కోసం పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్న పాట పడమటి సంధ్యారాగం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరు గీతం. సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. మరికొన్ని పాటలు వార్తల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ చట్టం 2026 అక్టోబర్ 8 నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఐజీ, ఏడీజీ, స్పెషల్ డీజీ, డీజీ స్థాయి పోస్టుల్లో నిర్ణీత శాఖలను ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇండి కూటమి నేతలు రాష్టపతిని కలవనున్నారు. సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ హాల్లో వారంతా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన కేవలం తమ పార్టీది కాదు, ప్రజలదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈసీపై పోరాటం ఓటు హక్కు పరిరక్షణ కోసమేని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ, జ్ఞానేష్ కుమార్ కలిసి 13 కోట్ల మంది ఓట్లను తొలగించి దేశంలో 2 వర్గాల పౌరులను తయారు చేస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్లో ప్రెస్ మీట్ ప్రసారం చేసినందుకు జర్నలిస్ట్ రేఖపై కేసు నమోదు చేసి

ఆరు నెలల పసిబిడ్డతో ఉన్న ఆమెను గంటల తరబడి విచారించడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బాధిత జర్నలిస్టుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు 10 ఏళ్లు పూర్తవుతున్న వేళ అక్టోబర్ 10-11 తేదీల్లో జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలనా వికేంద్రీకరణతో కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి పరిపాలన ప్రజల ముంగుడికి తెచ్చారని, మౌలిక వసతులు, విద్య, వైద్యాన్ని మెరుగుపరిచారని తెలిపారు. అసోచాం ఏఎస్సీఐ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే మొబిలిటీ నెక్స్ట్ 2047 సదస్సును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ఉదయం ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, విధాన రూపకల్పనపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. చారిత్రక నవల చక్రవర్తి, సుప్రసిద్ద సాహితీవేత్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక ఐక్యతను బతుకమ్మ గొప్ప ప్రతీకగా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. టీజీఓ మహిళా విభాగం రూపొందించిన బతుకమ్మ పోస్టర్ సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

వింటున్న పాట సొగసు చూడ తరమ చిత్రం కోసం అనురాధ శ్రీరామ్ పాడిన ఈ పాట. సంగీతం రామణి ప్రసాద్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? మగు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వు

0: నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
2: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
2: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
0: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇరుముడి చిత్రం కోసం హేషప్ అబ్దుల్ వహాబ్, సాధికా కేఆర్ పాడిన అనంత శ్రీరామ్ గీతం వినండి. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

వింటున్న పాట లెనిన్. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్, వాగ్దేవి విజయలక్ష్మి పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ ధమన్.

ది రాజా సాహాబ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, థమన్, శృతి రంజని పాడిన ఈ పాట వినండి. సంగీతం ఎస్ఎస్ థమన్, సాహిత్యం కృష్ణకాంత్.

విన్న పాట ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిరియాల పాడింది. రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీ జే మేయర్.

చిత్రసీమలో చివరిగా వింటున్న పాట గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడింది. రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు, కమిషనర్ల మధ్య నెలకొన్న విభేదాలు, ఉద్దేశపూర్వక పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు ఇండి కూటమి ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనుంది. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా సీఈసీ వ్యవహరిస్తున్న తీరును, భేదాభిప్రాయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్దంగా జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. రేపు సీజేపీ చేపడుతున్న ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రత తీవ్రతరం చేశారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు 20,000 మందికి పైగా పోలీస్, పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపి ముమ్మరు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ వేడుకల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ నెల 18 వరకు వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18 తేదీన ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ప్రతి గ్రామంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని మంత్రి సీతకు పిలుపునిచ్చారు. రేపు ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట వ్యాప్తంగా వేడుకలు ప్రారంభమవుతాయి. ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, అది అధికారంలో ఉన్నవారికి కవచంగా మారకూడదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, విశ్వాసం నిలబెట్టలేకపోతే ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎస్సీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సంలో నాగావ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. రోజు ఎగ్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రోటీన్లు, విటమిన్ ఏ, డిఈ అందుతాయి. ఈరోజు వరల్డ్ ఎగ్ డే. ఆస్ట్రియాలో వియన్నాలో 1996లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ దీన్ని ప్రారంభించింది. గుడ్డులో పోషక విలువలు గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా భారత్ వెస్టిండీస్ జట్టు

మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి సమయం 11:03 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి అఖిల భారత నాటక కార్యక్రమంలో ఆత్మార్పణ నాటకం మణిపురి మూలం శ్రీ మాహతం చరణ్ సిన్, హిందీ అనువాదం శ్రీ కృష్ణమోహన్, తెలుగు సేత కె రాజేశ్వరి, నిర్వహణ డాక్టర్ వేదగిరి రాంబాబు. ఆత్మార్పణ నాటకం.

0: డాక్టర్ గారు, డాక్టర్ గారు.
1: ఎవరు?
0: నేనండి గోపాల్ని, తలుపు తీయండి.
1: గోపాల్, నీ ఊళ్ళో ఈ పిల్లాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చు? ఎవరు పిల్లాడుతాను?
0: అయ్యా, ఈ పిల్లవాడు ఎవడో నాకు తెలియదు. మన బంగ్లా బయటగేటు దగ్గర ఒంటరిగా పడుకుని నిద్రపోతున్నాడు. పాపం ఇతనికి ఒంట్లో బాగున్నట్లేదు.
1: ఎవను? పిల్లాడికి ఒంట్లో బాగుండలేదా?
0: అవునండి, శరీరం అంతా మంచులో ఉంది. డాక్టర్ గారు, త్వరగా మీరు ఇతనికి వైద్యం చేయండి, లేకపోతే.
1: అలాగే అలాగే, చూడు ఆ బాబుని ఈ బెడ్ మీద పడుకోబెట్టు. గోపాల్, నువ్వు కాస్త బయటికి వెళ్ళి చూడు. ఎవరో స్త్రీ తన పిల్లవాడిని వెతుకుతూ ఉన్నట్టుంది. ఒకవేళ ఆమె ఈ పిల్లాడి తల్లి కాదు కదా? గోపాల్, వెళ్ళి చూడు. ఈ పిల్లవాడు పూసే ఆమె కొడుకునేమో. వెళ్ళు వెళ్ళు, ఆయన పిలిచురా. వెళ్ళు.
0: అలాగేనయ్యా, ఇప్పుడే పిలుచుకొస్తాను. అవునమ్మా, ఒక పిల్లవాడు అనారోగ్య స్థితిలో ఇక్కడే ఇక్కడే ఒంటరిగా పడున్నాడు. కొద్దిసేపటి క్రితం నేను అతన్ని ఎత్తుకుని బంగ్లా లోపలికి తీసుకువెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. బహుశా అతడు మీ అబ్బాయే. అవును అక్కయ్య గారు, ఈ బంగ్లా డాక్టర్ రమేష్ గారు, ఆయన పిల్లవాడికి వైద్యం చేస్తున్నారు. మీరు లోపలికి వచ్చి చూడండి, పిల్లాడు మీ అబ్బాయి అయ్యుండు. భయపడకండి, రండి లోపలికి రండి. వీరే మా డాక్టర్ గారు.
1: రామ్మా, ఈ బాబు నీ కొడుకేనా?
2: అవును డాక్టర్ గారు. అయ్యో, ఏమైంది నా బిడ్డకి?
3: లేదమ్మా, నా డాక్టర్ గారి వైద్యంతో ఇతనికి ఇప్పుడే ఇప్పుడే నయ్యైపోతుందమ్మా.
1: హే భగవాన్, ఏమిటయ్యా నీ లీల? ఈమె రూపం ముమ్మూర్తిలా నా ప్రతిమలాగా ఉన్నది. ఆమెకు కవల సుధుల్లా అనిపిస్తోంది.
4: డాక్టర్ గారు,
1: నేతని పరీక్ష చేశానమ్మా. భయపడవలసింది ఏమీ లేదు. ఇతనికి కొంచెం జలుబు చేసింది, త్వరగా ఇంటికి తీసుకెళ్లి శరీరంలో వేడి పుట్టి ఏర్పాటు చేయండి. తర్వాత ఈ మందు వేయండి. అరే ఏంటమ్మా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? విషయం ఏమిటో చెప్పండి.
4: నేను మీకేం చెప్పండి డాక్టర్ గారు, నేను జబ్బుతో ఉన్న ఈ పిల్లాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళగలను? ఈ పట్టణంలో దురదృష్టవంతురాలైన నాకు తలదాచుకోవడానికి కూడా చోటు లేదు.
1: ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. మంచిది, అయితే గోపాల్ వెళ్ళు. లోపల వంటింట్లో పై వెళుతూ ఉంది, పిల్లాన్ని లోపల తీసుకెళ్లి కాస్త చలికాపు, ఒంట్లో వేడి పుడుతుంది. చూడు, ముందు ఇతనికి వేడి పాలలో గ్లూకోజ్ కలిపి తగ్గించండి, మందు తర్వాత వేద్దాంలే.
4: నేను లోపలికి రానా?
1: వద్దు వద్దమ్మా, మీరు ఇక్కడే ఉండండి.
4: డాక్టర్ గారు, నా బాబుకు తగ్గిపోతుందా? వాడు ఇంకా కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. నా పిల్లవాడికి ఏమైనా అయితే?
1: అరే, నేను చెప్పాను కదమ్మా అతనికి తగ్గిపోతుంది, మీరేం కంగారు పడకండి. గోపాల్, బాబు పాలు తాగించావా? మరి మీది ఈ పట్టణం కాదుగా?
4: అవును, నేను ఈ పట్టణవాసిని కాదు డాక్టర్ గారు. ఇక్కడ నుండి చాలా దూరంలో ఉన్న ఒక పల్లెటూరు నుండి వచ్చాను.
1: పల్లెటూరు నుంచా?
4: అవును డాక్టర్ గారు.
1: మీ పేరు?
4: వీణ.
1: పేరైతే వేరుగా ఉంది, కానీ ఈమె ఆకారం.
4: మీరేమన్నా అన్నారా డాక్టర్ గారు?
1: ఏం లేదు ఏం లేదు, ఊరికే ఏదో ఆలోచన వచ్చింది. సరే, మీరు పల్లెటూరు నుంచి పిల్లవాడితో ఒంటరిగా ఎలా వచ్చారు?
4: ఏం చెప్పమన్నారు, నాకు ఎలాంటి కఠిన పరిస్థితి వచ్చిందంటే అనుకోకుండా హఠాత్తుగా ఈ చిన్న పిల్లవాడిని తీసుకుని బ్రతుకు తెరువు కోసం ఇలా పట్టణం రావాల్సి వచ్చింది.
1: మీకు అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ?
4: లేరు డాక్టర్ గారు, లేరు. మా తల్లి కొడుకులు ఇక్కడే కాదు, ఇప్పుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు.
1: మై గాడ్, అయితే ఈ పట్టణంలో మీకు నిజంగానే ఎవరు అయిన వాళ్ళు లేరా?
4: ఎవరు లేరు.
1: మరి
4: డాక్టర్ గారు అనాథను, దురదృష్టవంతురాలైన నేను ఈ పిల్లాన్ని తీసుకుని పట్నం రావడానికి వెనుక ఒక పెద్ద కథ ఉంది డాక్టర్ గారు.
1: ఓహో, ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే ఆ వివరాలను నేను తెలుసుకోవచ్చా?
4: నాలాంటి దురదృష్టవంతురాలకి సకాలంలో సహకరించిన మిమ్మల్ని నా జీవిత కథ చెప్పి మరింత ఇబ్బంది పెట్టమంటారా?
1: నేను డాక్టర్నమ్మా, మానవ మాతలను ఎవరైనా సరే కాపాడటం నా ధర్మం. మీ గాథ విని నాకు వీలైనంత సహాయం తప్పక చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. చెప్పండి వేణుగారు.
4: కానీ డాక్టర్ గారు,
1: మీరు సందేహించాల్సిన పనేమీ లేదు, నేను వింటాను, చెప్పండి.
4: నా దురదృష్టం చూడండి, నా భర్త వడ్డీ వ్యాపారి వద్ద మా ఇల్లు తాకట్టు పెట్టి కొంత డబ్బు వడ్డీకి తీసుకున్నారట. ఆ తర్వాత ఆయన చనిపోయారు.
1: మై గాడ్.
4: తాకట్టు పత్రాలు మాకు చూపించి వడ్డీ వ్యాపారి మా తల్లి కొడుకులు నా ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు.
1: అయ్యో,
4: నేను ఇల్లు పోగొట్టుకుని.
1: మరి మీ అమ్మగారు వడ్డీకి వెళ్ళలేదా?
4: అంత అదృష్టం కూడా నా డాక్టర్ గారు, నా తల్లిదండ్రులు అంతకు ముందే చనిపోయారు. ఆయన వాళ్ళనుకునే బంధువు ఒక్క మేనమా ఉన్నాడు, కన్నాయి మామ. నా కొడుకుతో నేను మా మేనమామ ఇంట్లోనే ఆశ్రయం తీసుకున్నాను. కానీ నా దురదృష్టం అక్కడికి నాతో పాటు చేరింది. నా మేనమామ పెద్ద తాగుబోతు.
1: ఇంతకీ మీరు మీ మేనమామ గారు ఎందుకు విడిచిపెట్టినట్టు?
4: ఇందాకే చెప్పాను కదా, నా దురదృష్టం నన్ను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెన్నాడుతూనే ఉంది.
1: వీణగారు,
4: ఇన్నాళ్ళకు నా గోడు విని మంచి మనిషి తారసపడేట్లు చేశాడు భగవంతుడు. మీకు నా గాథను చెప్పుకుంటే కొంచెమైనా మనసు కుదుట పడుతుంది.
1: పర్లేదు, చెప్పండి.
4: చెప్తాను.
5: గోవింద్, ఏ గోవింద్, నువ్వేం చేస్తున్నారా?
6: నా పాఠం చదువుకుంటున్నాను తాతగారు.
5: వాహోవా, అమ్మ నన్ను మావగారు అంటుంది, మరి వీడేమో తాతగారు అంటాడు. మంచిదిరా బాబు, మంచిది. అవును, నీ తాతగారికి నువ్వు పని చేసి పెడతావా?
6: ఏం తాతగారు,
5: నువ్వు తమాల ఇల్లెరుగుదువు కదా.
6: తమాలా?
5: అదే మన ఇంటి కుడి పక్కన ఉంది, ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళావు కూడా.
6: నాకు తెలుసు తాతగారు.
5: అయితే ఈ సీసా పట్టుకో, తొందరగా వెళ్ళి మూడు పావులు సారా పట్ల తమాల దగ్గర నుంచి. తాతగారు చెప్పమన్నారని చెప్పు.
6: నేను ఇప్పుడు పాఠం చదువుకోవాలి తాతగారు.
5: అరే అక్కడి నుంచి వచ్చా చదువుకోరా?
6: లేదు, ఆ రోజు మీకోసం ఆ సారా తేవడానికి వెళ్ళానా, ఆ తమ్మాల కుక్కలు నా మీదకు దూకాయి. వాటి నుండి తప్పించుకోవడానికి

0: పరిగెత్తాను. అంతే, ఎదురు దెబ్బ తగిలి పడిపోయాను. ఎడంకలు కొట్టుకుపోయింది. అమ్మ ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళాను తాతగారు.
1: ఈ ఇంట్లో నీది మీ అమ్మది కాదురా, నా ఆజ్ఞ పాటించాలి. చూస్తాను నువ్వు నా ఆజ్ఞ ఎలా పాటించవరే. ఇంకా ఇక్కడ నిలబడ్డవరా, వెళ్ళు. వెళ్తావా నీ చెవులు ఒకటి. అరే చెప్పరా, డబ్బులు తర్వాత ఇస్తామని. అరే వెళ్ళరా, ఇవాళ అతనేమి అండు, అప్పు ఇచ్చేస్తాడు. త్వరగా వెళ్ళు. ఆ సీసా జాగ్రత్త సుమా, జాగ్రత్తగా తీసుకురా. మధ్యలో నువ్వు ఆటపాటల్లో పట్టావంటే కాళ్ళు విరగొడతాను. అర్థమైందా? వెళ్ళు వెళ్ళరా వెళ్ళు.
2: మామయ్య, గోవిందని ఎక్కడికి పంపించారు?
1: వాడిని ఒక పని మీద పంపించాలే. అయినా నువ్వెందుకు అడుగుతున్నావు?
2: వాడు తన పాఠం చదువుకుంటున్నాడు. ఇందాక నాకు ఆకలిగా ఉందని కూడా అన్నాడు. మీరు వాడికంటే నన్ను పంపించుంటే బాగుండేది.
1: ఏం అవుతున్నావు? సారా తేవడాన్ని నిన్ను పంపనా?
2: కాని మావయ్య, అంత చిన్న పిల్లారి చేతి ఇలాంటి చెడ్డ పనులు చేయించడం మంచిదేనా?
1: నీచురాలా, నా ఎంగిలి మెతుకులతో బతికే నువ్వు నాకు మంచి చెడ్డల గురించి పాఠాలు చెప్తున్నావా? జాగ్రత్త, ఒకవేళ ఇంకెప్పుడన్నా నా పనుల్లో మీనమేషాలు లెక్క పెట్టావంటే మర్యాద దక్కదు. సరే, ఆ పిల్లడేంటే? ఒకవేళ నేను చెప్పినట్లు నడవకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చేస్తాను. జాగ్రత్త
2: మావయ్య.
1: నా కళ కనిపించకు.
2: కాని మావయ్య, నేను ఒక తల్లిని. తల్లి తన బిడ్డ బాగోగులు.
1: ఏమిటే నోరు చేసుకుంటున్నావు? వంటింట్లో పని చేసుకో. వెళ్తావా లేక?
2: వెళ్తున్నా వెళ్తున్నా.
1: అరే గోవింద్, తీసుకొచ్చావా?
0: ఇదిగో తీసుకోండి. తమాలన్నాడు ఇవాళ దీంతో కలుపుకొని మొత్తం 150 అయిందంట. రేపటి కల్లా మొత్తం బాకీ తీర్చేయాలంట.
1: సరే సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు?
0: అక్కడ కూర్చొని పాఠం చదువుకుంటాను.
1: ఏంట్రా పాఠం అంటావు? పాఠం తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు. వెళ్ళు వెళ్ళి బీడి వెలిగించుకోవడానికి పొయ్యిలోంచి కాలుతున్న బొగ్గు ఒకటి పట్టుకురా.
0: మంచిది. అలాగే
1: దొంగగాడు 150 రూపాయలు అప్పని చెప్పి ఆనందం అంతా పాడు చేశాడు.
0: తాతగారు ఇదిగో తీసుకోండి బొగ్గు.
1: అరే నువ్వు వస్తూ వస్తుండగానే ఇది ఆరిపోయిందిరా. ఇదిగో విను, ఈ బీడీ తీసుకో. వంటింట్లోకి వెళ్ళి నువ్వే కాల్చుకురా. ఒకవేళ బీడీ ఆరిపోయిందో లెంపకాయలు తింటావు. జాగ్రత్త చూడు, వెలిగించి ఒక దమ్ము లాగి మరీ తీసుకురా.
0: మంచిది. అలాగేనండి.
1: చూద్దాం ఆ దౌర్భాగ్యుడు ఈ సీసాలో పంపింది ఎంతో. బానే ఉంది. గ్లాస్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ ఉంది. ఇంత చిన్న విషయానికి నీ కొడుకుని చంపిపారేద్దామని ఉద్దేశం ఏంటి? నేనే వాణ్ణి బీడి వెలిగించి పడుకురమ్మన్నాను.
2: మీరు చెప్పారా?
1: అవును, నేను ఈ మధ్య చూస్తున్నాను నువ్వు నీ హద్దులు మీరిపోతున్నావు. చూడు, ఈ కన్నాయి కూడా చాలా వంకర మనిషి. ఈ ఇంట్లో బాగా ఆలోచించి అడుగుపోయి, అందులోనే నీకు మేలు జరుగుతుంది.
2: కోపగించుకోకండి మావయ్య. మీరు బీడి వెలిగించుకోవడానికి ఇదిగో అగ్గి పెట్టే, దీంతో వెలిగించుకోండి. బాబు గోవింద్, నేను బట్టలు ఉతకడానికి చెరువుకి వెళ్తున్నాను. నేను వచ్చేదాకా నువ్వు ఎక్కడే కూర్చుని పాఠం చదువుకో. బయటికి ఎక్కడికి వెళ్ళకు.
0: అలాగేనమ్మా.
1: ఏదన్నా కాస్త కారకారంగా నోటి తగిలితే గాని ఈ సారాలో మజయ్యరాదు. రే గోవిందా, గోవిందా.
0: ఏంటి తాతగారు?
1: ఆమ్లెట్ తింటావరా?
0: ఓ తింటాను. మీ దగ్గర ఉందా ఆమ్లెట్ తాతగారు?
1: రే నువ్వు ఒక పని చేస్తే ఆమ్లెట్ ఇప్పుడే తయారవుతుందిరా. అదిగో చూస్తున్నావు కదా మాధల్ ఇంటి పక్కనే ఉన్న కోళ్లపాక.
0: చూస్తున్నాను.
1: నేను ఇందాక అటు వెళ్ళానురా, ఆ కోళ్లపాకలో 7-8 గుడ్లు పడున్నాయి. నువ్వు ఒక తుండుగుడ్డ తీసుకుని నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి ఆ గుడ్లన్నీ తుండుగుడ్డలో చుట్టబెట్టుకుని వచ్చేసాయి. ఇక అప్పుడు తయారవుతుంది ఆమ్లెట్.
3: వద్దు తాతగారు వద్దు, నా వల్ల ఈ పని కాదు. ఆ రోజు జరిగిన సంగతి మీరు మర్చిపోయారో ఏమో. మీరు చెప్పారని మన పొరిగింటి దొడ్లో ఉన్న చెంబెత్తుకొచ్చాను. దానివల్ల అమ్మకి, పొరుగున ఉన్న మా అమ్మకి మధ్య ఎంత పెద్ద పోట్లాట జరిగింది.
1: అరే ఆ రోజు సంగతి వేర్రా, ఇవాళ నేను ముందుగానే నీ చేత జెండా పంపుతానని మాతలతో చెప్పొచ్చాను. వాడేం అండవు. వెళ్ళరా గోవింద్,

0: నెమ్మదిగా గుడ్లు పట్టుకొచ్చి.
1: వద్దు తాతగారు, నాకు భయం వేస్తుంది.
0: నువ్వు తిన్నగా ఒప్పుకోరా, చూస్తున్నావు ఈ బెట్టం, చెత్త కింద కొట్టేస్తాను.
1: ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే
0: వెళతావా లేక వెయ్యనా బెత్తంతో?
1: వద్దు వద్దు, నేను వెళ్తున్నా.
0: చూడు, గుడ్లు తీసుకునే ఇంట్లో అడుగు పెట్టు, లేకపోతే నీ గుడ్లు పీకేస్తా.
2: నేను ఒక మనిషిగా బ్రతకాలని కోరిక, మరి ఆ కోరిక కోసం నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో మాత్రం ఎవ్వరికీ తెలియదు.
3: ఆ నీచుడు తాగుబోతు, కేవలం నీకే కాదు మొత్తం సమాజానికి శత్రువు.
2: డాక్టర్ గారు, గోవింద్ని చెడు మార్గాలు పట్టించడంతోనే అతని నీచత్వం ఆగలేదు. సారాకి డబ్బులు లేకపోయినప్పుడల్లా దౌర్భాగ్యాలు దీన్ని నా పరువును కూడా పందెం కాసే ప్రయత్నం చేశాడు. ఇంకేం చెప్పదు, గడిచిపోయిన జీవితం ఇప్పటిదాకా నా వెంట పడుతూనే ఉంది డాక్టర్ గారు. కానీ నేను దాన్ని ఎలా మర్చిపోను అర్థం కావడం లేదు. మీ దగ్గర నాకు ఏ దాపరికం లేదు. ఆ సాయంత్రం అమ్మో ఎంత భయంకరమైనది. నేను గోవిందుని నిద్రపుచ్చడానికి పక్క సరి చేస్తున్నాను.
4: దౌర్భాగ్యుడ, అప్పుడు కొన్ని తాగడానికి నీకు సిగ్గు లేదు. ఒకసారి నువ్వు వస్తావు, మరోసారి పిల్లని పంపుతావు. నీ బాబుకి నీ తాతకి నేనేదో బాకీ ఉన్నట్టు తేరగా వచ్చిందనుకున్నావా? అప్పుతో తాగిస్తావు, మరి డబ్బులు మాత్రం ఇవ్వవు. కానీ నేను నిర్ణయం చేసుకున్నా, ఈవేళ బాకీ వసూలు చేస్తే గాని కదల్లా.
0: తమాలన్నా, కాస్తంత బాకీ కోసం ఇన్ని నానా మాటలని నా పరువు తీడు ఎంతవరకు సరైంది? ఈ మధ్యలో చేతిలో డబ్బు అడక కాస్త ఇబ్బందిగా ఉంది. డబ్బు చేతిలోకి వచ్చిన రోజున నీ బాకీ అంతా తీర్చేస్తాను.
4: అరే ఎందుకు అబద్ధాలు ఆడతావు? నీ సంగతిలో నాకు తెలియవని అనుకుంటున్నా. ఆ రోజున గిరిబాబుకి నీ మేనగోడలను అప్పగిస్తానని ఆయన దగ్గర 500 వసూలు చేయలేదా?
0: కాస్త నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా. లోపల వీణ తన కొడుకు నిద్రపుస్తోంది, అది కాస్త విన్నదంటే ఇంత చేసి బూడిదలో పోసిన పన్నీరైపోతుంది.
4: ఆవిడ వింటేనే వినకపోతానే నాకేమవుతుంది?

0: ఎవరిని వదిలిపెట్టను.
1: తమాలన్న, ఇది నీ ఎంత పెద్దప్పంటే త్వరగా తీర్చుకుని ఒక విన్నపం వింటావా?
0: చెప్పు.
1: నా మేనకోడలు చెయ్యి నీ చేతిలోకి తీసుకుని నాకు నీ అప్పు నుండి విముక్తి కలిగించు.
0: అబ్బా, ఏం చెప్పావు? నేను పిల్లా జల్లగల సంసారం, ఇంకో ఆపద మెడకు తగిలించుకోను.
1: నువ్వు కూడా ఒట్టి మూర్ఖుడివే, మెడకెందుకు కట్టుకోవడం? వీణ వారంలో 2-3 రోజులు నీ మనసును సంతోష పెడుతుంది. మరి నువ్వు నా అప్పు వదిలేస్తావు? ఏ
0: అవును, ఇది నాకు సమ్మతమే, కానీ వీణ ఒప్పుకుంటుందా అని.
1: దాని గురించి చింతించకు, నేను స్వయంగా దాని చెయ్యి పట్టుకుని నీ చేతిలో పెడతాను. చెప్పు, సంతోషమేనా? సంతోషమేనా? అయితే నేను వెళ్ళి కాస్త వీణను పిలుస్తాను.
0: అలాగే.
1: వీణా, అమ్మా, తల్లి, వీణా.
2: ఏమిటి మామయ్య, ఎందుకు పిలిచారు?
1: చూడమ్మా, ఈయన మన పొరుగున ఉండే తమాల్ గారు, వీరితో కాస్త అవసరమైన మాటలు మాట్లాడాలి. రాత్రికి భోజనం కూడా వీరు మనతోనే చేస్తారు. నేను బజారుకి వెళ్ళి చేపలు కొనుక్కొస్తాను, నువ్వు వంటింట్లో మిగతా ఏర్పాట్లు చేసుకో. ఇంకొకటి, వీరిక్కడికి వచ్చిన సంగతి ఎవ్వరికి తెలియకూడదు. మంచిది, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
2: అలాగే మావయ్య, మంచిది. ఏం తమాల్ గారు, అదేంటి నా చేయి పట్టుకుంటున్నారేంటి? వదలండి, వదలండి, వదలండి.

0: గోవింద్, నాన్న గోవింద్.
1: ఏమిటమ్మా?
0: మాట్లాడుకో, మాట్లాడకుండా బయలుదేరు. మనం వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి.
1: ఎక్కడికమ్మా?
0: మాట్లాడుకో, మాట్లాడుకో, నీ శబ్దం. ఆ చీకటి రాత్రిలో నేను నా కొడుకును తీసుకుని ఆ నరకపు మంటల నుండి రక్షించుకోవడానికి ఏ ఆలోచన లేకుండా, ఎవరి సహాయం లేకుండా పారిపోయి వచ్చాను డాక్టర్. పారిపోయి వచ్చాను. కానీ దురదృష్టవంతురాలు లేని నా మీద మీకు ఎందుకింత చాలు కలుగుతోంది డాక్టర్ గారు? అనుకోవడం లేదు డాక్టర్ గారు, బ్రతకడం లేదు.
2: నువ్వు జీవితం చీకటి భాగంగా చూసావు, ఎప్పుడైనా వెలుగును కూడా చూడటానికి ప్రయత్నించు. నీ కొడుకుని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడమే నీ ధర్మమని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు నీ కోసం కాదు, నీ కొడుకు కోసమే జీవించాలి.
0: అవును అవును డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజం.
2: అదృష్టం నీకు కలిసి రాలేదు, కానీ ఎవరికి తెలుసు, రేపు నీ కుమారుడు చదువుకుని ఒక గొప్ప మనిషి కావచ్చు.
0: నాలాంటి దురదృష్టవంతురాలు కొడుకు గొప్ప మనిషి అవుతాడా? ఏ మాట్లాడుతున్నారు డాక్టర్ గారు?
2: వీణా, ఏది అసంభవం కాదు, కానీ నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళాలి.
0: అలాగే.
2: ఇప్పుడు చెప్పండి,
0: మీరు జీవించి ఉండడానికి నాకు ఎలా ప్రారంభిస్తున్నారో అలాగే అలాగే మా ఇద్దరికి శరణ కూడా ఇస్తారా డాక్టర్ గారు?
2: ఏమిటి శరణ?
0: అవును అవును డాక్టర్ గారు, నేను మీ ఇంటి పనులు చేస్తాను, నేను మీ ఇంట్లో పని మనిషిగా ఉంటారు డాక్టర్ గారు. చెప్పండి, మీరు మా తల్లి కొడుకులకు ఆశ్రయం ఇస్తారా డాక్టర్ గారు?
2: ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. కానీ నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషి హోదాలు కాదు, ఒక సోదరివై ఉండాలి. భగవంతుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. రా చూడు గోవింద్ పరిస్థితి ఎలా ఉందా. ఏం గొప్ప
3: డాక్టర్, ఇదిగో చూడండి, పిల్లవాడు శుభ్రంగా పూర్తిగా నయమైపోయాడు. పాలు తాగాడు, మందు వేసుకున్నాడు, మరి ఇప్పుడు హాయిగా నిద్ర కూడా
0: పోతున్నాడు.
3: ఇతను మేల్కొన్నాడే.

0: గోపాల్
1: బాబు,
0: ఇక నుంచి వీళ్ళు మనతోనే ఉంటారు. ఇప్పుడు షాప్స్ అని తెరిచి ఉంటాయి కదా. అయితే నువ్వు పంచి, నువ్వు ఇంట్లో పని పూర్తి చేసుకుని వీళ్ళని తీసుకుని కాస్త బజార్కి వెళ్ళరా. వీళ్ళకి వీళ్ళ అబ్బాయికి బట్టలు కొనుక్కురా. ఇదిగో డబ్బు.
1: మంచిది డాక్టర్ బాబు.
0: చూడు, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తాను.
1: అలాగే బాబు.
0: వెళ్ళొస్తాను మేడం గారు.
2: అట్టయ్య గారు, మీరకి అప్పటికి ఇక్కడే ఉంటారు కదా.
3: అవును గోపాల్, డాక్టర్ గారి ఆదేశం అదే.
2: అయితే అయితే చాలా సంతోషం అక్క.
3: గోపాల్, ఈ గోడ మీద ఈ ఫోటో ఎవరిది?
4: అమ్మా అమ్మా చూడు, ఈ గోడ మీద నీ ఫోటో తగిలించి ఉంది.
3: లేదు బాబు, ఇది నా ఫోటో కాదు, నా పోలికలే ఉన్న మరో స్త్రీది. గోపాల్, ఎవరిది ఫోటో?
2: నీ ఇంటి యజమానురాలు ప్రతిమాదేవి.
3: ప్రతిమాదేవిదా? డాక్టర్ గారి భార్యదా?
2: అవునక్క, ఆమె ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు. మూడేళ్లు కావస్తుంది. ప్రతిమాదేవి పావడంతో పాటు ఇంట్లోని సుఖ సంతోషాలు కూడా వెళ్ళిపోయాయక్క, వెళ్ళిపోయాయి.
3: అంత హఠాత్తుగా ఎలా చనిపోయారు?
2: ఆమె చాలా కాలంగా జబ్బుతో బాధపడింది అక్క. మన డాక్టర్ గారు బాగా కట్టుబాటు ఉన్న మనిషి. ఆ రోజు మా యజమానురాలి పరిస్థితి చాలా చాలా ప్రమాదంగా ఉందక్క. జీవితపు చివరి క్షణాలు లెక్క పెడుతూ ఉంది. అకస్మాత్తుగా డాక్టర్ గారికి హాస్పిటల్ నుండి త్వరగా రమ్మని ఓ కబురు వచ్చి మరి ఆయన అడిగి తప్పలేదు. మరి ఆయన తిరిగి రాకపోరుమని యజమానురాలు ఈ ప్రపంచం విడిచిపెట్టి వెళ్ళిపోయిందక్క. పశ్చాత్తాపం అగ్ని ఇప్పటిదాకా డాక్టర్ గారి హృదయాన్ని కాల్చి పూర్తి చేస్తుంది. మీరు రావడం చాలా మంచిదైంది అక్క. మిమ్మల్ని చూసి మా యజమానురాలే మళ్ళీ క్షీణించి వచ్చిందా అన్న భ్రమ కలుగుతుందక్క. కలుగుతుంది. సరిగ్గా అన్ని మీ పోలికలే. తేడా కేవలం మీ పెదవు కింద ఉన్న పుట్టుమచ్చ ఒకటే అక్క, ఒకటే.
3: ఏంటి?

0: özümüzü kartik sokulmasını açtı. Kitir olsun. Kitir olsun. Ne yaptı mı namus ses sultan gömleği böyle koydu. Ne namen maçı potarık. Yaptı prettiçte. Hanta adikanda amit yapıdan ben bahsettim. Pretima. Pretima.
1: Are? ఇదేమి డాక్టర్ గారు, ఈరోజు మీరు మళ్ళీ యజమాని రావటం ముందు
0: ఏం చేయను గోపాల్, లక్ష ప్రయత్నాలు చేసి కూడా నేను ప్రతిమని మర్చిపోలేకపోతున్నాను. గోపాల్, నువ్వు నాకు నౌకరి కాదు, మిత్రుడి కూడా సుఖదుఖాలలో వెంటవుతూ ఉన్నవాడి కూడా. నీ దగ్గర దాపరికి నేను చెప్పు, రెండో ప్రతిమ మన ఇంటిలో వచ్చిందని నీకు సంతోషంగా ఉంది. కానీ గోపాల్, నీకు తెలియదు
1: బాబు, మీరు చెప్తూ చెప్తూ ఆగిపోయారు.
0: ఈ రెండో ప్రతిమ అంటే వేణువ చూశాకే నన్ను ప్రతిమ ఎక్కువగా వేధిస్తోంది.
1: అయితే వేణుక ఇంటి నుండి వేడుకొని చెప్పేస్తే
0: లేదు గోపాల్, లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆమె అసహాయరాలు, పైగా దుఃఖంలో ఉంది. ఆమెకి ఎక్కడికి వెళ్ళదు, ఇక ఎప్పుడు ఇక్కడే ఉంటుంది మన దగ్గర. నేను ఈ వేణు కారణంగానే ప్రతిమను శాశ్వతంగా మర్చిపోతాననుకున్నాను. ఈరోజు నాకు మాటి మాటికి ప్రతిమకు నేను వాతావరణ ఇచ్చిన వాగ్దానమే జ్ఞాపకం వస్తుంది.

0: ఆమె చాలా బాధ నా చెయ్యి పట్టుకుని నన్ను అడిగింది. రమేష్, నేను చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుంటావు కదా, ఇది విని నేను క్షమించిపోయాను. నేను ఆమె మీద ఉట్టేసి ఆమెతో అన్నాను, నువ్వు శాశ్వతంగా నావతే ఉంటావు, నా మనస్సు అనే మందిరంలో నువ్వు తప్ప ఇంకెవరి మూర్తి ఎప్పటికీ స్థాపించగలవు. నా ఈ వాక్తాను విని ఆమె ఎండిన పెదవుల మీద వికసించిన చిరునవ్వు కాంతి రాత్రి నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. చెప్పు
1: బాబు,
0: ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆమె ఎలా మర్చిపోవని చెప్పు.
2: గోపాల్, గోపాల్!
1: ఏమిటక్క?
2: డాక్టర్ గారిని కాస్త ఆగమను, నేను వారి కోసం పాలు వేడి చేసి తెస్తున్నాను.
0: వద్దు వద్దు, నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాం. గోపాల్, వేడితో చెప్పు, నేను తిరిగి వచ్చాక పాలు తాగుతాను చెప్పు.
1: అలా కాదు, వీణక్క పాలు తెచ్చేస్తుంది, తాగే వెళ్ళండి.
0: వద్దు గోపాల్, నేను తొందరగా వెళ్ళాను.
1: వీణక్క, డాక్టర్ గారు ఏదో తొందర పని మీద వెళ్ళిపోయారు, పాలు అలాగే ఉంచి తిరిగి వచ్చాక తాగుతారు.
2: గోపాల్, ఏ గోపాల్, గోపాల్!
1: ఓ, మీరా కళ్యాణ్ గారు? రండి రండి రండి రండి రండి. నేను ముందే చెప్తున్నాను, మీ డాక్టర్ గారు అయితే ఇంట్లో లేరు.
2: ఏమన్నా? నా డాక్టర్ గారు ఇంట్లో లేరా?
1: అవును కళ్యాణ్ గారు, మీ డాక్టర్ గారు ఎక్కడికో వెళ్ళారు.
2: నిజమే చెప్తున్నావా?
1: నేనెందుకు అబద్ధం ఆడతాను, నేనే చెప్పాను కదా ఆయన ఇంటి వద్ద లేరని.
2: అదేలా అవుతుంది, నేను ముందే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను అపాయింట్మెంట్ కి కాస్త ముందే వచ్చాను.
1: బహుశా అందుకే డాక్టర్ గారు.
2: చెప్పు.
1: నా ఉద్దేశం ఏమిటంటే, బహుశా మీ నుండి రక్షింపబడ్డానికే వారు ఈ రోజును వెళ్లే సమయానికంటే కాస్త ముందే వెళ్ళిపోయారు. తొందరగా పాలు కూడా తాగలేదు.
2: ఇదో గోపాల్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు.
1: లేదు మాంసం, నేనెందుకు మిమ్మల్ని అవమానిస్తాను? మీ అవమానం స్వయంగా మీరే చేసుకుంటున్నారు. మీకు భర్త లేడు, ఇటు డాక్టర్ గారు కూడా భార్య లేకుండా ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి మీరు వైద్యం చేయించుకునే నెపంతో ఆయనతో స్నేహం గొలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది డాక్టర్ గారికి ఇష్టం లేదు. ఆ కారణం చేత డాక్టర్ గారు మీరంటే తప్పించుకు తిరుగుతున్నారు.
2: నువ్వు నన్ను అంత తక్కువనే అనుకుంటున్నావా?
1: మీరు ఎలాంటి వారైనా గానీ డాక్టర్ గారిని మీరు దొంగ రోజుగా మీ వలలో వేసుకోవాలని చేసే ఈ ప్రయత్నం.
2: గోపాల్, నీ బాబుని కట్టిపెట్టు. ఒక మామూలు నౌకరు అయ్యుండి నా గౌరవం మీద దాడి చేస్తావా?
1: మీహింసా, మీకు చెడనిపించినా మంచి అనిపించినా నేను మాత్రం తిన్నగానే చెప్తున్నాను. మీ ఈ ప్రేమ జబ్బుకి వైద్యం చేయడానికి మా డాక్టర్ గారి దగ్గర ఏ మందు లేదు.
2: ఇది మీ డాక్టర్ గారు చెప్పారా?
1: ఎవరు చెప్తే? కానీ మా డాక్టర్ గారు గాజు పెంకును వజ్రం అనుకునేంత మూర్ఖుడు మాత్రం కాదు.
2: అంటే నీ ఉద్దేశం నేను డబ్బు దాహం ఉన్న స్త్రీనని, నా సాంగత్యంలో ఉంటే మీ డాక్టర్ గారి జీవితం పాడవుతుంది అనేనా?
1: ఇది నేను ఎలా చెప్పగలను? ఆ ఒక్కడు మాత్రం చెప్పగలను, మా డాక్టర్ గారు కళ్ళు చెవులు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాయి అది.
2: ఓహో, కానీ గోపాల్, నా ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య మీ డాక్టర్ గారు కళ్ళున్న అంధులయ్యారు అని. ఒక ఆవుని దాని జాతి ఏమిటో, దాని అమ్మెవరో బాబెవరో తెలుసుకోకుండా చాలా శ్రద్ధగా ఇంట్లో కట్టేసి పెంచుతున్నారని తెలిసింది.
1: కళ్యాణ్ గారు, కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడండి.
3: ఏమైంది తమ్ముడు, ఎందుకంత కోపగించుకుంటున్నా?
1: ఏమి లేదు అక్క, ఈవిడ
3: ఈమా ఈ పని మీద వచ్చారు మీరు?
2: అది అడగడానికి నువ్వెవరు? నేను ఎందుకు వచ్చానో కారణం నీకెందుకు చెప్పాలి? నిజం చెప్తున్నాను గోపాల్, మొత్తం పట్టణం అంతా మీ డాక్టర్ గారి ముఖాన ఉమ్మేస్తున్నారు.
1: ఏమంటున్నావు?
2: అరే, మురికి కాలలోంచి ఎత్తబడిన ఒక మురికి స్త్రీకి హాస్పిటల్లో పనిపించడానికి తన సాయ శక్తిలో ప్రయత్నిస్తున్నారు మీ డాక్టర్ గారు. ఇప్పటి వరకు ఈ విషయం జనన్నోళ్లలోనే నానింది. ఇహ ముందు ముందు
1: ఇంకా ఎలాగ వాగితే నోట్లోంచి నాలుగు పీకేస్తారు.
2: అరే

0: బెదిరింపులు నా దగ్గర చెల్లవు.
1: వినక వినక, మాట మనసులో పెట్టుకోకు. అరే, వంటింట్లో ఏదో మాడిపోతుందక.
2: నేనేం వింటున్నాను, నా వల్ల సమాజంలో డాక్టర్ గారికి చెడ్డ పేరు వస్తుందా?

0: 5番。5番。
1: 出ない。のびくら。あれ。ヘッドゲストの。
2: ねえ。గోపాల్ గోపాల్ లోపల వంటింట్లో పనిచేస్తున్నాడు, ఉండండి నేను అతన్ని పంపిస్తాను.
1: అలాగు, ముందు ఒక సంతోషకరమైన వార్త విను. పోయిన వారం హాస్పిటల్లో దాయి ఉద్యోగం కోసం నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, అందులో నువ్వు సెలెక్ట్ అయ్యావు. అపాయింట్మెంట్ లెటర్ బహుశా తొందరగానే వస్తుంది. వీణా, ఈ ఉద్యోగం చేసుకుంటూ నువ్వు నీ కొడుకుని బాగా చదివించి మంచి మనిషిగా చేయగలవు.
2: మీ ఉపకారానికి జీవితాంతం మీ రుణం తీర్చుకోలేను డాక్టర్ గారు.
1: ఏమిటి వీణా, నోటి నుండి కృతజ్ఞత కాని ముఖంలో విచారం?
2: డాక్టర్ గారు, నేను ఇక్కడ ఉండడం వల్ల మీకెంత నష్టం కలుగుతోందో మీకు తెలీదు. నేను మీ చెడ్డ పేరుకు కారపురాలయ్యాను. నా వల్ల మీకు చెడు జరగడం నాకు ఇష్టం లేదు డాక్టర్ గారు. నాదే ఉంది, దురదృష్టంతో పుట్టాను, దురదృష్టంతో మరణిస్తాను. నన్ను ఇంటి నుండి తరలియండి. వద్దు వద్దు వద్దు, నేను స్వయంగా వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను.
0: గోపాల్, గోపాల్!
3: డాక్టర్ బాబు, మీరెంత బాధపడుతున్నారు ఎందుకు?
1: చూడు చూడు, ఈవేణ ఏమంటుందా, నిద్ర పోతుందా, నాకు మేలుకుందా, ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోతాను అంటుంది. అవును గోపాల్, నేను వెళ్ళాక ఎవరైనా వచ్చారా?
3: ఆ కళ్యాణ్ వచ్చింది సార్.
1: కళ్యాణ్?
3: కళ్యాణ్ వచ్చింది. ఆమె ఇవి గారి ముందు అవాకలు చవాకలు కూడా పేలింది. అదే వీణకాయ ఇక ఉండటం వల్ల మీకు మచ్చొస్తుందట, జనం మీకు చెడ్డ పేరు ఆపాదిస్తున్నారట. నేనైతే నా ఆమెను తందాం అనుకున్నాను.
1: వీణ కారణంగా జనం నన్ను అపచేతపరుచేస్తున్నారు. చెయ్యని, మనకి నష్టం. నేటి ఈ ప్రపంచంలో ఎవరు కూడా సత్యం అసలు రూపాన్ని అర్థం చేసుకోవడం లేదు.
2: డాక్టర్ గారు, నా గురించి చింతించకండి, ఈ జరుగుతున్నదంతా నా దురదృష్టం వల్లనే. మీకు ఈ చెడ్డ పేరు కూడా నా వల్లనే. నేను వెళ్ళిపోతే
1: నువ్వు ససేమిరా వెళ్ళలేదు. విని వీణా, నేను నిన్ను నా సోదరిగా భావిస్తున్నాను. ఇంకో విషయం, నీ రూపం స్వర్గస్థురాలైన నీ వదిన ప్రతిభతో చాలా దగ్గరగా. మొదటి నేను చూసినప్పుడు అప్పుడే నా మసలకు వచ్చింది, నా ప్రతిమే నా చెల్లెల రూపం ధరించి నా వద్దకు వచ్చింది అని. కానీ కానీ ఇదేం దురదృష్టం, సమాజం నా ఈ పవిత్రమైన భావానికి విపరీతార్థం తీస్తుందా?
2: అందుకే అందుకే డాక్టర్ గారు, నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోనివ్వండి అని అంటున్నాను.
1: కానీ ఒకవేళ వెళ్ళిపోయినా నా మీద అభాండం అసలు తొలగిపోదు.
2: ఆ అభాండం తొలగిపోవడానికి నా దగ్గర ఉపాయం ఉంది.
1: నాకు ఏ ఉపాయం అక్కర్లేదు. నేను సమాజాన్ని లక్ష్య పెట్టను. నీది నాది అన్నాచార్యుల పవిత్ర పంటమైనప్పుడు నేను సమాజానికి ఎందుకు భయపడాలి? నేను నీకు మాటిచ్చాను, నీ కొడుకుని గొప్పవాణి చేస్తానని. నేను ఈ వాగ్దానాన్ని పూర్తి చేస్తాను వీణా, వాగ్దానాన్ని పూర్తి చేస్తాను. నీ కొడుకు మేలు కోసం నువ్వు ఇక్కడ ఉండవలసిందే. నువ్వు ఇప్పటికి ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు నీ కొడుకు కోసమే జీవించాలి.
3: డాక్టర్ గారు,
1: ఏంటి గోపాల్?
3: బయట ఎవరో మనిషి వచ్చాడు, అతన్ని నేను ఇంతకు పూర్వం ఎప్పుడు చూడలేదు. అరే అరే, అతను సరాసరి లోపలికి వచ్చేస్తున్నాడు.
1: రండి. అయితే మీరేనా వెనక మామ గారు?
4: అవును, నేను వెనక మామను కన్నాయి.
1: ఓహో, కూర్చోండి. అలా నిల్చున్నారు ఎందుకు?
4: వీణా, నిన్ను గోవిందుని వెతుకుతూ వెతుకుతూ నాకైతే ప్రాణమైపోయినట్టు, నువ్వు ఇక్కడ హాయిగా ఉంటున్నావు.

0: ఎందుకు వచ్చారు ఇక్కడికి?
1: ఇక్కడికి ఎందుకు వచ్చానా? తోసి పిచ్చిదానా, నేను ఊరి నుంచి ఇంత దూరం కాలి నడకన నేను వెతకడానికి వచ్చాను. మన గోవింద్ కోసం తప్పించిపోయాననుకో. గోవే, అరే గోవే!
0: గోవింద్ స్కూల్కి వెళ్ళాడు.
1: స్కూల్కి వెళ్ళాడా? అయితే వెళ్ళి మీనా, వాడిని పిలుచుకురా.

0: ఎందుకు అబద్ధం చెప్పావు?
1: నీ కూడా అబద్ధం మోసం అనే ముసుగులో నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి రాలేదా? నీలాంటి అబద్ధాల కోరికి మోసగారికి అబద్ధం చెప్పడంలో తప్పి ఉంది?
0: అబ్బా భలేగా చెప్పేవే, నువ్వు నిజంగా నా కన్నహాయికి తగిన మేనకోడు. మంచిది వీణా, ఇక వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి.
1: మావయ్య నేను చెప్పాను కదా రాను రానని చెప్పాను కదా.
0: అరే నువ్వు నీ మావయ్యకు గౌరవాన్ని పరువుని నడిబజార్లో బేరం వేయడానికి సిద్ధపడుతున్నావే. లేదు, నువ్వు నాతో రావాల్సిందే.
1: గోపాల్ గోవిందుని కాస్త బజార్లో తిప్పుకురానన్న.
0: మంచిదక్క.
1: నీకు జ్ఞాపకం ఉందా మావయ్య, నేను నా కొడుకును తీసుకుని మీ ఇంటి నుండి ఎందుకు పారిపోయి వచ్చానో?
0: జ్ఞాపకం.
1: మరి అయితే ఇంకా నన్ను వెతుకుతూ ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? లేదు లేదు మావయ్య, నా సీను అమ్మి మీరు సారా ఖర్చు సంపాదించుకున్నామనే నీచపు బుద్ధి ఎన్నటికీ పోదా మీకు. వెళ్ళండి వెళ్ళిపోండి, నన్ను ఇంక ఇబ్బంది పెట్టకండి.
0: చూస్తాను వెళ్ళరా. నేను వేడికి ఇష్టం లేకపోతే ఆమెను బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయకండి, మీకు ఇది మంచిది కాదు.
2: అరే నువ్వెవరో అయ్యా, మావా కొడల మధ్య మాట్లాడడానికి ఒకవేళ నేను పోలీసు సాయం తీసుకుని వేణుని ఇక్కడి నుంచి లాక్కెళ్ళి పిలిపించి చేస్తావు?
0: ఆహా, నీకు ఇది తెలియదు అనుకుంటా. నేను కూడా పోలీసుని పిలిపించగలను. మీరు తాగి నా ఇంట్లో జరపడినందుకు, నా నల్లగా చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయించగలను. కానీ నువ్వు వేణుకు మేనమావు కనుక నేను ఆ పని చేయి. నువ్వు వెంటనే వెళ్ళిపో, లేకపోతే నేనే బయట నెట్టాల్సి వస్తుంది. వెళ్ళా.
2: ఎందుకు కదన్ను, భర్త పోయాక ఆమెకు గార్డెన్గా నన్ను ఎన్నుకుని నా ఇంటికి వచ్చింది. తెలుసా నీకు ఆ విషయం? మరి నేను ఆమె మేలుకోరే పునర్వివాహం నిశ్చయించాను.
1: లేదు లేదు, అంత అబద్ధం మోసం.
2: నువ్వు ఆగవే, నేను ఇక్కడికి నీ కబుర్లు వినడానికి కాదు వచ్చింది, నా మేనకోడల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను.
0: చూడు, నేను చెప్పాను కదా, నువ్వు బలవంతంగా వీణని ఇక్కడి నుంచి తీసుకెళ్ళావు, ఆమె ఇక్కడే ఉంటుంది.
2: అరే వీణని నేను తీసుకెళ్తుంటే నన్ను ఆపడానికి నువ్వెవరయ్యా? నీకేం సంబంధం వీణా? ఏం సంబంధం ఇక్కడికి నీకు? ఏమవుతావు చెప్పు నీకు. ఇతను
1: చెప్తాను చెప్తాను, నేను ఆయనకు జీవిత భాగస్వామిని అయ్యాను.
2: ఏమన్నా జీవిత భాగస్వామి అంటే ఇతని భర్త
0: వీణా?
1: కాస్త మీరు ఆగండి మావయ్య, అర్థం కావటం లేదా? చెప్తున్నాను కదా.
2: ఏంటి నిజమే చెప్తున్నావా?
1: పూర్తిగా నిజం. ఇక మీరు వెళ్ళండి.
2: మంచిది, ఇప్పుడైతే వెళ్తున్నాను, కానీ చూస్తాను నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళుంటావు.
1: డాక్టర్ గారు నన్ను క్షమించండి, అబద్ధం ఆడి నాకు సహాయం చేసిన మీకు అపరాధం చేశాను.
0: వీణా, కళ్యాణి లాంటి వాళ్ళు నా మీద వేసిన అబద్ధ పభాండాన్ని నువ్వు నిజమని నిరూపిస్తున్నావు.
1: డాక్టర్ గారు,
0: నిర్మలమైన మనస్సుతో నిన్ను నా సోదరిగా భావించి నేను నీకోసం ఉద్యోగం కూడా వచ్చేట్టు చేశాను. నేను కొడుకుని మంచి స్కూల్లో చేర్పించడానికి ఏర్పాటు చేశాను. ఇవాళ నీ వల్లే అవన్నీ సర్వనాశనం అయ్యాయి. వీణా, నా మంచితనానికి ఇదా ఇచ్చిన ప్రతిఫలం ఎందుకు? ఎందుకు ఇలా?
1: డాక్టర్ గారు, నేను నా పొరపాటును ఒప్పుకుంటున్నాను డాక్టర్ గారు, కానీ కాస్త ఆలోచించండి, ఆ సైతాన్ని మావయ్య నుండి రక్షించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం నాకు కనిపించలేదు.
0: కానీ వీణా,
1: నా మాట పూర్తిగా వినండి. ఇవాళ నేను గోవిందు మళ్ళీ మా మావయ్య గుప్పిట్లో చిక్కిపోయేవాడిని, అతను మమ్మల్ని సర్వనాశనం చేసేస్తాడు. నా కొడుకు చెడు అలవాట్లు నేర్చుకుని పోకిరిగాను దొంగగానో మారిపోతాడు. మరి నేను సారా ఖర్చు పూర్తి చేయడానికి సాధనమయ్యేదాన్ని అతనికి. ఈ ప్రపంచంలో తమ కామం తీర్చుకోవడానికి స్త్రీ శరీరాన్ని కొనే వాళ్ళకి ఏమి లోటు? నన్ను నేను ఆ అసహ్యకరమైన మురికి జీవితం నుండి రక్షించుకోవడానికి నేను పెద్ద అబద్ధం ఆడాను డాక్టర్, పెద్ద అబద్ధం ఆడాను. నన్ను క్షమించండి డాక్టర్ గారు, నన్ను క్షమించండి డాక్టర్ గారు. మీరే కదా ఒకసారి చెప్పారు, ఒక డాక్టరు ఒక స్త్రీని గర్భవతిని అబద్ధం చెప్పి ఆమెకు ఉరిశిక్ష నుంచి తప్పించారని. ఇవాళ కూడా ఒక అభయ ఒక డాక్టర్ తో అబద్ధపు బంధుత్వం చెప్పి తన మర్యాద కాపాడుకుంది, తన సతీత్వాన్ని కాపాడుకుంది.

0: ఇప్పుడే అబల, ఆ డాక్టర్ గారి ఈ ఉపకారాన్ని ఎన్నటికీ మర్చిపోదు డాక్టర్ గారు.
1: సరే వీణ, కానీ కాస్త ఆలోచించు. నీ మామయ్య ఈ విషయం అందరికి చెబితే?
0: డాక్టర్ గారు, నేను నా స్వార్థం కోసం తెలిసింది నీ ప్రతిష్టకు మత్తు కలిగించానని తప్పును ఒప్పుకుంటున్నాను. కానీ ఈ రోజు తర్వాత మళ్ళీ ఇలాంటిది జరగదని నేను మాటిస్తున్నాను డాక్టర్ గారు, మాటిస్తున్నాను. నన్ను ఒక అమాయక చెల్లెలుగా భావించి ఆఖరిసారిగా క్షమించండి డాక్టర్ గారు.
1: వీణా.

0: గోవింద్ చదువుకుంటున్నావా? గుడ్ బాయ్, వెరీ గుడ్. గోపాల్ వినేది
1: ఇక్కడ ఎక్కడ ఉంటుంది బాబు, పిలుచుకోమంటారా డాక్టర్ బాబు?
0: పిలుచురా, ఆమెకి ఓ శుభవార్త చెప్పాలి. చూడు, 2-3 రోజుల్లో మన మాస్టర్ గోవింద్ విమానంలో ఎక్కి ఎగిరిపోతాడు.
1: ఎక్కడికి బాబు?
0: కోల్కతా. అక్కడ నుండి అతను సరాసరి శాంతినికేతన్ వెళ్తాడు. చూడు, ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది, వెళ్ళి వేణు పోతాడు. పిలుచురా.
1: అలాగే
0: గోవింద్.
1: అక్క వేణక్క. సార్, వెనక్కి ఇంట్లో లేదు, బహుశా ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉందేమో.
0: ఏంటి, ఒకవేళ బయటకు వెళితే నీకు చెప్పి పెడుతుంది కదా.
1: అవును సార్, నాతో అయితే ఏమీ చెప్పి వెళ్ళలేదు.
0: అయితే మరి ఏమైనట్లు?
2: అంకుల్, అమ్మ పొరిగింటి ఆంటీ వద్దకు వెళ్ళిందేమో, నేను ఇప్పుడే చూసి వస్తాను.
1: డాక్టర్ గారు, ఇక్కడ టేబుల్ మీద ఏదో కవర్ పెట్టుందే, ఇదిగో
0: కవర్.
1: ఇటు
0: చూస్తాను.
1: అరే, ఇది వేణుక రాతలాగే ఉందే, ఏం రాసిందో చూడండి.
0: అవును, వీడు రాసిన ఉత్తరమే, తనే రాసింది. డాక్టర్ గారు,
3: నా కారణంగా మీకు వచ్చిన అపఖ్యాతితో నా మనసుకు చాలా దెబ్బ తగిలింది. ప్రాయశ్చిత్తం కోసం నేనిప్పుడు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను విడిచే ప్రయత్నం మీరు చెయ్యొద్దు, ఎందుకంటే మీకు నేను వెళ్ళిపోయిన సంగతి తెలిసేసరికి మీ దురదృష్టవంతురాలైన సోదరి వీణ ఈ ప్రపంచం నుంచే వేడుకోలు తీసుకుని ఉంటుంది. మనిషి భూమి మోహాన్ని ఎలా త్యజించలేడో, అలాగే ఏ తల్లైనా సరే తన కొడుకుని త్యాగం చేయలేదు. అయినా సరే నేను నా కొడుకుని విడిచి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరే వాడికి తల్లి తండ్రి అయి వాడిని చక్కగా పెంచుతారని నా విశ్వాసం. డాక్టర్ గారు, తెలియని తనం వల్ల ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగింటే మీరు దానికి నన్ను క్షమించండి. ఇక గోవింద్, ఇదిగో ఈ అమాయకురాలైన తల్లికి జన్మించిన ఏమీ తెలియని పసివాడు, వాడిని మీరు మీ సొంత బిడ్డలా ప్రేమించి పెంచి పెద్ద చేస్తారని ఆశిస్తాను. వాడి మేలును కాంక్షించే నేను నా మమకారాన్ని ప్రేమను త్యజించి వారి ఉజ్జ్వలమైన భవిష్యత్తు కోసం మీ చేతులకు వాడిని అప్పగించి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను డాక్టర్.
0: ఇట్లు సోదరి వీణ.
1: డాక్టర్ బాబు, అయితే వేణక్క.
0: లేదు గోపాల్, లేదు. వీణాదేవి ఆత్మహత్య చేసుకోదు. ఇతరుల కళ్యాణం కోసం ఆమె ఆత్మార్పణ చేసుకోగలదు. ప్రసాదం రూపంలో ఆమె నాకు తన కుమారుణ్ణి ప్రసాదించింది. ఇక గోవింద్ నా కుమారుడు.

మణిపురి మూలం శ్రీ మాహతం చరణ్ సింహ, హిందీ అనువాదం శ్రీ కృష్ణమోహన్, తెలుగు సేత కె రాజేశ్వరి. ఈ నాటకంలోని పాత్రలు, నటీనటులు: డాక్టర్ రమేష్ మధుబాబు, వీణ బీబీ సత్యవతి, గోపాల్ పివి రావు, గోవింద్ చిరంజీవి భార్గవ్, కళ్యాణి పద్మలతా జయరాం, కన్హామ్లా జి వెంకటాచారి, తమాల్ బిహెచ్ వేణుగోపాలరావు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీరు వింటున్నారు యోవాణి కార్యక్రమం. ఈరోజు స్టూడియోలో సమయం 12:10 అవుతుంది. నేను మీ హైమశ్రీ. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అవన్నీ తెలుసుకుందామా? చలో పదండి మరి.

మన జీవితంలో చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి కదా, మన ఫ్యూచర్ గోల్స్ గురించి, లైక్ ఏం జాబ్ చేయాలి, ఎంత సంపాదించాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఇవన్నీ మనం తరచూ ఆలోచించే క్వశ్చన్సే. కానీ వీటికంటే ముందు అడగాల్సిన ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఉంది. అది ఏంటంటే, నేను ఎలాంటి వ్యక్తిగా మారాలి, నా ఐడెంటిటీ ఏంటి అని మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికినప్పుడు మన లైఫ్లో చాలా థింగ్స్ స్లోలీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే మన ఐడెంటిటీ క్లియర్గా లేకపోతే గోల్స్ కూడా మనవి కాకుండా ఇతరులు మన కోసం డిసైడ్ చేసినవి అయిపోతాయి. మనకు ఏ వాల్యూస్ ముఖ్యమో, ఏ థింగ్స్ కోసం స్టాండ్ అవుతామో, ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తామో, మన టైంని ఎక్కడ స్పెండ్ చేస్తామో, మన ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేస్తామో, ఇవన్నీ కలిస్తే మన ఐడెంటిటీని షేప్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒకరోజు స్కిల్ నేర్చుకుంటే కొంతకాలానికి అతని ఐడెంటిటీలో లెర్నింగ్ అనే క్వాలిటీ కనిపిస్తుంది. ఒక వ్యక్తి మాట ఇచ్చి తప్పకుండా కంప్లీట్ చేస్తూ ఉంటే అతని రియలబుల్ పర్సన్గా చూడటం మొదలు పెడతారు.

ఒక పర్సన్ ప్రాబ్లమ్స్ వచ్చినా కామ్గా ఉండటానికి ప్రాక్టీస్ చేస్తుంటే స్లోలీ అతనిలో ఉన్న ఎమోషనల్ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. అంటే ఐడెంటిటీ మనం ఒక్క రోజులో అనౌన్స్ చేసేది కాదు, మన యాక్షన్స్ మన ఐడెంటిటీ గురించి ప్రపంచానికి చెబుతాయి. ఇక్కడే గోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. గోల్స్ అంటే సింప్లీ నాకు పెద్దగా ఎదగాలి అని అనుకోవడం కాదు, అది ఒక డైరెక్షన్, మనం ఎటు వెళ్ళాలో మనకు తెలియజేసే పాయింట్. కానీ గోల్ సెట్ చేసుకునే ముందు మనకు మనం హానెస్ట్గా ఉండాలి. మన గోల్ నిజంగా మనదేనా, లేక సోషల్ మీడియాలో అందరూ చేస్తున్నారని మనం కూడా అదే కోరుకుంటున్నామా? ఇలా మనకు మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇవే మన గోల్స్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ రోజుల్లో ఐడెంటిటీ చాలా వరకు ఎక్స్టర్నల్ థింగ్తో కనెక్ట్ అయిపోతుంది. జాబ్ టైటిల్, శాలరీ, కార్, హౌస్, సోషల్ మీడియా ప్రెజెన్స్, ఎడ్యుకేషన్, సిటీ, ఇవన్నీ మన గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పగలవు, కానీ ఇవి మన కంప్లీట్ ఐడెంటిటీ కాదు. ఒక పర్సన్కి జాబ్ లాస్ అయితే అతని ఐడెంటిటీ కూడా పోతుందా? ఒక బిజినెస్ ఫెయిల్ అయితే అతని వర్త్లెస్ అవుతాడా? ఆర్ ఒక ఎగ్జామ్లో మార్క్స్ తక్కువగా వస్తే అతని ఇంటెలిజెన్స్ మొత్తం ముగిసిపోతుందా? కాదు కదా. అందుకే మన ఐడెంటిటీని ఎక్స్టర్నల్ అచీవ్మెంట్స్తో పూర్తిగా టై చేయడం డేంజరస్. అచీవ్మెంట్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్, కెరియర్ కూడా ఇంపార్టెంట్, రికగ్నైజేషన్ కూడా ఇంపార్టెంట్, కానీ ఇవన్నీ మన ఐడెంటిటీలో పార్ట్ మాత్రమే. మనలో క్యారెక్టర్, వాల్యూస్, మైండ్ సెట్, కైండ్నెస్, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, ఇవే మన ఐడెంటిటీకి డీప్ ఫౌండేషన్ అవుతుంది. ఎవరైనా మన పని మెచ్చుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది కదా, మన ఎఫర్ట్స్ని గుర్తిస్తే మోటివేషన్ వస్తుంది. కానీ ప్రతి డిసిషన్ కూడా ఇతరులు ఏమనుకుంటారో అని తీసుకుంటే మన లైఫ్ మనది కాకుండా పోతుంది. కొంతమంది కెరియర్ కూడా ఫ్యామిలీ ప్రెషర్ వల్ల చూస్ చేస్తారు, కొంతమంది మ్యారేజ్ డిసిషన్ సొసైటీ ప్రెషర్ వల్ల తీసుకుంటారు, మరికొంతమంది తమ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి భయపడతారు, ఎందుకంటే పీపుల్ ఏమంటారు అనే ఫియర్ ఉంటుంది. ఇలా ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఒకరోజు వెనక్కి చూసి నేను నా కోసం ఏం చేశాను అనే క్వశ్చన్ రావచ్చు. అందుకే ఇతరుల ఒపీనియన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి అడం కాదు, కానీ ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు నీ ఓన్ వాయిస్ వినడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అడ్వైస్ తీసుకోవచ్చు, ఒపీనియన్ విను, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళని గైడ్ తీసుకో, కానీ నీ లైఫ్ డైరెక్షన్ గురించి డెసిషన్ మాత్రం నీ చేతుల్లోనే ఉండాలి కదా. డ్రీమ్ చాలా అందమైంది, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, కానీ డ్రీమ్ మైండ్లోనే ఉండిపోతే అది డ్రీమ్గానే ఉండిపోతుంది. గోల్గా మార్చినప్పుడు దానికి డైరెక్షన్ వస్తుంది. నాకు హెల్దీగా ఉండాలి అనేది ఒక విష్, ప్రతిరోజు 30 మినిట్స్ వాక్ చేస్తాను అనేది ఒక యాక్షన్, నాకు మంచి కెరియర్ కావాలి అనేది ఒక విష్, ప్రతిరోజు ఒక 1 అవర్ అయినా స్కిల్ డెవలప్మెంట్ కోసం నీ టైంని ఇవ్వడం, అది యాక్షన్. గోల్స్ అనేది మన డ్రీమ్ని డైలీ యాక్షన్తో కనెక్ట్ చేస్తాయి. పెద్ద గోల్స్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, కొన్ని గోల్స్ చాలా పెద్దగా కనిపిస్తాయి. ఓన్ కంపెనీ స్టార్ట్ చేయడం కావచ్చు, న్యూ కెరియర్ కావచ్చు, ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కావచ్చు, ఇలా ఎన్నో. సరే మరి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, అంతవరకు ఒక పాట వినేద్దామా? చలో పదండి మరి.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

సో గోల్ పెద్దగా ఉన్నప్పుడు మన మైండ్ వెంటనే ఇది ఎలా పాసిబుల్ అని అడుగుతుంది. అప్పుడే ఎంటైర్ జర్నీని ఒకేసారి చూడకూడదు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడగాలి. అదే క్వశ్చన్ మన మైండ్ని కామ్ చేస్తుంది. ఒక పెద్ద మౌంటైన్ని చూసి భయపడడం ఈజీ, కానీ ఫస్ట్ స్టెప్ ఎక్కడ వేయాలో చూసుకుంటే జర్నీ స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో సక్సెస్ కనిపిస్తుంది, కానీ సక్సెస్ వెనుక ఉన్న బోరింగ్ డేస్ కనిపించవు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి కూడా మోటివేషన్ లేని డేస్ ఉంటాయి. డిఫరెన్సెస్ ఏంటంటే, వాళ్ళు మోటివేషన్ కోసం వెయిట్ చేయకుండా కొన్ని రోజులు డిసిప్లిన్తో కంటిన్యూ చేస్తారు. కన్సిస్టెన్సీ అంటే ఎవ్రీడే పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ కాదు. కొన్ని రోజులు 100% ఎఫర్ట్స్ ఉంటాయి, మరికొన్ని రోజులు 50% మాత్రమే ఉండొచ్చు. కానీ కంప్లీట్లీ స్టాప్ కాకుండా జర్నీని కంటిన్యూ చేయడం కన్సిస్టెన్సీ. మనకు ఫ్రీడమ్ కావాలి, కానీ రియల్ ఫ్రీడమ్కి సెల్ఫ్ కంట్రోల్ అవసరం. మనకు ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టాలో, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో, ఎప్పుడు నో చెప్పాలో మనమే డిసైడ్ చేసుకోగలిగితే మన టైంపై కంట్రోల్ ఉంటుంది. నీ స్పీడ్ కంటే నీ డైరెక్షన్ ముఖ్యం. ఒకే ఏజ్లో ఉన్న ఇద్దరు పీపుల్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టేజ్లో ఉండొచ్చు. ఒకరు కెరియర్లో ముందుండవచ్చు, ఇంకొకరు ఇంకా ఎక్స్ప్లోరింగ్ స్టేజ్లోనే ఉండవచ్చు. సో కంపారిజన్ కరెక్ట్ కాదు. గోల్ సెట్టింగ్లో మన వీక్నెసెస్ గురించి మాత్రమే ఆలోచించకూడదు, మన స్ట్రెంగ్త్ని కూడా తెలుసుకోవాలి. దాన్ని ఇంప్రూవ్ చేస్తే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న పీపుల్ మన థింకింగ్పై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎప్పుడు నెగిటివిటీ మాత్రమే మాట్లాడే ఎన్విరాన్మెంట్లో ఉంటే మన పర్స్పెక్టివ్ కూడా స్లోగా నెగిటివ్ కావచ్చు. గ్రోత్ గురించి మాట్లాడే పీపుల్తో ఉంటే మన కొత్త ఐడియాస్ రావచ్చు. మన గోల్స్ని రెస్పెక్ట్ చేసి ఫ్రెండ్స్ ఉంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఈజియర్ అవుతుంది. అందుకే ఫ్రెండ్షిప్లో కూడా క్వాలిటీ ముఖ్యం. అందరినీ హేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మన ఎనర్జీ ఎవరితో ఎంత షేర్ చేయాలో తెలుసుకొని ఉండాలి. అందుకే షేప్ యువర్ ఐడెంటిటీ అంటే బయట అపియరెన్స్ మార్చుకోవడం కాదు, లోపల ఉన్న వ్యక్తిని బిల్డ్ చేసుకోవడం. సెట్ యువర్ గోల్ అంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ని చెప్పుకోవడం కాదు, నీ వాల్యూస్కి సరిపోయే డైరెక్షన్ని డిసైడ్ చేసి దానికోసం డైలీ యాక్షన్ తీసుకోవడం. నీ ఫ్యూచర్ ఐడెంటిటీ అనేది నువ్వు తీసుకునే చిన్న డెసిషన్తోనే తయారవుతుంది. సో షేప్ యువర్ ఐడెంటిటీ, సెట్ యువర్ గోల్, బిల్డ్ యువర్ ఓన్ పాత్.

సో ఇదండి ఈరోజు మన యోవాణి కార్యక్రమం. మరొక యోవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేను మీ హైమశ్రీ సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఇక వార్తల వివరంగా. న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర, రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాలవారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం, ప్రధానమంత్రి లారెన్స్ బోంగ్లన్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార, పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్, సింగపూర్ వ్యూహాత్మక భాగస్వాములలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమావేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధిపదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భి, సైనిక్ భి స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుంది.

0: కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్ధతను సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావన దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్ సేవా హీ జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు ఆర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు ఆర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ India Post too is going digital. India Post is also endeavoring to fulfill each one of your aspirations. An organization that selflessly serves us day and night.
0: తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం తిరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగోవ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా. ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు, రాష్ట్రాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినందుకుగాను కొన్ని బీమా కంపెనీలకు అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్, యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద వర్తక, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేసింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో

0: సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెళ్ల డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1234 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 స్థానాలు, అస్సాంలో 1 స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: सूबेदार जोगिंदर सिंह, आपको हमारा शत शत नमन।
1: अभी आपने सुना कार्यक्रम सूबेदार जोगिंदर सिंह।
2: अभी कुछ दिन पहले मेरे मिनी टेम्पो की हेडलाइट बंद हो गई। मैकेनिक बोला, भाई रात को मत चलाना। हमने सोचा यार, इतना तो चलता है, रोज का रास्ता है, मैं जानता हूँ।
3: आगे एग्जिट नहीं दिखा और बाइक वाले ने इंडिकेटर भी नहीं दिया।
2: चलता है बोलने से किसी की जिंदगी भी रुक सकती है।
4: वाहन चलाने से पहले हमेशा ये सुनिश्चित करें कि हेडलाइट ठीक से काम कर रही हो। सही रोशनी से रास्ता भी साफ दिखाई देता है और आसपास चल रहे वाहन भी दिखाई देते हैं।
1: श्रोताओ, इसी के साथ हमारा आज का उमंग प्रसारण यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को
5: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, चेतना,
1: कुसुमलता,
5: वीरेंद्र,
6: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జాలి కంటే గౌరవం, అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే తెలంగాణ వంటి రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకే రాజ్యాంగబద్ద సంస్థలపై అసత్య ప్రచారాలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్లో నిర్వహించిన మాధవ్ ఆటిజం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఆటిజం వ్యాధి కాదని, నాడీ వ్యవస్థ అభివృద్దికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి అని చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలపై అపోహలు తొలగించి వారిపై జాలి చూపడం కంటే గౌరవం, అవకాశాలు కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు. వారి అభివృద్దికి సమాజం, అధికారులు, వైద్యులు సమిష్టిగా కృషి చేసి సమ్మిళిత వాతావరణాన్ని, భరోసాను అందించాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కేంద్రాన్ని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నిజాయితీ పన్నుదారులకు సులభతర విధానాలు అమలు చేస్తూనే నకిలీ రిజిస్ట్రేషన్లు, పన్ను మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు, స్క్రాప్ రంగంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గ్రామీణ ప్రాంతాల్లో ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేలా పారిశుద్ధ్యం, విద్యుత్తు, త్రాగునీటి ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆమె, విదేశాల్లో కూడా తెలంగాణ బిడ్డలు ఈ పూల పండుగను జరుపుకోవడం గర్వకారణమని పేర్కొంటూ రాష్ట ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీజీఓ మహిళా విభాగం రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు బతుకమ్మ నిదర్శనమని పేర్కొంటూ మహిళా ఉద్యోగులందరూ ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. ఈరోజు జీడబ్ల్యూఎంసీ కమిషనర్

0: టి వెంకన్న హన్మకొండ పరిధిలోని హసన్పర్తి భీమారం చెరువులను సందర్శించి ఉత్సవాలు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలు చిన్నారులు వృద్ధులు సురక్షితంగా వేడుకల్లో పాల్గొనేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఎంపీ డికే అరుణ తప్పుబట్టారు. మహబూబ్ నగర్లో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ బెదిరింపులకు రైతులు భయపడరని, పంటలను కాపాడుకునేందుకు నీటి కోసం పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నందున ఎడమ కుడి కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
1: రైతులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళ పంటలు కాపాడే విధంగా నీళ్లు మళ్లీ విడుదల చేయాల్సిందే. ఇప్పుడు రైతుల పంటలకు మళ్లీ రెండో తడి అవసరం ఉన్నది. రైతులకు ఎమ్మడే తడికి మళ్ళా నీళ్లు ఉన్నాయి. జూరాలలో నీళ్లు వదలండి, రైతుల పంటలు కాపాడండి.
0: స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెన్ బుర్లిగర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్ లో పర్యటించి టీ హబ్, టీ వర్క్స్, స్కైరూట్ సంస్థలను సందర్శించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఫలక్నుమా ప్యాలెస్లో వీరికి ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు వారిని ఆహ్వానించడంతో పాటు స్విజ్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడుల ఆకర్షణపై చర్చించారు. భారత రాజ్యాంగం కంటే ఏదీ గొప్పది కాదని, పౌరుల ఓటు హక్కును ఎవరూ తొలగించలేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్బంధ సర్వే ప్రక్రియ అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించి జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులదారులకు ఆన్లైన్లో సవరణలు, క్లెయిమ్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అధికార పోర్టల్ ద్వారా నియోజకవర్గం, కేటగిరీ మార్పులతో పాటు తిరస్కరణలపై సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయం కోసం కాల్ సెంటర్ నెంబర్ 0402460352 సంప్రదించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూల తీర్పులు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు ప్రచారం చేయడం, ఓడిపోయినప్పుడు రాజ్యాంగ సంస్థలపై అబద్దాలు ప్రచారం చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, సీఏజీ, సైన్యం, విద్యా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రవర్తించడం ఆయన దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. వరుస ఓటములను తట్టుకోలేకనే అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను దిగజార్చే కుట్రలు మాని ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష చేపట్టారు. ఈ ఉదయం 10 గంటలకు కరీంనగర్లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలధారణ గావించి ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారి దీక్ష చేపట్టారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు విశిష్ట స్థానముందని, ఈ క్రీడ యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని తెలిపారు. తెలంగాణలో క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న మంత్రి, ఏషియన్ గేమ్స్ స్వర్ణపతక విజేత చికితారావుతో పాటు పలువురు ఆర్చరీ క్రీడాకారులను సన్మానించారు. బతుకమ్మ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్, కాగజ్ నగర్ మధ్య ఈ నెల 25 వరకు 17 రోజుల పాటు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
2: మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు మరియు కాగజ్నగర్ రైల్వే స్టేషన్లకు అనుసంధానం ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో ఏసీ చైర్ కార్ తో పాటు సెకండ్ క్లాస్ సిట్టింగ్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఐఆర్సిటి వెబ్సైట్ లో బుకింగ్ ఫెసిలిటీ మొదలైంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉత్తర తెలంగాణ మరియు సిరిపూర్ నియోజకవర్గ ప్రజలను కోరుతూ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పినందుకు రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
0: 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి

0: సురక్షత మాతృత్వ అభియాన్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచిత పరీక్షలు, స్కానింగ్, మందులు అందిస్తున్నారు. మాతృ శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా హైరిస్క్ కేసులను గుర్తించి తగిన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ యామిని తెలిపారు.
1: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
0: జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన అంగన్వాడీ మన బాధ్యతలో భాగంగా నిన్న సాయంత్రం జిల్లా స్థాయి పోషణ్ మేళా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
2: మనంగన్వాడి మన బాధ్యతలో భాగంగా ప్రతి రోజు వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వివిధ కృత్యాల ద్వారా పిల్లలకు అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచడం, అందరికీ పౌష్టికాహారం అందించడం, అలాగే చేతులు పరిశుభ్రంగా చేసుకోవడము, మరుగుదొడ్లు వాడడము, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడము, స్థానికంగా దొరికేటువంటి తాజా కూరగాయలను తాజా పళ్లను తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వనితాలోకం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో మహిళలు బాలికల పరిరక్షణ సాధికారత కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి ఈ రోజు ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. 23 ఏళ్లగా మహిళలు బాలికల సాధికారత భద్రత కోసం ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా తొణకక బెణకక దృఢ సంకల్పంతో దృఢమైన సేవా దృక్పథంతో కొన్ని వందల బాల్య వివాహాలు అడ్డుకుని కొన్ని వేల మంది అమ్మాయిలు చదువు కొనసాగించేలా చేయూతనిచ్చారు. ప్రపంచ స్థాయిలో యుఎన్ఓ, యుఎన్ విమెన్, ఇతర సంస్థలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం మహిళల ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్లకి టెక్నికల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తరుణి స్వచ్ఛంద సంస్థని స్త్రీలు బాలికల రక్షణ కోసం స్థాపించి 20 సంవత్సరాలుగా ఒక సైనికురాలిగా పనిచేస్తున్నారు. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మమతా రఘువీర్. మేడం, మా ప్రోగ్రామ్ కి స్వాగతం.
2: నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
1: మేడం, మరి ఈ కార్యక్రమంలో భాగంగా మీ సేవా ప్రయాణం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాము. మరి ముందుగా తరుణి స్థాపించిన రోజు నుంచి మమతా రఘువీర్ గారి వర్క్ ఏంటో మాకు తెలుసు, మేమందరం చూడగలిగాము. అంతేకాకుండా దాని ఫలితాన్ని ఈరోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అనుభవిస్తున్నారు. తరుణికి ముందు మీ వర్క్ ఎలా ఉండింది మేడం?
2: అంటే తరుణి పెట్టక ముందు నా ఉద్దేశం ఏముండిందంటే, ఏ సివిల్ సర్వీసో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవాలని దానికోసం ప్రయత్నంలో ఉండేదాన్ని. ఒక అవకాశం నాకు వచ్చింది 1996లో. అక్కడ నేను ఇక్కడ హైదరాబాద్ స్లమ్స్లో ఒక వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్లో పనిచేశాను. అది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ వింగ్లో. దాంట్లో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేసేటప్పుడు 800 స్లమ్స్ మా కింద ఉండేవి. వాళ్ళలో మహిళలకి ఆరోగ్యం కోసం అది ప్రోగ్రామ్ అన్నమాట. ఆ ప్రోగ్రాంలో మహిళల్లో ఒక 20 కుటుంబాల్లో ఒకళ్ళని లింక్ వాలంటీర్గా చేసి వాళ్ళని అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం మీద వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పడము, వాళ్ళని అక్కడ అర్బన్ హెల్త్ పోస్ట్లని అప్పుడే పెట్టారు, 60 హెల్త్ పోస్ట్లు, వాటికి తీసుకెళ్లడము, వాళ్ళకి రకరకాల సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించడము, తర్వాత ఆ సమస్యల నుంచి ఎలా వాళ్ళని జాగ్రత్త పెట్టుకోవచ్చో చెప్పడము, ఇవన్నీ జరిగేవి. ఆ క్రమంలో ఒక ప్రోగ్రామ్ కూడా చేశాం, ముఖ్యంగా కిషోర బాలికలకి. అడాలసెంట్ గర్ల్స్కి మేము ఎన్ఐఎన్ సంస్థ మేమందరం కలిసి న్యూట్రిషన్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం. దాంట్లో భాగంగా దాదాపు 15,000 మంది అమ్మాయిల్ని 800 స్లమ్స్లోనూ వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఆ ప్రోగ్రాం నాకు చాలా ఆకట్టుకుంది. ఈ పిల్లల్ని గనక మనం కొద్దిగా సపోర్ట్ ఇస్తే, వాళ్ళని రైట్ డైరెక్షన్లో పెడితే, వాళ్ళు ఫ్యూచర్ మదర్స్, వాళ్ళ సిటిజన్స్, వాళ్ళు ఇంకా బాగా తమ కుటుంబం కోసం ఖచ్చితంగా కష్టపడగలుగుతారు అన్న ఉద్దేశంతో నేను ఇంకో ప్రోగ్రాం ఆఫీసర్ కలిసి ఆ పిల్లలకి చేయూతనివ్వడానికి M&N అని చిన్న ఎంటర్ప్రైజ్ మొదలుపెట్టాం. వాళ్ళకి ఏం చేసేవాళ్ళం అంటే, వాళ్ళల్లో ఉన్న ఏదైతే ఎంబ్రాయిడరీ కానీ, ఇంకోటి కానీ, గాజులు తయారీ కానీ, గాజులు ఇవన్నిటినీ ప్రోత్సహించేవాళ్ళం. చాలా మార్పు వచ్చింది. 96లో నాకు సెకండ్ టైం అబ్బాయి పుట్టాడు. సో ఆడపిల్లల మీద ఉన్న ప్రేమతో కూడా నేను తరుణి పెట్టడం జరిగింది. సో 99లో మేము రిజిస్టర్ చేసుకున్నాం, ఎలాగైనా సరే ఆడపిల్లలకి పని చెయ్యాలి అని తరుణి అని పెట్టడం జరిగింది. ఇంకొక కారణం ఏంటంటే, మా వారు ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు అదే క్రమంలో, అదే టైంలో. ఆయన అంగన్వాడీ సెంటర్లకి, తర్వాత మిగతా వాటికి నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ పరిస్థితులు చూశాక కూడా అనిపించింది ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా చేయాల్సింది ఉంది, ఏదైనా చెయ్యాలి అని. ఆ విధంగా మేము మొదలుపెట్టాం. మొట్టమొదటిగా మొదలుపెట్టింది మా ఇంటి నుంచే. మా పనమ్మాయి వాళ్ళ పాపని స్కూల్ మానిపించి తీసుకొచ్చింది. ఎందుకు స్కూల్ మానిపించా అంటే, అమ్మ నాకు 4 పిల్లలు, నేను చదివించలేను, నాకు ఆసరా అవుతుంది పనికి అనేసి. అప్పుడు ఆ అమ్మాయిని మేము మళ్ళీ చదివించాం. పుష్ప తన పేరు. ప్రస్తుతం తన ఓన్ ఎంటర్ప్రైజ్ పెట్టుకుని నడిపిస్తోంది. సో అలా మొదలుపెట్టిన క్రమంలో మా వారికి వరంగల్ ట్రాన్స్ఫర్ అవడం, నేను అక్కడికి వెళ్ళడం. అక్కడ ఒక బాగా ఇంటీరియర్ నక్సలైట్ హిట్ ఏరియాలో ఒక ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశం కలగడం. అక్కడ చేస్తున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా గ్రామాల్లో చాలా వెనుకబాటుతనం ఉంది, ఎంతో అవసరం ఉంది. మహిళలకి చాలా విషయాలు తెలియవు, కనీసం శానిటరీ నాప్కిన్ గురించి తెలియని గ్రామాలు అవి. అంటే ఇంకా అదొక్కటే కాదు, ప్రత్యేకంగా వాళ్ళకి ఏ విషయాలు తెలియవు. సో అవన్నీ అర్థమయ్యాక నేను ఆ ప్రాజెక్ట్లో కొన్నే పనిచేసాం, కానీ చాలా మంచి పనులు చేయగలిగాం. ఎంఎస్కేలని మహిళా శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేసాం అన్నమాట. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది. సో దాంట్లో చేసినందువలన నాకు కూడా అక్కడ పరిస్థితుల అవగాహన వచ్చింది. తర్వాత ఒకరోజు మా వారు ఏదో ప్లాంటేషన్కి వెళ్తున్నాను నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి, నువ్వు కూడా రా అంటే అక్కడికి వెళ్తే ఆ ఆడపిల్లల్ని చూస్తే నాకు బాధ అనిపించింది. వాళ్ళందరూ చాలా ఎనిమిక్గా ఉన్నారు. వాళ్ళ టీచర్లు అన్నారు, మేడం మాకు పిల్లలకి ఏం తెలీదు, ఏదైనా చెప్పండి అంటే, నేను ఆ రోజు నుంచి నేను కొంత వాళ్ళకి న్యూట్రిషనల్ ఇది తీసుకుని చిక్కీలు, అరటిపళ్ళు, కొన్ని స్ప్రౌట్స్ వేయించుకుని అవన్నీ ప్యాక్ చేసి అందరికీ తీసుకుని నేను అన్ని మెన్స్ట్రల్ హైజీన్ ఇవన్నీ చెప్పడానికి చార్ట్స్ తయారు చేసుకుని వెళ్ళడం మొదలుపెట్టా. ఆ స్కూల్ చెప్పాక ఇంకో స్కూల్ వాళ్ళు అడిగారు. అలా 10 గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్స్, ఓన్లీ గర్ల్స్ హై స్కూల్స్ ఒక 1 ఇయర్లో కవర్ చేశాను. దాదాపు 1000 మంది ఆడపిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన క్రమంలోనే నాకు 2-3 అంశాలు ముందుకొచ్చాయి. ఒకటి, గుట్కా తినడం. దీని మీద పెద్ద ఎత్తున మేము వెంటనే చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయగలిగాము. చిన్న పిల్లలు అక్కడే స్కూళ్ళ దగ్గరే అమ్మేవాళ్ళు గుట్కాలు. సో అది అలవాటు అయ్యేది. అలానే తండ్రులు కూడా తినడము, వీళ్ళ చేత తెప్పించుకోవడము ఇవన్నీ. సో దాని మీద కొంత మేము సర్వే చేయగలిగాము WHO వాళ్ళ సహకారంతో. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఉండేది టొబాకో మీద, వాళ్ళు చేయమంటే దాని మీద చేసినప్పుడు ఇది కూడా ఒక అంశంగా చేసాం. చేస్తే చాలా స్కూళ్ళల్లో ఇలా అమ్ముతున్నారు అనేది తెలిస్తే ఒక వర్క్షాప్ చేసి లోకల్ కలెక్టర్ గారిని, తర్వాత ప్లాస్టిక్ సర్జన్స్, తర్వాత గుట్కా మీద క్యాన్సర్ స్పెషలిస్టులు వీళ్ళందరినీ పిలిచి ఒక వర్క్షాప్ చేసాం. చేసిన క్రమంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశారు, 200 మీటర్ల వరకు ఆ స్కూళ్ళల్లో గుట్కాలు అమ్మకూడదు అని. దీన్ని తీసుకుని మిగతా జిల్లా కరీంనగర్లో కలెక్టర్కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అదే చేశారు. అది తీసుకుని గవర్నమెంట్కి రాసాం. గవర్నమెంట్ లక్కీగా విత్ ఇన్ 1 ఇయర్ గుట్కాలు బ్యాన్ చేయడం, ఇప్పటికే కూడా బ్యాన్ ఉంది మనకి, గుట్కాలు తినకూడదు, అమ్మకూడదు, స్కూళ్ళ దగ్గర అసలు అమ్మకూడదు. సో ఇదైతే ఆ రోజుల్లో అది చేయగలిగాం. ఇంకా ఇలా చేస్తున్న క్రమంలో మేము ఒకరోజు బాలికా మేళా చేద్దాం, ఈ ఆడపిల్లలందరినీ ట్రైనప్ చేసిన వాళ్ళని అందరినీ ఒక దగ్గర తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళ సమస్యలన్నీ అర్థమవుతాయి, నేను ఒక్కళ్ళమే లేము, అందరు పిల్లలు ఉన్నారు అనేది తెలుస్తుందన్న ఉద్దేశంతో మొదలుపెట్టి అక్కడున్న ఒక లోకల్ టీచర్ గారితో కలిసి కొన్ని కల్చరల్ ఐటమ్స్ నేర్పించడం జరిగింది. నేను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి వెళ్తున్న క్రమంలో ఆ ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఒక పాపకి, 5వ క్లాస్ పాపకి పెళ్ళి అవుతుందని తెలిసింది. ఆ అమ్మాయి మా గ్రూపులో ఉంది, ఈ కల్చరల్ గ్రూప్లో. అరే అదేంటి, ఈ అమ్మాయికి ఎలా పెళ్ళి అవుతుంది అని గబగబ టీచర్ని అడిగితే, ఇది చాలా కామన్ అండి మాకు, 5వ క్లాసు 4వ క్లాసు ఇలాగా అసలు

0: నేను షాక్ అయిపోయాను
1: ఇది ఏ
0: అనమాట.
1: సంవత్సరంలో
0: ఇది
1: మేడం?
0: 2001లో సంగతి చెప్తున్నా.
1: 2001లో కూడా
0: అది
1: ఫిఫ్త్
0: కూడా
1: క్లాస్ అమ్మాయి
0: వరంగల్
1: అక్కడ.
0: లాంటి అకాడమిక్ హబ్లో, అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ
1: ఎన్ఐటి
0: ఉంది,
1: ఉంది.
0: ఎన్ఐటి ఉంది, లేనివి లేవు. నేను ఐ వాజ్ రియల్లీ షాక్డ్ అనమాట. వెంటనే ఆ రోజు కలెక్టర్ గారిని ఇన్వైట్ చేస్తూ, సార్ ఇలా ఉందంట ఒక అమ్మాయి పెళ్ళి అంటే, పెళ్ళ ఇంత చిన్న పిల్లకి, 11 ఏళ్ల పిల్లకి అన్నారు. వాళ్ళ తండ్రి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. సరే కలెక్టర్ గారు ప్రెషర్ పెట్టించి ఆపించగలిగారు. నెక్స్ట్ డే కల్లా రాజేశ్వరి కళ్యాణం ఆగిపోయింది అని పేపర్లో వచ్చింది. అంతే, ఇంకా దాంట్లో ఏం చేశారు, నా ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేశారు.
1: ఓకే.
0: ఇంకా విపరీతంగా కాల్స్ అనమాట, ఇన్ని కాల్స్ వస్తున్నాయి, ఇన్ని పెళ్ళిళ్ళు ఇలా అయిపోతున్నాయా, అస్సలు అవగాహనే లేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కలెక్టర్ గారి దగ్గర మళ్ళీ వెళ్తే, ఆయన మంచి కలెక్టర్, చాలా ప్రభాకర్ రెడ్డి గారని,
1: ఓకే.
0: ఆయన అన్నారు, లే కాదమ్మా మనం ఇక్కడే ఒక హెల్ప్ లైన్ పెడదాము అని. తన ఫోన్ నెంబర్ ఒకటి, ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేశారు. సో ఏ కాల్ ఉన్నా అక్కడికి వెళ్ళేటట్లు. అలానే ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి, ఎక్కడ జైల్ మ్యారేజ్ అవుతున్నా మాకు రిపోర్ట్ చేయండి, అది కూడా చెప్పారు. దాదాపు వరంగల్ ఉమ్మడి జిల్లా రోజుల్లో 1000 పైన గ్రామాలు ఉండేవి. దాంట్లోంచి ఒక మెయిన్గా బాగా ఎక్కువ అవుతున్న 80 గ్రామాలు ఒక 22 మండల్స్లో తీసుకుని, అమ్మ ఇక్కడ క్యాంపెయిన్ చేయండి అని అడిగారు. అడిగితే మేము సమ్మర్లో ఎవరైతే ఈ కల్చరల్ గ్రూప్స్ పిల్లలు ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఒక టీచర్ వాలంటీర్ చేశారు, వాళ్ళని పట్టుకుని ఒక జీప్ వేసుకుని 80 గ్రామాలు తిరిగాం మొత్తం 3-4 నెలలు, 3 నెలలు దాదాపు. అక్కడ ప్రతి చోట ఈ కార్యక్రమం చేయడం, మీటింగ్ పెట్టడం, బాగా వచ్చేవాళ్ళండి. ఆ రోజుల్లో ఇంకేమీ లేవు కాబట్టి ఇలాంటి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ ఉందంటే అందరూ వచ్చేవాళ్ళు.
1: మేడం
0: సో
1: ఆల్రెడీ పాతుకుపోయి ఉన్న కొన్ని రిచువల్స్ని కానివ్వండి, వాటిని మార్చడం చాలా కష్టం, అంత సులభమేం కాదు.
0: అవును,
1: మీరు ఎలా చేసేవాళ్ళు మేడం అప్పుడు?
0: చాలా పెద్ద పోరాటమే అయింది. ఈ ఆపడం మొదలు పెట్టాక కలెక్టర్ గారి ఇనిషియేషన్ తోటి మేము 3 నెలల్లో 40 పెళ్ళిళ్ళు ఆపాం. ఆపిన వాటిలో 5 ఏళ్ల పిల్ల కూడా ఉంది. ఇంకా ఘోరం ఏంటంటే తొట్టెలకి బాసింగాలు కట్టి కూడా చేసేవాళ్ళు. అంత భయంకరం, ముఖ్యంగా కొన్ని కులాలలో చాలా ఎక్కువ ఉండేది. ఏం చేసామంటే డిఫరెంట్ డిఫరెంట్ వేలో నేను 5 స్ట్రాటజీస్ చేసుకునేదాన్ని. ఒకటి, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎవరికీ అస్సలు అవగాహన లేదు, చట్టం ఉందనేది అవగాహన లేదు, చేయకూడదు అనేది అవగాహన లేదు. వాళ్ళకి ట్రైనింగ్స్ అది మండల స్థాయి, జిల్లా స్థాయి, ప్లస్ విలేజ్ లెవెల్ వరకు. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్కి, పేరెంట్స్ని ఎలా అడ్రస్ చేద్దామని ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా పెద్ద ఎత్తున చేసాం. దానికి లోకల్గా ఉన్న ఫోక్లోరు, పల్లెసుద్దులు కానీ, తర్వాత పప్పెట్రీ, పప్పెట్రీకి వరంగల్ పుట్టినిల్లని తెలిసింది. దాంతో పప్పెట్రీ ఇక్కడ ఆంధ్ర మహిళా సభ వాళ్ళు హెల్ప్ చేశారు పప్పెట్స్ తయారు చేయడానికి, అవి వాడుకుని పప్పెట్రీ వాడుకునేవాళ్ళం. సో గ్రామాల్లో ఇలాగ పేరెంట్స్కి కళాజాతలు, ఆడపిల్లలు పిల్లలకి స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్, అలాగనే మళ్ళీ అదేంటి ఆపించడము, ఎక్కడ ఇది జరుగుతున్నా వెంటనే వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళతో ఆపించడం, పోలీసు వీళ్ళందరూ తీసుకో. ఇంకోటి కుల పెద్దలు, అది చాలా ఉపయోగపడింది నాకు. కుల పెద్దలు, పురోహితులు, వీళ్ళందరికీ సెపరేట్గా మీటింగ్స్, వర్క్షాప్స్, వాళ్ళని ప్రతి దానికి ఇన్వాల్వ్ చేయడం. వాళ్ళు ఒక మంచి పని చేశారు, పెళ్లి గురించి మాట్లాడారు అంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక సెలవు వేసి ఫెలిసిటేట్ చేయడం. సో అలా చాలా మంది చాలా కనెక్ట్ అయ్యారు. ఒక 4-5 ఏళ్ళు అలా చేసేటప్పటికి కొంత మూమెంట్ వచ్చింది. తర్వాత కేసులు పెట్టడం, నేను లీగల్గా దాదాపుగా చాలా కేసులు పెట్టడం. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ప్రెషర్ వచ్చేది, కేసులు పెడుతుంటే వద్దు అని. తర్వాత అప్పుడు ఏముండేది, 15 రోజుల నుంచి నెల వరకే జైలు ఉండేది. అంతే, యాక్ట్ అలా ఉంది. 1929లో మొట్టమొదటిసారి బాల్య వివాహ నిరోధ చట్టం వచ్చింది. అది వచ్చాక అంతకుముందు ఉన్న 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు నెమ్మది నెమ్మదిగా అమెండ్మెంట్స్తో మార్పు వచ్చింది 1970 వరకు. తర్వాత ఇంకా అసలు దాన్ని పట్టించుకున్న నాదు లేదు. సో దీనికి ఏం చెయ్యాలి అనేసి మా ఫాదరు జడ్జి కాబట్టి ఆయన సలహాతోటి నేను నేషనల్ అంటే జాతీయ మహిళా కమిషన్లో ఒక పిటిషన్ వేశాను. దాంట్లో ఏమని వేశామంటే, మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఒక 60 పెళ్ళి పెళ్ళిళ్ళు, అది ఆపండి గవర్నమెంట్ చేత ఆపించండి అని ఒక పిఐలు వేసాను. వేస్తే వాళ్ళు గవర్నమెంట్కి రాశారు, ఆగలేదు, గవర్నమెంట్ పట్టించుకున్నది 4-5 ఆపగలిగారు, మేము కూడా ఎఫర్ట్ పెడితే 8 ఆపారు, మిగతా అవన్నీ జరిగిపోయాయి. అవన్నీ లిస్ట్ తీసుకుని వాటి డాక్యుమెంట్స్తో సహా మళ్ళీ పిటిషన్ దాంట్లోనే వేసాం. వేస్తే అప్పుడు వాళ్ళ గురి

0: అయ్యి జాతీయ మహిళా కమిషన్ వాళ్ళని పంపించారు ఇక్కడికి వరంగల్కి. వాళ్ళు కూడా వచ్చి చూసి అవును ఇలానే ఉంది పరిస్థితి, అస్సలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకంటే చాలా తక్కువ పనిష్మెంట్ ఉంది అండ్ అది సోషల్ లా నాట్ ఏ క్రిమినల్ లా సివిల్ లా సో అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి రాసి దీని మీద ఏదైనా మార్పు తీసుకురావాలి. ఇది జరిగింది 2004లో.
1: ఓకే.
0: సో 2004లో వాళ్ళు పార్లమెంటరీ కమిటీ వేశారు. లక్కీగా కమిటీలో మేము కూడా సభ్యులుగా అయ్యాం, అందువలన మంచివి ఏవైతే మేము ఇచ్చిన సజెషన్స్ దాంట్లో ఇన్కార్పొరేట్ అయ్యాయి. అలాగా 2006లో కొత్త చట్టం వచ్చింది, ఇంకేముంది చట్టం తీసుకురాగలిగాం. ఇంత మార్పు, 2 ఏళ్ళు జైలు శిక్ష, 1 లక్ష రూపాయలు జరిమానా, ఆడపిల్ల మళ్ళీ పెళ్లి చేసుకునేంత వరకు ఆ అమ్మాయి రద్దు చేసుకోవచ్చు తన పెళ్లిని, తర్వాత రద్దు చేసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకునేంత వరకు వరుడు తరఫు వాళ్ళు మనోవర్తి ఇవ్వాలి. ఇవన్నీ కూడా తీసుకురాగలిగాం చట్టంలో. అలానే బాల్య వివాహ నిరోధక అధికారులు, ఇవన్నీ కూడా చట్టం.
1: ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ కెపాసిటీలో మీరు చేసిన
0: పోరాటం, చాలా పెద్ద పోరాటం. ఎందుకంటే ఇది అక్కడ నేషనల్ లెవెల్లో వచ్చాక ఇక్కడ మళ్ళీ దాని మీద స్టేట్ గవర్నమెంట్ రూల్స్ తేవాలి, అది తేవడానికి 4 ఏళ్ళు పట్టిందండి. 4 ఏళ్ళు నేను పిల్లర్ పోస్ట్ తిరిగి ఇంకా చివరికి హైకోర్టు వెళ్ళి ఒక పిటిషన్ వేస్తే చివరికి హైకోర్టు వాళ్ళల్లో ఒక రిజిస్ట్రార్ గారు నా మాట విని స్పందించి దాన్ని తీసుకుని గవర్నమెంట్కి రాస్తే అప్పుడు రూల్స్ వచ్చాయి. అలా అయింది, రూల్స్ కూడా చేయడంలో మేము డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నాం. మొత్తానికి అన్నీ వచ్చేసే ఇంకేముంది, నేను టకా టకా కేసులు వేసేయచ్చు. మీరు నంబరు 2006లో వచ్చిన యాక్ట్ తర్వాత 78 కేసులు వేశాను. కొన్ని కేసులు అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తిరిగాం. అది కూడా ఇప్పుడు ఏమన్నారు, బాల్య వివాహం ప్రోత్సహించిన వాళ్ళందరి మీద వేయచ్చు. దాదాపు 17 మంది మీద, 20 మంది మీద వేసేవాళ్ళం, సో దట్ కాస్త భయం వస్తుందని. అలా కేసు వేసిన గ్రామాల్లో పెళ్లిళ్ళు అయ్యేవి కావు, అదొక అడ్వాంటేజ్. కానీ 78 కేసుల్లో ఒక్క కేసులో కూడా శిక్షలు పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఇవి చాలా లేట్ అయ్యేవి, అవి సంవత్సరాలు పట్టేవి. ఆ సంవత్సరాల్లో ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి వాళ్ళు సంసారాలు చేయించేవాళ్ళు, దాంతో పిల్లలు పుట్టేసేవాళ్ళు. మేము ఎంత కాలం, 1 ఏడాది కాపు కాసేవాళ్ళం, 2 ఏళ్ళు కాపు కాసేవాళ్ళం, తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎప్పుడప్పుడు పండగకో పబ్బానికో తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఆ పిల్లల్ని ఎత్తుకుని వచ్చాక జడ్జీలు అనేవాళ్ళు ఎలా వేస్తామమ్మా, వీళ్ళకి వేస్తే వీళ్ళ లైఫ్ ఏమవుతుంది, ఇలా ఏదో మాట్లాడేవాళ్ళు. ఒక్క కేసులో కూడా పడలేదు. కానీ ఒక్కటైతే అయ్యింది, తరుణి వాళ్ళు వస్తారు పెళ్ళిళ్ళు ఆపుతారు అనే భయం అయితే వచ్చింది, చాలా అవగాహన వచ్చింది. తర్వాత ఇంకొకటి మంచిది ఏమైందంటే, రూల్స్ వచ్చాక బాల్య వివాహ నిరోధక అధికారులు వచ్చారు. అది జిల్లా స్థాయి నుంచి విలేజ్ లెవెల్ వరకు, విలేజ్లో పంచాయత్ సెక్రటరీ బాల్య వివాహ నిరోధక అధికారి అయితే, తర్వాత మళ్ళీ సిడిపిఓ సూపర్వైజరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి, అలానే ఎంఆర్ఓ తహసీల్దార్,
1: చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా వస్తున్నారు,
0: చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, తర్వాత తహసీల్దార్, తర్వాత కలెక్టర్. సో వీళ్ళందరూ బాల్య వివాహ నిరోధక అధికారి, వీళ్ళు ఆపచ్చు పెళ్ళి. సో వాళ్ళందరినీ ట్రైనింగ్స్ చేయడం మొదలు పెట్టాం. టోటల్ గా ఎండ్ టు ఎండ్ యూనిసెఫ్ మాకు బాగా సపోర్ట్ చేసింది.
1: దాని రిజల్ట్ ఎలా ఉంది మేడం?
0: చాలా మార్పు అండి. ఈ రోజు అయితే ఇప్పుడు లాస్ట్ 10 డేస్ బ్యాక్ కూడా మేము ఒక పెళ్లి ఆపాం. అయితే ఒకటి ఏంటంటే, నేను పరిగెత్తక్కర్లే, మా స్టాఫ్ పరిగెత్తక్కర్లే, బాల్య వివాహ నిరోధక అధికారులకు కానీ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్కి లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, లేదు అంటే చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ 1098కి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చేస్తారు, తప్పనిసరిగా చేస్తున్నారు.
1: కానీ చాలా ఆశ్చర్యంగా బాధాకరంగా కూడా ఉంది మేడం, ఇప్పటికీ కూడా బాల్య వివాహాలు ఇంకా ప్రోత్సహిస్తున్నారు.
0: ఒక్కటి ఏమైందంటేనండి, ఒక 35-40% మార్పు తీసుకురాగలిగాం. మీరు నేషనల్ స్టాటిస్టిక్స్ చూసినా, ఈరోజు కూడా వచ్చింది స్టాటిస్టిక్స్, మన యుఎన్ ఉమెన్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్లో 23% ఉంది అని. ఆ రోజుల్లో అంతకన్నా చాలా ఎక్కువ జరిగేవి, అంటే డబల్ జరిగేవి, 45% ఉండేది నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు. నేను నేషనల్ లెవెల్ కానీ ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా వెళ్ళి మాట్లాడేదాన్ని. అందరూ నన్ను బుల్లింగ్ చేసేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు, ఈమె బాల్య వివాహాలు తప్ప ఇంకోటి మాట్లాడదు అని. కానీ నా ఉద్దేశంలో బాల్య వివాహం అనేది అన్నిటికీ బేసిస్ అవుతుంది. అటు రేపొద్దున్న గృహహింసకి, ఈ అమ్మాయి మాతా శిశు మరణాలకి, లేదు అంటే ఆమె ఆరోగ్యానికి, ఆమెకు కావాల్సిన అంటే రావాల్సిన చదువో ఇంకోటో స్కిల్సో అన్నీ ఆగిపోతాయి. కొన్ని మండలాల్లో, కొన్ని జిల్లాల్లో మేము చేసిన సర్వే ప్రకారం 35-40% మార్పు వచ్చింది అనేది వచ్చింది. కానీ కోవిడ్ వచ్చాక

0: మళ్ళీ జీరోకి వెళ్ళిపోయాయండి. అది మాకు పెద్ద డ్రాబ్యాక్. కోవిడ్ వచ్చాక ఏమైపోయిందంటే ఆడపిల్లలు బరువు అయిపోయారు. సో కోవిడ్లో మీరు నమ్మరు, మేము పనిచేస్తున్న గ్రామాల్లో ఎక్కడైతే బాల్య వివాహ రహిత గ్రామాలుగా డిక్లేర్ చేశామో అలాంటి చోట బాగా పెళ్ళిళ్ళు అయిపోయాయి. 34 పెళ్ళిళ్ళు అయ్యాయి ఒకే మండలంలో. అంటే ఇమాజిన్ చేయండి, అంత స్ట్రిక్ట్గా మేము చేస్తున్నా కూడా అయిపోయినాయి. అలాగ ప్రపంచం అంతా జరిగింది, నాట్ ఓన్లీ ఇక్కడ. సో 23% ఇప్పుడు ఉంది. ఇంకా మనకి ఐక్యరాజ్య సమితి ఇచ్చే ఇండికేటర్స్లో కూడా మన పురోగతి ఉంది, దేశాభివృద్ధి ఉంది అంటే బాల్య వివాహం కూడా ఒక ఇండికేటర్గా చూస్తున్నారు. తప్పనిసరిగా గవర్నమెంట్ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాయి, అయిపోయాయి బాల్య వివాహాలు, అందరు ఇలానే మాట్లాడతారు, కానీ జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల బరువు కాదండి, ఆడపిల్ల ఎసెట్. ఆడపిల్ల రేపొద్దున మీకు ఆదుకుంటుంది, రేపొద్దున మగపిల్లాడు కాదు ఆడపిల్లే ఆదుకుంటుంది అనేది తెలియాలి. ఆడపిల్ల లేకపోతే అసలు ఈ భూమే ఉండదు. అందుకే మేము అదే థీమ్ అన్నమాట, నో గర్ల్ నో వరల్డ్ అని.
1: నిజమే కదా మేడం. అయితే ఆడపిల్లల విషయంలో మరొకటి, మీరు బాగా కృషి చేస్తున్న అంశం బాలికా సంఘాస్. అంటే వాళ్ళలో అన్ని విషయాల్లో, అంటే వాళ్ళ రైట్స్ విషయంలో కానివ్వండి, వాళ్ళ మెన్స్ట్రల్ హెల్త్, వాళ్ళ గైనిక్ హెల్త్, ఓవరాల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, అలాగే ప్రొటెక్షన్, అన్ని రంగాల్లో వాళ్ళకి చేయూతనివ్వడానికి బాలికా సంఘాస్ మీరు ఏర్పాటు చేస్తున్నారు కదా. అయితే మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు, లాస్ట్ ఇయర్ విమెన్స్ డే తర్వాత మనం మాట్లాడుకున్నప్పుడు, ఎవ్రీ ఎంపవర్డ్ విమెన్ షుడ్ బి ఎ చేంజ్ మేకర్ అన్నా, ఒక చేంజ్ ఏజెంట్గా ప్రతి ఎంపవర్డ్ గర్ల్ ఆర్ విమెన్ ఉండాలి అని మాట్లాడుకున్నాం. మరి ఈ బాలికా సంఘాస్కి ఉద్దేశం ఏంటి మేడం, చేంజ్ ఏజెంట్స్ని తయారు చేయడమేనా?
0: ఒకటండి, నేను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, బాలికా సంఘాలు మేము వే బ్యాక్ ఇన్ 2002లో స్టార్ట్ చేసాం. ముఖ్యంగా నేను ఎప్పుడైతే 2000 నుంచి 2002 వరకు బాల్య వివాహాల మీద చేస్తున్నానో, నాకు రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. అలా కాకుండా నాకు తెలియాలి. తర్వాత వీళ్ళకి ఒక్కళ్ళుగా వాళ్ళు ఏమి తల్లిదండ్రులకు చెప్పలేరు, వాళ్ళు ఏమి వాళ్ళకి పవర్ ఉండదు. అందుకనే సంఘాలు పెట్టాలనేది ఆలోచించాం. అప్పుడు ఎస్ఎస్జి సంఘాలది బాగా జరుగుతున్నాయి. అంత ఉమెన్, అంటే ఉమెన్ అంత బాగా బయటకు వచ్చి మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో బాగా వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆడపిల్లలకి లేవు. చాలాసార్లు చాలా చోట్ల వెళ్ళి నేను దాని గురించి ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసినా కానీ ఎక్కడా లేవని తెలిసింది. సో మేము స్టార్ట్ చేసాం దీన్ని 10 to 20 ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలందరికీ కలిపి. ప్రతి వాడలో ఒక బాలికా సంఘం, వాళ్ళ వాడలో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒక సంఘం, 15 నుంచి 20 మంది ఆడపిల్లలు. వాళ్ళలో 3 లీడర్స్ ఉంటారు. 3 లీడర్స్ని మనం ట్రైనప్ చేస్తాం డిఫరెంట్ అంశాల మీద. వీళ్ళు రోజు కలవడం కానీ, వీక్లీ వన్స్ కలవడం కానీ చేసుకోవచ్చు. వాళ్ళకు ఒక ప్లేస్, కలవడానికి ఒక ప్లేస్ చూపిస్తాం. అక్కడ ఒక చిన్న క్లాత్ లైబ్రరీ పెట్టాం. అంటే అలా అది ఎలా ఉంటుందంటే, ఒక కర్టెన్లోనే పాకెట్స్ ఉంటాయి, వాటిల్లో బుక్స్ ఉంటాయి, అది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అది డెవలప్ చేసాం అనమాట,
1: ఫోల్డ్
0: చేసి తీసుకెళ్ళిపోతారు. సో ఎక్కడికంటే అక్కడికి, వాళ్ళ మీటింగ్ ఎక్కడుంటే అక్కడ ఒక అరగంట మీటింగ్, ఒక అరగంట చదువుకోవడం, ఆడుకోవడానికి ఆట వస్తువులు, ఇలా కొన్ని కొన్ని ఇచ్చేవాళ్ళం. తర్వాత ఒక 16 అంశాలు అనమాట, చాక్ మేకింగ్, అగరబత్తి మేకింగ్, ఇట్లాంటివన్నీ అంశాల్లో, సైకిల్ రిపేర్ దగ్గర నుంచి బ్యూటీషియన్ వరకు ప్రతిది కూడా నేర్పించేవాళ్ళం పిల్లల ఇంట్రెస్ట్ బట్టి.
1: సెల్ఫ్ హెల్ప్
0: వాళ్ళ, అవును, వాళ్ళల్లో అంటే ఒకటి యూనిటీ తీసుకురావడం. ఈ యూనిటీ తీసుకురావడం వల్ల ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి ధైర్యం వచ్చేది. వాళ్లే వెళ్ళి పెళ్లిళ్ళు ఆపేవాళ్ళు, వాళ్లే వెళ్ళి మాట్లాడేవాళ్ళు, ఎవరైనా డ్రాప్ అయిపోతే వాళ్లే వెళ్ళి హెల్ప్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు అమ్మాయిని మళ్ళీ చదివించడానికి తీసుకెళ్లేవాళ్ళు, ఎక్కడైనా చిన్న చైల్డ్ లేబర్ ఉన్నా ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. నాకైతే మంచి నెట్వర్క్ తయారైపోయింది వాళ్లతోటి. అండ్ ఎంత తొందరగా మోల్డ్ అవుతారంటే, అది ఏజ్, ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆ ఏజ్ లో, తల్లులు చదువుకోని వాళ్ళు మోస్ట్లీ. సో వీళ్ళకి చెప్పే అంశాలు, మేము చేసే యాక్టివిటీస్ వలన మెన్స్ట్రల్ హైజీనే కాదు, హెల్తే కాదు, విలేజ్ కమిటీ లేయడం, విలేజెస్లో డెవలప్మెంట్ కమిటీ, హెల్త్ కమిటీ, ఎడ్యుకేషన్ కమిటీ, ఇలాంటి కమిటీ లేయడం, ఇలాంటి రిసోర్స్ సెంటర్స్ పెట్టడం, వాళ్ళు అక్కడికి వచ్చి చదువుకోవాలంటే ట్యూషన్ పెట్టియడం, అలా ఏది కావాలంటే అలా పెట్టడం స్టార్ట్ చేసాం.
1: మరి ఈ మెంటర్స్ అందరూ కూడా, ఈ బాలికా సంఘాస్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా తర్వాత ఫర్దర్ గా వాళ్ళ తర్వాత జనరేషన్ కి కూడా బాలికా సంఘాలు స్థాపించే స్థాయిలో ఉన్నారా?
0: అబ్బో, అసలు ఇప్పుడు ఈ మధ్య మేము ఒక పాత పిల్లలందరినీ మళ్ళీ అలుమ్ని అందరినీ కలుపుతున్నాము. 20,000 మంది

0: కుటుంబాల్లో బాల్య వివాహాలు ఉండరు. ఎలాంటి సమస్య వచ్చినా అమ్మాయి జీవితంలో నిలబడి నిలదొక్కుకోగలదు. ఇవే మేము చేసేది.
1: మేడం, మరో విషయం, మనం బాలికల గురించి, వాళ్ళ పురోగతి అలాగే ప్రొటెక్షన్ మాట్లాడుకున్నాం దాని గురించి. మరి మహిళల విషయానికి వస్తే, మహిళల ఆత్మరక్షణ గురించి ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టారు. అలాగే మీకు ఐక్యరాజ్య సమితి తోటి, అలాగే యుఎన్ విమెన్ తోటి ఉన్న అసోసియేషన్, ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి కొన్ని చేంజెస్ తీసుకురావడానికి కూడా అవకాశం దొరికింది. మరి ఈ భరోసా సెంటర్ల గురించి, ఇంకా ఎటువంటి ఆత్మరక్షణ గురించి, ముఖ్యంగా ఎటువంటి అవకాశాలు వినియోగించుకోవచ్చు మహిళలు అన్నది ఒకసారి చెప్పండి మేడం.
0: ఒక్కటండి, మనకి లక్కీ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక షీ టీమ్స్ వచ్చాయి. నేను చూసింది ఏంటంటే ఇలాంటి స్కీమ్స్ కొన్నాళ్ళు బాగా నడుస్తాయి, తర్వాత వీటి నిర్వీర్యం అవుతూ ఉంటాయి. సో నేను భరోసా ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే ఇది ఓన్లీ రేప్ విక్టిమ్స్కి ఇంటిగ్రేటెడ్ సెంటరు, దాంట్లోనే ఆ విక్టిమ్ మళ్ళీ నిలదొక్కునేంత వరకు, ఆమె కేసులో తను గెలిచేంత వరకు ఈ సెంటరు సపోర్ట్ చేస్తుంది. దాంట్లో అడ్వకేట్ ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు, తర్వాత మెడికల్ పర్సన్ ఉంటారు, తర్వాత ఒక సపోర్ట్ పర్సన్ ఉంటారు, ప్రతి ఒక్కటి వాళ్లే చూసుకుంటారు. అలాంటిది నేను ఎప్పుడో 2009లో నన్ను యుఎస్ గవర్నమెంట్ పంపించిన ఐవిఎల్పి ప్రోగ్రాంలో శాండియోగోలో ఇలాంటి సెంటర్ చూడడం జరిగింది. 14 ఏళ్ల తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఆ సెంటర్స్కి వెళ్ళాను నేను. నాకేమనిపించిందంటే మనము ఇంత పెద్ద పాపులేటెడ్ కంట్రీలో మనం ఇంకా బాగా చేస్తున్నాం. దాదాపు 4000 చిల్లర చైల్డ్ అబ్యూస్ విక్టిమ్స్, అది కూడా 6 నెలల నుంచి 18 ఏళ్లలోపు విక్టిమ్స్కి మేము హెల్ప్ చేయగలిగాం ఈ భరోసా సెంటర్ల ద్వారా. ఇది సుప్రీంకోర్టు మెచ్చుకుని ప్రతి జిల్లాలో ప్రతి చోట ఉండాలి అనేది ఒక జడ్జిమెంట్లోనే ఇచ్చారు. అందువల్లనే నేను కాశ్మీర్ వెళ్ళగలిగాను, తర్వాత కేరళ వెళ్ళగలిగాను, చాలా స్టేట్స్కి హెల్ప్ చేయగలిగాను ఇలాంటి సెంటర్లు పెట్టడానికి. ఒకటి ప్రొటెక్షన్ అనేది అండి, ఇవాళ రేపు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. మనకి తెలిసిన వాళ్ళే 90% మంది చేస్తున్నారు. అంటే మన కుటుంబంలోనే, మన చుట్టుపక్కలలోనే ఈ అఫెండర్స్ అందరూ ఉంటున్నారు, అది మెయిన్ కారణం.
1: కానీ మేడం, ఇది రిపోర్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, కానీ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను మేడం, దానికి మీరు సమాధానం చెప్పండి. మేడం, మరి మహిళల భద్రత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వం మనకిస్తుంది, కాన్స్టిట్యూషనల్ గా కూడా మనకి రైట్స్ ఇస్తుంది. అయినప్పటికీ కూడా అందరూ ఏమంటారంటే, ఇంటి గుట్టు రచ్చకి ఇచ్చినప్పుడు ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, ఇంటి గుట్టు 4 గోడల మధ్యలోనే ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతో మంది ఆడవాళ్ళు అలాగే సఫర్ అవుతున్నారు దాన్ని మనసులో పెట్టుకుని, పిల్లల కోసం నేను ఉంటున్నాను అనేసి అదే ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి సెట్ చేస్తున్నారు. ఇది కరెక్టే అంటారా? దీని గురించి మీరేం చెప్తారు మేడం?
0: ఒక్కటండి, ఖచ్చితంగా మనము నేరస్తులని కాపాడుకుంటూ వస్తే మనకున్న చట్టాలు నిర్వీర్యం అవుతాయి, మనకున్న సిస్టమ్స్ పనికి రాకుండా పోతాయి. రిపోర్ట్ చెయ్యట్లేదు అంటే మీరు ఆ వ్యక్తికి ఫ్రీడమ్ ఇస్తున్నారు ఇంకా కొద్ది మంది మీద చేయడం, ఇది ఒక అంశం. అయితే మీరు అలా కాపాడుకుంటూ వచ్చినందువలన మీ ఆరోగ్యము, మీ మానసిక ఆరోగ్యము పాడవుతుంది, మీ పిల్లల పరిస్థితి కూడా చాలా వరకు మళ్ళీ మానసిక ఆరోగ్యము పాడవుతుంది. రేపు పొద్దున మనం అందరము ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా మెంటల్లీ చాలా డిస్టర్బ్డ్ పిల్లల్ని బయటికి తీసుకొస్తున్నాం. దానివలన ఏమవుతుంది, రేపు మనం ఏదైతే పిల్లల కోసం నేను సాక్రిఫైస్ చేశాను, నా పిల్లలు ఏమవుతారో, లేకపోతే నేను ఎలా నిలబడగలుగుతానో అనే భయంతో వెనకంజ వేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు దీనివలన ఫలితాలు ఏమీ ఉండవు. అది గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది స్త్రీలకి. ఒక కంప్లైంట్ అంటూ వెళ్తే కొంత సిస్టమైనా రన్ అవుతే వాడికి భయం అనేదనో వస్తుంది. మ్యాక్సిమం పనిష్మెంట్ పెట్టుకున్నాం మహిళల మీద, రేప్ జరిగినా మహిళలకి ఇలాంటివి జరిగినా 7 ఏళ్ల కన్నా ఎక్కువ పనిష్మెంట్సే ఉన్నాయి, అయినా కూడా మనం వాటిని ఉపయోగించుకోవట్లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక రకమైన సేవలు ఏవైతే ఉన్నాయో మహిళా రక్షణ భద్రత కోసం వాటిని ఉపయోగించుకోవట్లేదు. సో అది వీళ్ళు గుర్తించాలి, ఖచ్చితంగా రిపోర్టింగ్ జరగాలండి, తర్వాత భయం లేకుండా నిలబడగలగాలి. మన ఇది ఒక్కల బాధ్యత కాదండి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత. అంటే మహిళా రక్షణ, మహిళా భద్రత కల్పించిన చోట దేశాభివృద్ధి జరుగుతుంది, ఇది అక్షర సత్యం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించి నా కుటుంబ అభివృద్ధి, నా అభివృద్ధి, నా పిల్లల అభివృద్ధి జరగాలి అంటే భద్రత అన్న మంచి వాతావరణం మనం కల్పించాలి, దానికి కావాల్సిన పరిస్థితులకి కష్టపడాల్సిన అవసరం ఉంది.
1: మేడం, మరి ఈరోజు కార్యక్రమం

సాయంకాలం ప్రసారంలో 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 3:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆటిజం వ్యాధి కాదని, నాడీ వ్యవస్థ అభివృద్దికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల అభివృద్దికి సమాజం, అధికారులు, వైద్యులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే తెలంగాణ వంటి రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్లో జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు, స్క్రాప్ రంగంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకనే రాజ్యాంగబద్ద సంస్థలపై అసత్య ప్రచారాలు చేయడం లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. భారత రాజ్యాంగం కంటే ఏదీ గొప్పది కాదని, పౌరుల ఓటు హక్కును ఎవరూ తొలగించలేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కోసం పోరాటం చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఎంపీ డికే అరుణ తప్పుబట్టారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నందున ఎడమ కుడి కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుంట మండలం దాతరపల్లి గ్రామ సమీపంలో రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బస్వాపూర్ రిజర్వాయర్ నివాసితులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. రేపటి నుంచి ఈ నెల 18 వరకు జరిగే బతుకమ్మ వేడుకల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రేపు ఎంగిలి పూల బతుకమ్మతో రాష్ట వ్యాప్తంగా వేడుకలు ప్రారంభమవుతాయి. 18వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఈరోజు ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుడ్డులోని పోషక విలువలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ అందుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3:03 దాటి 55 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని వన్ వే ట్రాఫిక్ విధానాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 1,090 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 4.3 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సాహిత్య రంగంలో నవలా రచయితగా, చరిత్ర పరిశోధకుడుగా, విమర్శకుడుగా, వ్యాసకర్తగా ఆచార్య ముదిగొండ శివప్రసాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా న్యాయమూర్తి నవనీతం పిళ్లై 2026 నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. మానవ హక్కులు, కనీస గౌరవం, శాంతి స్థాపన కోసం కృషి చేసిన నవనీతం పిళ్లై నోబెల్ శాంతి బహుమతికి ఎంపికవ్వడం భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సంతతి ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. హైదరాబాద్లో

ప్రముఖ సాంకేతిక సంస్థ బ్యాక్బేస్ నూతన కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. ఐటీ రంగంలో వృద్ది సాధించడానికి, నూతన ఆవిష్కరణలు చేపట్టడానికి తెలంగాణలో అద్భుతమైన వసతులు, ప్రతిభావంతులైన యువత అందుబాటులో ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. సిద్దిపేటను జిల్లాగా మార్చాలనే దశాబ్దాల కలను మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సాకారం చేశారని బీఆర్ఎస్ నేత, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 10K రన్ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్తో పాటు ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్టింగ్లు వద్దని ప్రజలకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. క్షణికానందం కోసం చేసే పొరపాట్లతో రోడ్లపై ప్రమాదాల్లో అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచించారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కోసం పోరాటం చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఎంపీ డికే అరుణ తప్పుబట్టారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నందున కుడి, ఎడమ కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య 5 టీ20 సిరీస్ మ్యాచ్లలో భాగంగా రెండవ మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ఆట ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో రత్నకళ పుష్పలత కథ వినిపిస్తారు శ్రీ కుంట రాజ్కుమార్ బృందం వారు.

0: చెప్పబోయే కథ పుష్పలత కథ రెండవ భాగము. పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, రాఘవపురం గ్రామం, కుంటా రాజకుమార్ బృందం చే రెండవ భాగం ప్రారంభము.
1: హరి హరి హరి హరి హరి. చక్రగిరి పట్టణము లోపల కీర్తి చక్రవర్తి తన భార్య నీలవది హతమైపోయినంక కొడుకు రత్నకల రాజు బిడ్డ పుష్పలతను అల్లారు బుద్ధిగా ఏడెళ్ల పిలగల్ల వెంచిండు. ఇంటి లోపల రాజు పిలగల్లడు నాది పెద్ద ఎత్తండగాని అచ్చరికాడ ఏడుగురు మంత్రులు ఉండంగా అదే పూచక్రగిరి పట్నము లోపల అడవి లోపల ఉన్న క్రూర మృగాలు ఎక్కువై పంట పొలాలు సర్వనాశనం చేస్తానయాట. ఆ ఊళ్ళో ఉన్నారు రైతులు కన్న చూసిండ్రు, రైతులు చూసిండ్రు అయ్యో మా పొలాలు మొత్తం నాశనం చేస్తాను, ఈ అడవిల కూర మృగంబులు ఎక్కువ మేమెట్లా బతకాలే, చేతికచ్చిన పంట చేయి సారిపోవట్టే. భార్య చచ్చిపోయి ఏడెండ్ల పొద్దైతంది రాజు కీర్తి చక్రవర్తి రాజ్యం ఏల్తలేడు, మేము మొరబెట్టుకుంటామని రైతులందరూ ఏకమాయి. ఆగో రాజు బేడికి వస్తు

కీర్తి చక్రవర్తికి గుండెలకు వెళ్ళవానే కార్యాలు చల్లవానే. రైతుల బాధ పెట్టరాదు. రైతు మేలా, రాజ్యం మేలా అంటే రైతే మేలు. దేశానికి వెన్నుమూక రైతన్నా. రైతు లేకపోతే ఎవరు బ్రతకరు. రైతు రక్షకుడు కావాలే, మిన్ను గురువాల మండు వండాలే, రైతు నాగలి గట్టాల దున్నాలే. అగం మంట్ల మానడు వస్తే ఇంట్లోకి పుట్టారు రావాలే. నా కొడుకులాల భార్య లేదు కాబట్టి కిరటం పెట్టి రాజ్యమేలా. అడవి జీవరాశులు ఎక్కువై పంట పొలాలు సర్వనాశనం చేస్తున్నాయా. ఇప్పుడే వేట మార్గం పోయి ఆ యొక్క మృగాల హతమార్చగలేను. ఎల్లిపొమ్మన్నడు ప్రజలందరిని ఎల్లగొట్టిండు. కొడుకును బిడ్డకు అటువంటి అన్నం పెట్టిండు. బడికి సాగనంపి కుంకరి మల్లయ్యని ఎంబడి పెట్టుకొని ఇల్లరి బాణాలు ఈపునేసి సందర్భాణాలు సంకనేసుకొని అడవితో వల్ల వేట మార్గము.

0: చెట్టు కింద కూర్చున్నాడే కీర్తి చక్రవర్తి. ఆ చెట్టు కింద రాజు ఎప్పుడు కూర్చున్నాడో ధూప ధూపాన్ని రాజు కూర్చొని రాజు సంగతి అక్కడ ఉందని.
1: ఏడుగురు మంత్రి వాళ్ళు అయ్యా నీళ్లు తీసుకొస్తామా అని నీళ్ళ జాడల్లో మంత్రి వాళ్ళు వేయిండ్రు. అదే చెట్టు కాడికి తువ్వల్లా.

అబ్బా రాజును చూడ, పోతేపడి షడి పొద్దోల మెలిగేడు జోతోలపు ఉన్న మా వెన్నీల పూసిన తంగడోలున్నాడు. భుజాన భుజ కిరటాలు, నెత్తికి నెత్తి కిరటాలు, దామమల తాళ్ళు, దండగడియాలు, పది ఎల్ల బటువులు, బంగారు తాయితులు. దండివాడు రాజును కళ్ళ చూసి భోగమ కలవతి ఏమన్నాడు? అబ్బబ్బా అలిసిపోయిన రాజు చెట్టు కింద వండుకున్నాడు. పండుకున్న రాజుకు పండుకున్నట్టు ఒక అటువంటి రాజును ఒక్క నా దగ్గర ఉన్న మరుగుమందు మచ్చు మందు పెట్టి ఆ రాజును నా వశం చేసుకుంటా. ఇంటికాడ భార్య ఉన్నా గాని భార్యను మర్చిపోవాలి, పిల్లలున్న పిల్లలు మర్చిపోవాలి, నన్నిడిచి నిమిషం నిద్రపోవద్దా అని అలిసిపోయిన రాజుకు ఆగో మరుగు మందు పెట్టి మనసు మార్చింది భోగమ కలవాతి. నామందు పని చేసిందో లేదో ఇప్పుడే చూసుకుంటానని భోగమ కలవాతి రాజు బయటికెచ్చి రాజుని ఎట్లా లేపుతున్నది.

సంగతి లేవంగా లేపంగానే అగో పండుకున్న రాజు దిగ్గు వంటలేస్తున్నాడు కీర్తి చక్రవర్తి. భార్యను మరిసిపోతండు, పిల్లగన్న మరిసిపోతండు కీర్తి చక్రవర్తికి మందు పెట్టంగానే అరుగు మందుల వడ్డ రాజు రాజ్యం జాసమరసిందు దేశంరా దేశం జాసమరసి కలవతి మీద ప్రేమ పడి ఓ పిల్ల అయ్యోన బామరా.

0: నిలవదాయే. చక్కని ఆడు అనుతే తొక్కి తవ్వనడు ఓదు మగవాడు. ఎంత ముద్దుగున్నావు, నీ మీద నా ప్రేమ, నీ మీద నా మనసు, నిన్ను లగ్గం వేసుకుంటారమ్మా అని మీది మీదికి పోతున్నాడు కీర్తి చక్రవర్తి.
1: అయ్యో నీకైందా పెళ్ళి?
0: అయ్యో పిల్ల నాకెక్కడైంది పెళ్ళి? నాకు పెళ్ళి అయితే కాళ్ళకు మట్టలుండయా, ఆ మెళ్ళ
1: పుత్తలుండయా, ఈ మొగళ్ళకు ఉంటాయా?
0: అయ్యో మా దేశాన్ని గట్టిన ఉన్నట్టుంటే అమ్మా.
1: అంతేనా?
0: అవును.
1: నీకు పెళ్ళయిందో తెలవది, రాదుకు పెళ్ళిగా అందో తెలవలేదు. ఇవాళ నా మనసు నా వీణ పడ్డది కావచ్చు, తన మనసు నా వీణ పడ్డది కావచ్చి, అవు గాడుపు వచ్చినప్పుడే తూర్పాల పట్టాలే, అటువంటి దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టాలి, పదవి ఉన్నప్పుడే 10 రూపాయలతో పంచుకున్నట్టు. ఈ యొక్క రాజుకు రాజ్యం దేశం అంతా నాదిక్కు రాసిత్తిన రాజుతోటి మాట్లాడుతా, సయ్యాటలాడుతా, అగు లేకపోతే నేను సయ్యాటలాడనాని. ఓ రాజా, నావిన నీకు మనసున్నట్టేదుంటే నీకున్న యావదాస్తంతా నాదిక్కు రాసిత్తినో నీ తోటి మాట్లాడతా, లేకపోతే నీది ఆ దారి నాది ఈ దారి.
0: బతుకుతున్నా పిల్ల, రాజ్యం దేశం నీకు రాజిస్తానని అటువంటి ఆ కీర్తి చక్రవర్తి, ఆగో కలవతి పేరు మీద రాజ్యం దేశం పట్ట రాజిస్తున్నాడు కీర్తి చక్రవర్తి. నా ఉన్నాస్తి మొత్తము నీదేనే, నువ్వే నాకన్నాడు. రాజుల కులము లోపల 7 తిరుల లగ్గాలుంటాయి, అన్నొక్క లగ్గం అమ్మా. నా ఏలుకున్న ముద్దు ఉంగరం తీసి నీ ఏలుగు పెట్టినట్టయితే మనకు గాంధర్వ లగ్గమైనట్టే, ఏలుకున్న ఉంగరం తీసిందు కలవతి చేతికి పెట్టి, బామా నువ్వే నాకు భార్యవు, నేనే నీకు భర్తను, అమ్మాని గుర్రం మీద కూర్చుండబెట్టుకొని అగో భూచక్రగిరి పట్టం వస్తున్నాడు కీర్తి.

0: బంగుళాలు, ఇవ్వేమన భవంతులు అని పోగమ కలవతిని తీసుకొని ఇంట్లోకి తీసుకువచ్చి ఆగు మేడల్లో ఉండువాను ఏసిండ్రయ్యా ఓ పెద్దలాలో.
1: బంగుళాల చూసింది, భవంతుల చూసింది, భోగమ కలవతి సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది. ఆగు అటువంటి భార్య భర్తలు కేలి విలాసంగా ఇద్దరాలు మొగలోలే, ఆగు వాళ్ళు అటువంటి ఆనందపడుతున్నారు ఓ పెద్దలాలా. రాజా

సంబరపడుతుంటే అదే సమయము లోపల ఇద్దరు పిల్లలు, ఆగో రత్నకల మహారాజు బిడ్డ పుష్పలత సాయంత్రం ఎల్లైతున్నది, ఆగో బడి నుండి ఇద్దరు

పిలగన్లు, సందడి పుస్తకాలు సంకన పెట్టుకోని ఏడన్ల పిలగన్లు. మన బాపు ఓ తన్నయ్య, మన బాబు అనగానే ఒక్క అడవికి వేయిండు పొద్దున అన్నం తినబెట్టి. అడవిలకు వేగిన మన తండ్రి పంటే తెచ్చిండో ఫలమే తెచ్చిండో మన తండ్రిని చూసుకుందామా అని ఆగు. ఇద్దరు అన్నయ్యలు రెట్టబట్టుకొని గంట కట్టుకొని ఇద్దరు అన్నయ్యలు ఆగు.

కళ్ళు తలుపులు కొట్టంగానే ఆ గుర్రాజు ఏమ పండుకోనున్నాడు, భోగవ కలవతి కళ్ళ చూసి, అబ్బా ఎవరికన్నా పిల్లలు కావచ్చు, ఇవల పిల్లలో ఆగో నా భర్తను లేపి అడుగుతానా అని ఆగో లేమ్మను లేపుతున్నది భోగవ కలవతి. దిగ్గుమంటలేసిండు కీర్తి చక్రవర్తి, ఇద్దరు పిలగల్లా ఆగో మాటలు ఇన్నాడు కీర్తి చక్రవర్తి, అబ్బాబ్బా అల్లా ఆయన వద్ద ఆడినట్టే, రేపైన వద్ద ఆడినట్టే, అల్ల గనిక భోగం కలవతికు ఉన్నమాట చెప్పుతానా అని. వీళ్ళెవలో కాదమ్మా నినుగన్న పిల్లే, నా భార్య నిలవతి మననమైంది, అడవి లోపల వేట మార్గానికి నేనొచ్చిన, ఆగో అలసిపోయిన నాకు నీళ్లు పోసి నన్ను రక్షించినవు కాబట్టి నీవిన ప్రేమల వాడి నిన్ను తీసుకొచ్చుకున్నా, ఆగో నా పిల్లల లెక్క ఆగోటువంటి నా పిల్లలైనా నీ పిల్లలతోటి సమానమాని ఆగో పిల్లగన్న పెంచి పెద్ద ఏమని చేతులు పెట్టిండు కీర్తి చక్రవర్తి. ఆడవలకంగా గుండెలకు బెల్లు అన్నది, కడుపు లోపల కపటం పెట్టుకున్నది ఎన్ని రోజులకున్న పొరగల్ల సర్వనాశనం చేస్తా, రేపు రేపటి కల్లా నా కడుపుల కొడుకులు ఊడితే, నా కడుపుల బిడ్డలు ఊడితే నాకెట్లా కావాలి. మరి నా సమితి గన్న పిల్లలేమో వీళ్ళున్నారు, నాకు ఊటితే నా పిల్లగన్నలేమో మంత్రులైతారు, పెళ్లి పెళ్ళాలి ఊటిన పిల్లలేమో రాజులైతారు. ఆగు మీది మాటలకు ఓనాదా నీకన్నెక్కువ నాకెవరు లేరు, నా అక్క కంటేంది నేను కంటేంది, పిలగన్ల పోషించుకుంటానా అని ఆగో ఇద్దరు పిలగన్ల సేర తీసింది భోగమ కలవాతి. కొడుకా కుమారా.

మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చినా మంచి పేరు వచ్చినాక మా ఇంట్లో పడ్డబోదు, కుంట్ల పడ్డబోదు, మానెట్ల పడ్డబోదు, గోదట్ల పడ్డబోదు. నమ్మిన అన పోతే పుచ్చి బుర్రలేక అన్నని కడుపు లోపల కపడం పెట్టుకున్నది భోగమ కలవాతి. ఇద్దరన్న ఎల్లలు పిలగన్లు ఎప్పుడు ఇంటికొచ్చను, అమ్మా నాకు ఆకలైతంది అన్నం పెట్టు అన్నవోలే. అప్పుడు భోగమ కలవతి ఏమనుకున్నది, నా కొడుక రత్న కల రాజన్న బిడ్డ పుష్పలాత, ఆగో నా కొడుక ఈ ఒక్క మేడల్లా కాదు కొడుక, ఆగో గా పాత మేడల్లా, ఆగో మనం వెళ్ళిపోదామని పిలగన్ల దంట పట్టుకొని ఒక కొండ దొమల బంది కానా ఆగో సీకట్ రూములకు తీసుకు వచ్చి ఆగో ఇద్దరు

పిల్లగాళ్లకు తలుపులు పెట్టి, ఈ పిల్లగాళ్ళు అన్నం లేక ఈ చీకటి గది లోపల వీళ్ళు కుసించి నశించి వీళ్ళ ప్రాణం పోవన్నాని కుంపడి పెట్టి కుంపడిలో నగ్గి ఓసి, ఆగో మిరప గింజలు మిరప వరకు ఓసి, ఆగో ఈ యొక్క ఘాటుకు పిల్లగాళ్ళు దగ్గి దగ్గి తుమ్మి.

పిడగనుల యొక్క కంటి నీరు చీకటి మాల లోపల కన్నీరు ఎంగా వాళ్ళ కంటి నీరు అగో ఎండి కొండల్లో ఉన్న శంకరుడికి మేళ్ళ వందింది ఓ తల్లలారా. శంకరుడు కళ్ళ చూసిండు వరరరర ఎవర కన్నీరంటే అమ్మవారు నీలవతి కన్న పిలగండ్లు నా వరమందు పుట్టిన వరపుత్రులు వాళ్ళు అపకారి చిన్నమ్మ బందికాల లోపల బంధించింది పిలగండ్లు అంగోలిస్తాను అన్నము లేక నీళ్లు లేక 15 రోజుల పోతాయే. దూపాని పిలగండ్లు ఏడుస్తున్నారు అని కోరెడు బండారు బట్టి ఇరికడి ఆ పాకు బట్టి శంకరుడు ఆ పాత మేడ మీద ఎప్పుడు పుట్టిండో.

0: కర్ర పొక్క పడ్డది ఉరుపు ఉరుస్తుంది. ఒటిమిన వేలు తొట్టుతోటి నీళ్ళు ఎప్పుడు అటువంటి ఏనాడు పాదమాళ్ళకు దారబడ్డాయో. ఎనగర్ర మీద ఎండకలం నాగన్న పుట్ట పెట్టిందాట, పుట్ట లోపల నాగన్న వంద గుడ్లు పెట్టిందాట. ఆగో శరశర శరస ఉర్వంగ బెరవంగ ఆగో అటువంటి నాగుంబాము పిల్లలు వలిగిపోయి సీమలోలే అటువంటి ఎర్రలోలే ఆ యొక్క ఇంటి మీద ఎప్పుడు మారుతున్నాయో. ఆగో వచ్చే నీళ్ల దారకు దోషిడు పడ్డది. ఒక్క కోడి నాగన్న వచ్చి దోషిట్లవడంగానే చీకటి మాల లోపల పుష్పలత ఆగో గడగడ గడగడ నాగన్నని మింగింది ఓ తల్లులాల.
1: రెండవ భాగం సమ

శ్రోతలు, మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ పుష్పలత కథ రెండవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ కుంటా రాజ్కుమార్ వారి బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం.

ఇప్పుడు మీరు విన్న పాట నిజం చిత్రం నుంచి ఆర్పి ఉషా పన్న పాట, కులశేఖర్ సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం. శ్రోతలు మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం నువ్వంటే నాకిష్టమని. సంతోషం చిత్రం నుంచి రాజేష్ ఉషా పన్న పాట, సిరివెన్నెల సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాట మీకోసం

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం నిన్నే ఇష్టపడ్డాను చిత్రం నుంచి. ఎస్పీ బాలు చిత్ర పన్నపాట, సిరివెన్నెల సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

శ్రోతలు, ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇక ఇప్పుడు ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటల్లో వ్యవసాయ పనులు, శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:15 ప్రాయోజిత కార్యక్రమం ఇల్లు వాకిలి ప్రాయోజిత కార్యక్రమం తోటముచ్చట్లు. యాసంగిలో కందిపంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి తాండూర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాణిక్యమణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి అనురాధ గారు. 7:45 వికసిత్ భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 మధుర గీతాలు. ఇవండి ఈ సాయంకాలం ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఇక రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాల గురించి తెలుసుకుందాం.

రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో పుస్తకం అంశంపై శ్రీమతి కోటా విజయ గారి ప్రసంగం, 6:15 భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళహాసనం, 6:35 పొలం పనులు కార్యక్రమంలో యాసంగిలో కుసుమ పంటల్లో చేపట్టవలసిన పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ అందిస్తారు ఆర్ హరికృష్ణ గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మరియు నేషనల్ పోస్ట్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, అనంతరం బతుకమ్మ స్పెషల్ సాంగ్, ఆరోగ్య జీవనం శీర్షికలో భాగంగా క్యాన్సర్ సిమ్టమ్స్ మరియు ట్రీట్మెంట్, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ రమేష్ ఎస్ రమేష్. ఇంకసారి 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం వేణుగోపాల్ మరియు వారి బృందంచే నాదస్వరం, డోలు సహకారం శ్రీ డి వెంకటేశ్వర్లు. 9:03 వికాస తరంగిణి, 9:10 గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి ఢిల్లీలోని NSD ద్వారా 30 ప్రత్యేక సిరీస్ ప్రసారం,

క్రమం. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా డాక్టర్ శ్వేతా కృష్ణాకుమార్చే ఇంటర్వ్యూ. 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం కార్యక్రమంలో

లెక్క సాయంకాలం 5:03 ఒగ్గు కథ జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ పుష్పలత ఒగ్గు కథలా వినిపిస్తారు శ్రీ కుంట రాజ్ కుమార్ వారి బృందం. 3వ భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుసుమ పంట సాగులో మెళకువలు గురించి తాండూర్ ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సి మాణిక్యమణి గారు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. కొర్రమేను చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ. అనంతరం 7:45 నేను ఆకాశవాణి చిత్రసీమ. 9:00 న్యూస్ at 9. 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్. 10:00 జాతీయ సంచిక కార్యక్రమం. జాతీయ సంగీత కార్యక్రమం అర్చన జి ఉపాధ్యాయ గారి కర్ణాటిక్ గాత్రం వింటారు 10:00.

0: ఇవ్వండి, రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: సమయం 5:50 కావస్తుంది. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. ఇలాకాయ్ కబ్రే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ను ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫిడెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 4.3 కిలోమీటర్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్టంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి సంస్థలు తెలంగాణ నుంచి తమ కార్యకలాపాలను విస్తరించి ఆవిష్కరణలు చేపట్టేందుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రతిభావంతమైన మానవ వనరులు, బలమైన సాంకేతికత, ఈకోసిస్టమ్ ఇక్కడ సిద్దంగా ఉన్నాయని తెలిపారు. గ్లోబల్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ బ్యాక్బేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన

0: ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సిపిఎంజీ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. హైదరాబాద్లోని డాక్ సదన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఏడాది ఒకే తపాలా నెట్వర్క్, అనంత అవకాశాలు అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియా పోస్ట్ ఆధునిక పౌర కేంద్రీకృత సేవా సంస్థగా మారుతోందని పేర్కొన్నారు. రాష్టంలో 1,07,00,000 తపాలా సేవింగ్స్ ఖాతాలున్నాయన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంతో పాటుగా కనీసం 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని వన్వే ట్రాఫిక్ విధానాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 1,090 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 4.3 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో 2 ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నట్టు వివరించారు. గతంలో ప్రతిపాదించిన విడివిడి అండర్ పాస్ల స్థానంలో ఈ సమగ్ర కారిడార్ తీసుకురావడం ద్వారా ప్రైవేటు భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయంలో మొత్తంగా 1,200 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, పునరుద్దరణలో స్థానిక ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని ప్రముఖ పర్యావరణవేత్త ఏకలభ్య శర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబిలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎకోరెస్ 2026 పేరిట ఒకరోజు జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. సిఎస్ఐఆర్ నీరి హైదరాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏకలభ్య శర్మ, హైదరాబాద్లో క్షీణిస్తున్న చెరువులను, జలవనరులను పునరుద్దరిస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణలో కేవలం కాలుష్య నియంత్రణ మాత్రమే సరిపోదని, హరిత సాంకేతికత దిశగా పరిశ్రమ అడుగులు వేయాలని సిఎస్ఐఆర్ ఐఐసిటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూ ఉంటే రాష్టంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, కేంద్ర ఎన్నికల సంఘం తప్పులు చేస్తుంటే బీఆర్ఎస్ కనీసం ఒక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. తమ అక్రమ ఆస్తుల బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా రాష్టంలో సుమారు 90 లక్షల ఓట్లకు గండి కొట్టేలా దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తపాలా శాఖ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గజ్జల వేణు అన్నారు.
1: తపాలా శాఖ అందిస్తున్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు వివిధ రకాల పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలను, మేళాలను నిర్వహిస్తుంది. అలాగే స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ అందించడానికి పరిశు యోజన పథకం కింద స్కాలర్షిప్ పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. ప్రజలలో ఉత్తరాలు రాయడంపై ఆసక్తిని పెంచడానికి ఢాయకర్ అనే లెటర్ రైటింగ్ కాంపిటీషన్ను నిర్వహిస్తుంది.
0: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతోందని కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి రాజు ఆకాశవాణితో తెలిపారు.
2: 50 నుంచి 200 బస్సెస్ వరకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ అడిషనల్ బస్సెస్ సరిపోవు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా సిటీలో ఉన్న లోకల్ డిపోస్ నుంచి కూడా బస్సెస్ తెప్పించేసి జేబీఎస్ కు వచ్చే ప్రతి ప్యాసింజర్ ను తమ తమ గమ్యస్థానంలో చేరడం కోసం అధికార బృందంతో పాటు అందరూ కూడా సర్వ సన్నద్ధంగా ఉంటారు.
0: రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుందని బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేటను జిల్లాగా మార్చాలనే దశాబ్దాల కలను ఆయన సాకారం చేశారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 10K రన్ పరుగును ఆయన జెండా ఊపి ప్రారంభించి అనంతరం రంగధాంపల్లి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వేములవాడలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ హాజరై సామూహిక సీమంతాలు అన్నప్రాసనలు నిర్వహించారు. జనగామ జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ఆరోగ్య శ్రేయస్సు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. ఈరోజు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష జరిపారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(b) కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనబరిచి నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట్రస్థాయి ఉత్తమ కలెక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ను ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫరెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతర స్థలే శ్వస్తన ప్రతిషేధ ప్రదర్శనార్థం దిల్ల్యారక్షిబలేన ప్రత్యాఖ్యాత అనుమతిః. అద్య రాత్రి 9 వాదనాత్ దిల్ల్యాః 57 మెట్రో స్థానకాని పిహితాని భవిష్యంతి. శ్వః ప్రాతః 4 వాదనతః అపరాహ్నే 2 వాదనం యావత్ నవదిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్థానకయోః ఆగమ్యమాణాని సర్వాణ్యపి డాక ద్రుతగామి రేలయానాని ఉద్గమస్థానాదేవ నిరస్తీకృతాని. భారత్ ఇథియోపియా సామరిక సంధిః సామూహిక మూల్యేషు దక్షిణ దక్షిణ ఐక్యభావే చ ప్రతిష్ఠితః ఇతి విదేశమంత్రిణః డాక్టర్ ఎస్ జయశంకరస్య ప్రతిపాదనం. విదేశమంత్రాలయేన స్పష్టీకృతం యత్ పం ప్రక్రియా నిలంబనం H-1B వీసా వైధతాం న బాధతే. అపి చ క్రికెట్ క్రీడాయాం రాంచీ నగరే భారత వెస్టిండీస్ దళయోః మధ్యే ద్వితీయా వింశతి ప్రతి వింశతిః అంతారాష్ట్రియ ప్రతిస్పర్ధా అద్య సాయం ఆయోజిష్యతే. अथ वार्ताः विशदीकृत्य. दिल्ली आरक्षिबलेन श्वः जन्तरमन्तरस्थले सीजेपी इत्यनेन आयोजयितुं निश्चितस्य प्रस्तावित विरोध प्रदर्शनस्य अनुमतिः अद्य प्रत्याख्याता. अद्य प्रातः काले नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती दिल्ली आरक्षिबलस्य संयुक्तायुक्ता नूपुरप्रसादः अवोचत् यत् जन्तरमन्तरस्थले प्रतिषेधसभानाम् अथ అన్య కార్యక్రమాణాం ఆయోజనాయ 10 దివసేభ్య పూర్వమేవ ఆవేదనపత్రం సమర్పణీయం. సంయుక్త ఆరక్ష్యాయుక్తయా స్పష్టీకృతం యదనేన సమూహేన పూర్వమపి అస్మిన్ స్థలే విరోధ ప్రదర్శనాయ అనుమతిః లబ్ధా ఆసీత్. किन्तु तैः निर्धारितानां मार्गदर्शिकानां अथ च समर्पितानां आश्वासनपत्राणाम् अनुपालनं न कृतम्। सान्यरूपयत् यत् वर्तमानशान्तिव्यवस्थां लोकसुरक्षाम् अथ च नवदिल्लीक्षेत्रस्य यातायातनियमनं दृष्ट्वा अनुमतिनिषेधस्य अयं निर्णयः गृहीत।
5: 7 तारीख को इन्होंने एक एप्लीकेशन दिया था नई दिल्ली डिस्ट्रिक्ट में, जिसमें उन्होंने एक इंटीमेशन दिया है कि वो 10 तारीख को प्रदर्शन करने आ रहे हैं अकाउंटेबिलिटी ऑफ सीईसी के रिगार्डिंग। इस इंटीमेशन पर गौर किया गया और इसको कंसिडर करते हुए आगे देखा गया कि नहीं, ये बहुत ही कम समय में पहले तो प्राप्त हुआ है। जो हमारी लेट डाउन गाइडलाइंस है कि हमें धरना के 10 दिन पहले से ये चाहिए होता है और वो नहीं था।
4: नूपुरप्रसादेन अग्रे प्रतिपादितं यत् क्षेत्रेऽस्मिन् लोकसुरक्षायै व्यवस्थारक्षणाय भारतीय नागरिक सुरक्षा संहितायाः 63-अधिकैकशतमिति धारायाः अन्तर्गतं निषेधाज्ञा प्रवृत्ता। संयुक्तायुक्तया सचेतितं यत् विधि नियम उल्लङ्घी कारिणः कस्यापि जनस्य विरुद्धं दिल्ल्यारक्षिबलेन समुचितं वैधानिकं कार्याचरणं विधास्यते। दिल्ली मेट्रो रेल निगमेन सूचितं यत् राष्ट्रिय राजधानी क्षेत्रे सुरक्षादृष्ट्या अद्य रात्रौ 9 वादनतः श्वः यावत् मध्य दिल्ल्याः 75 मेट्रो स्थानकानि पिहितानि भविष्यन्ति। एतेषु पिहितेषु स्थानकेषु राजीव चौक, लोककल्याण मार्ग, केन्द्रीय सचिवालय, जनपथ, पटेल चौक, नवदिल्ली, सेवातीर्थ अथ च मण्डी हाउस प्रभृतीनि प्रमुखस्थानकानि सम्मिलितानि सन्ति। निगमेन स्पष्टीकृतं यत् नवदिल्ली मेट्रो स्थानकं विहाय अन्येषु सर्वेषु सम्बद्ध स्थानकेषु मेट्रो परिवर्तनस्य सुविधा पूर्ववत् उपलभ्या भविष्यति। मेट्रो प्रशासनेन उक्तं यत् स्थानक पिधानस्य अयं निर्णयः अग्रिम सूचनां यावत् प्रभावित्वेन स्थास्यति। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां स्वनिवासस्थाने 26-अधिक-2000 विश्व कौशल प्रतिस्पर्धायाः भारतीय युव विजेतृभिः सह सम्भाषणं कृतवान्। सामाजिक पटलीय सन्देशे प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् अस्मिन् जागतिक आयोजने भारतीय युवानः दीप्तिमन्तः अभवन्। सः सम्पूर्णेन दलेन सह संवादं विहितवान् अथ च तेषाम् उत्कृष्ट प्रदर्शनाय अभिनन्दनमपि व्याहृतवान्। उल्लेखनीयं वर्तते यत् अस्यां स्पर्धायां भारतेन 6 रजतपदकानि सहैव 20 उत्कृष्टतापदकानि विजितानि, येन देशः प्रथमवारं जागतिकस्तरे 10 स्थानम् अवाप्तवान्। इयं जागतिककौशलप्रतिस्पर्धा विगतमासस्य 22-दिनाङ्कतः 27-दिनाङ्कं यावत् चीनदेशस्य शङ्घाईनगरे समायोजिता आसीत्। अद्य अपराह्णे 2 वादनतः प्रस्थानं कुर्वन्ति सहैव श्वः प्रातः 4 वादनतः अपराह्णे 2 वादनं यावत् नवदिल्ली हजरत निजामुद्दीन रेलस्थानकयोः प्राप्यमाणानि डाक द्रुतगामी रेलयानानि तानि सर्वाण्यपि आरम्भस्थानकादेव निरस्तीकृतानि भविष्यन्ति। रेलमन्त्रालयेन स्पष्टीकृतं यत् श्वः उभयोः रेलस्थानकयोः परितः मार्गेषु सम्भावितं भीषण यातायात संकटमवलोक्य अयं निर्णयः गृहीतः। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
6: यस्यां कस्यांचित् वा दिशि स्थिताः सन्तः वार्ता प्रवाहेण सह अविरतं तिष्ठन्तु। एक्स पटले अथ थ्रेड्स पटले च @AIRNewsAlerts इत्यनुगच्छन्तु।
4: सर्वोच्च न्यायालयेन अक्टूबर मासस्य 10 दिनांके सीजेपी समूहस्य प्रतिषेध प्रदर्शनमभिलक्ष्य राष्ट्रिय राजधानी क्षेत्रे मेट्रो रेल यानानां पूर्ण निलंबनं न स्यात् इति सुनिश्चेतुं केन्द्र सर्वकाराय सम्बद्ध प्राधिकारिभ्यश्च निर्देशः दत्तः। भारतस्य प्रधान न्यायाधीशस्य सूर्यकान्तस्य अध्यक्षतायां न्यायमूर्तेः जयमाल्य बागचीत्यस्य अथ च न्यायमूर्तेः वी मोहनायाः पीठेन स्पष्टीकृतं यत् दैनिक यात्रिकाणाम् असुविधां न्यूनीकर्तुं लोकपरिवहनसेवाः नियन्त्रितरूपेण प्रचालनीयाः।
7: पीठाग्रे महान्याय अभिकर्ता तुषार मेहता आश्वासितवान् यत् प्रशासनेन निर्गताः प्रतिबन्धाः पुनर्विमृश्यन्ते। न्यायालयः आनुपातिकता

0: సిద్ధాంతం ప్రతిపాదయన్ అవోచత్ యత్ సురక్షారక్షణాయ సేవానాం నియమనం పూర్ణ నిషేధాద్ భిన్నం వర్తతే. శీర్షన్యాయాలయన మెట్రో రేలయానానాం సంచాలన నిర్ణయాన్ యాతయాత ప్రతిబంధాన్ మార్గ అవరోధ పునః సమీక్షాం అథ చ వైకల్పిక మార్గాణాం విషయే సర్వసాధారణాయ పర్యాప్త ప్రచార ప్రసారం కర్తుం ప్రాధికారిణః ఆదిష్టః యేన జనసామాన్యస్య అసువిధాన్ న భవేత్. విదేశమంత్రాలయన స్పష్టీకృతం యత్ అమెరికాదేశస్య శ్రమ విభాగేన కతిపయ సంస్థానానాం కృతే స్థాయి శ్రమ ప్రమాణీకరణం కార్యక్రమే గృహీతః నిర్ణయః H-1B వీజా కార్యక్రమాత్ సర్వథా పృథక్ వర్తతే. మంత్రాలయన స్వవక్తవ్యే ప్రతిపాదితం యత్ పమ్ ఆవేదనపత్రాణాం నిలంబనేన స్వయం H-1B వీజా వైధతాయాం వా తద్ధారకాణాం తేషాం చ ఆశ్రితానాం వర్తమానస్థితౌ కోపి ప్రత్యక్ష ప్రభావః నైవ భవిష్యతి. యద్యపి ప్రభావిత సంస్థానాం యోగ్యానాం కర్మచారిణాం స్థాయి నివాస ప్రక్రియాయాం కశ్చన ప్రభావః సంభావ్యతే. అస్మిన్ సందర్భె అమెరికాదేశస్య ఉపరాష్ట్రపతినః టిప్పణ్యః అనుచితాః ఇతి ఆక్షిపతా మంత్రాలయేన ఉక్తం యత్ ఏతాదృశాని వక్తవ్యాని తథ్యం ఉపేక్షంతే. భారతేన దృఢతయా ప్రతిపాదితం యత్ అమెరికాదేశే కార్యరతాః భారతీయాః కుశలాః వృత్తికాః ఉచ్చశిక్షితాః సంతి. అథ తే తద్దేశస్య అర్థవ్యవస్థాయాం నవనిర్మాణ పారిస్థితికి తంత్రే చ మహత్వపూర్ణం అవదానం యచ్ఛంతి. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ ప్రతిపాదితం యత్ భారత ఇథియోపియా దేశయోః సామరిక సంధిః పరస్పర సహభాగీ మూల్యేషు సమాన ఆకాంక్షాసు అథ చ ఐతిహాసికే దక్షిణ ఐక్య భావే ప్రతిష్ఠితః అస్తి. డాక్టర్ జయశంకరః అదీస్ అబాబా నగరే స్వసమకక్ష్యేణ ఇథియోపియా దేశస్య విదేశమంత్రిణా గేడియన్ తిమోథివోస్ హెసెబోన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం విహితవాన్. క్రికెట్ క్రీడాయాం అద్య భారత్ వెస్టిండీస్ దళయోః మధ్యే పంచ ప్రతిస్పర్ధాత్మికాయాః 20-20 అంతారాష్ట్రీయ శృంఖలాయాః ద్వితీయా ప్రతిస్పర్ధా రాంచీ నగరే ఆయోజిష్యతే ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు రాజనీతి శాస్త్రం నుండి యూజీ 3వ సంవత్సరం మరియు పీజీ 1వ సంవత్సరం విద్యార్థుల కోసం హెగెల్ గతి తార్కిక భావవాద సిద్ధాంతం అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ గుంటి రవీందర్ వివరిస్తారు.
4: హెగెల్ గతితార్కిక భావవాద సిద్ధాంతం. హెగెల్ ప్రతిపాదించిన గతితార్కిక భావవాద సిద్ధాంతం తెలుసుకునే ముందు హెగెల్ జీవితం, హెగెల్ రచనలు, హెగెల్ కాలం నాటి పరిస్థితుల గురించి తెలుసుకుందాం. హెగెల్ జీవితం. జర్మనీలోని స్టట్గార్డ్లో 27 ఆగస్ట్ 1770 జన్మించాడు. విద్యార్థి దశ నుండి హెగెల్ అసమాన ప్రతిభను కనపరిచాడు. జర్మనీలోని టుబింజన్లో తత్వశాస్త్రాన్ని, మతశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. హెగెల్కు 21 సంవత్సరాలు నిండినాటికి విప్లవ యుద్ధాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో జర్మన్ సాహిత్యము స్వర్ణయుగంగా మారింది. 1797 సంవత్సరం నుండి 1800 సంవత్సరం వరకు బెర్న్, ఫ్రాంక్ఫర్ట్లలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆ సమయంలోనే అతడి తాత్విక ఆలోచనలకు పునాది పడింది. ఫిచ్, షెల్లింగ్ల తత్వశాస్త్రాలను తులనాత్మకంగా విశ్లేషిస్తూ పుస్తకాన్ని ప్రచురించాడు. జెనా యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశారు. 3 సంపుటాల తర్కశాస్త్రం, సైన్స్ ఆఫ్ లాజిక్ను ప్రచురించాడు. జర్మనీలోని బెర్లిన్ మహానగరం మేధావులకు కేంద్రంగా ఉండేది. అట్లాంటి బెర్లిన్ విశ్వవిద్యాలయం, హెడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యునిగా పనిచేశారు. జర్మనీ అంతటా కీర్తి ప్రతిష్టలు సాధించాడు. హెగెల్ గతితార్కిక భావవాద సిద్ధాంతాన్ని, స్వీయ గ్రహణ సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. చరిత్రకు సంబంధించి ప్రపంచంలో ఆలోచనల గమనాన్ని మానవ చిదాత్మ నిర్దేశించిందని హెగల్ వివరించాడు. హెగల్ తన 61 ఏట నవంబర్ 14 1831 మరణించాడు. హెగల్ రచనలు: ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిలాసఫికల్ సైన్సెస్, లెక్చర్స్ ఆన్ ద ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ, ఫెనామినాలజీ ఆఫ్ స్పిరిట్, లెక్చర్స్ ఆన్ ద ఫిలాసఫీ ఆఫ్ ఆర్ట్. హెగల్ కాలం నాటి పరిస్థితులు: హెగల్ కాలం నాటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఫ్రెంచి విప్లవం చేత ప్రభావితమైనాడు. ఫ్రెంచి విప్లవ ఆలోచనల స్ఫూర్తితో జర్మన్ తత్వవేత్తలు ఆధునిక సమాజ స్థాపన, భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనకు కొత్త సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. జర్మనీ వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకు ఒక విదేశీ శక్తి అవసరమని అంగీకరిస్తూ ఫ్రెంచి విప్లవంలోని నిజమైన ప్రగతిశీల శక్తిని ముందుకు తీసుకెళ్లి జర్మనీలో పారిశ్రామిక సమాజ స్థాపనకు కృషి చేయగల వ్యక్తిగా నెపోలియన్ను భావించి అందుకే నెపోలియన్ను హెగల్ అభిమానించాడు. అన్ని రకాల భావాలను తర్కంతో సహా చారిత్రక దృష్టితో చూడడం హెగల్తోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. హెగల్ భావనలో భౌతిక ప్రపంచంలోని ఏ దృగ్విషయం స్తబ్దతను కలిగి ఉండదు. ప్రతి దృగ్విషయం చలనపూరితం, అనగా నిరంతరం మారుతూ ఉంటుంది. అందువల్ల హెగల్ తాత్విక చింతనను నిరంతరం మార్పును సమర్థించే, వివరించే భావవాదంగా పేర్కొనడం జరిగింది. హెగల్ ప్రకారం ప్రతి దృగ్విషయం పరిపూర్ణ రూపం దాల్చడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే వివిధ దశలలో పరిణామం చెందుతుంది. హెగల్ ప్రకారం తర్కంలో ప్రధానంగా 3 ప్రాతిపదికలపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. ఇందులో మొదటిది వాదం, 2వది ప్రతివాదం, 3వది సమన్వయం. దృగ్విషయం యొక్క వాస్తవికత బాహ్య సంగ్రహంగా ప్రదర్శితమవుతుంది. దీనినే హెగల్ వాదంగా వివరించాడు. దృగ్విషయం అంతర్గత సారాన్ని తెలియజేసేదానిని హెగల్ ప్రతివాదం, యాంటీథీసిస్గా భావించాడు. దృగ్విషయం వాద ప్రతివాదాల సంఘర్షణల ఫలితంగా ఏర్పడినదే. సమన్వయం, దీనినే సంవాదంగా హెగల్ పేర్కొన్నాడు, సింథసిస్. ఈ సమన్వయం అక్కడితో ఆగిపోదు, తిరిగి నూతన వాదానికి, ప్రతివాదానికి, మళ్లీ మరొక సమన్వయానికి దారితీస్తుంది. ఈ విధంగా గతితార్కక పద్ధతి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ నిరంతర మార్పు దాని స్వయం శక్తి వల్లనో, నిర్ణయాల వల్లనో కాక చిదాత్మ లేదా అతీంద్రియ శక్తి ప్రేరణ వల్ల మాత్రమే జరుగుతుంది. హెగల్ గతితార్కిక భావవాద పద్ధతిలో ప్రధాన అంశం చిదాత్మ. హెగల్ ఉద్దేశంలో ఈ భౌతిక ప్రపంచ మూలానికి కారణభూతమైనది ఒకటి ఉంది, అదే చిదాత్మ లేదా ఆదిభౌతిక శక్తి లేదా అతీంద్రియ శక్తి. ఈ కారణం వల్లనే హెగల్ తాత్విక చింతనకు అనేక మంది తత్వవేత్తలు భావవాదమన్నారు. హెగల్ భావవాది. ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి కళ్లకు కనిపించేదే గాక గోచరం కాని విషయాలను కూడా అర్థం చేసుకోవాలని పేర్కొంటాడు. భావం పరిపూర్ణతను సాధించే క్రమంలో అపరిపూర్ణతను తొలగించుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో వాదం, ప్రతివాదం, సమన్వయం అనేవి పరంపరగా కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకు, కుటుంబం అనేది వాదన, నాగరిక సమాజం అనేది ప్రతివాదం. అయితే ఈ రెండింటి సంఘర్షణల ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది. వాద ప్రతివాదాల సంఘర్షణ ఫలితంగా ఏర్పడే సమన్వయం భౌతిక యథార్థతకు ఒక ప్రతీక మాత్రమేనని హెగల్ భావించాడు. హెగల్ అభిప్రాయంలో ఈ యథార్థ భౌతిక ప్రపంచానికి మూలం ఆదిభౌతిక శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి భౌతిక వ్యక్తీకరణే ఈ ప్రపంచం అనే హెగల్ విశ్వాసం. నిరంతరం మార్పుకు గురవుతున్నది ఈ యథార్థ ప్రపంచం హేతుబద్ధమైనది కాదు. ఎందుకంటే ఈ యథార్థ ప్రపంచ గమనానికి మూలం ఆదిభౌతిక శక్తి, దీనినే హెగల్ చిదాత్మగా వర్ణించాడు. హెగల్ భావనలో చిదాత్మ సర్వస్వతంత్రమైనది, హేతుశీలమైనది. చిదాత్మే యథార్థం, సత్యమైనది. వ్యక్తీకరణ అశాశ్వతమైన భౌతిక ప్రపంచమని హెగల్ భావన. ఆ చిదాత్మ భావానుగుణంగానే భౌతిక ప్రపంచం నిరంతరం మారుతూ ఉంది. హెగల్ అభిప్రాయంలో చిదాత్మకు గల ఈ లక్షణం వల్లనే తాను పరిపూర్ణ దశకు చేరేంత వరకు అది నిరంతరం మారుతూనే ఉంటుంది. సర్వశక్తి సంపన్నమైన చిదాత్మ తాను పరిపూర్ణ దశకు చేరేందుకు జరిపే నిరంతర మార్పు ప్రక్రియ గతితార్కికమైనదని హెగల్ పేర్కొన్నాడు. హెగల్ ప్రతిపాదించిన గతితార్కిక పద్ధతి ఆయన తాత్విక చింతనలో అత్యంత కీలకమైన భావన. హెగల్ వాదము, ప్రతివాదము, సంవాదము అనే విభాగాలను ప్రయోగించి వైరుధ్యాల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. భౌతిక యథార్థ ప్రపంచంలోని అనేక రకాల వాస్తవిక వైరుధ్యాలను పరిష్కరించడానికి గతితార్కిక భావవాద పద్ధతిని ప్రయోగించాడు. గతితార్కిక పద్ధతిని గ్రీకు తత్వవేత్త సోక్రటిస్ ప్రాచీన కాలంలోనే వినియోగించాడని హెగల్ స్పష్టం చేశాడు. నిజానికి ప్రాచీన గ్రీకుల గతితార్కిక పద్ధతికి ఆధునిక కాలంలో హెగల్ భావవాదాన్ని జోడించి గతితార్కిక భావవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. హెగల్ భావన ప్రకారం చిదత్వం తనను తాను వాదంగా ప్రతిపాదించుకుంటుంది. వాదానికి తనలో తానే కేవలం తనతో మాత్రమే వైరుధ్యం కలిగి ఉండే లక్షణం వల్ల ప్రతివాదాన్ని సృష్టిస్తుంది. వాద ప్రతివాదనలు తమలోని గతితార్కిక ఏకత, డైలెక్టికల్ యూనిటీ, గతితార్కిక భిన్నత్వ లక్షణాల వల్ల సంఘర్షణకు లోనవుతాయి. ఈ సంఘర్షణల ఫలితంగా వాటిలోని బహిర్గతమైన లోపాలను వదులుకొని వాటి హేతుగుణ స్వభావం వలన ఏకమై సమన్వయంగా సంవాద రూపాన్ని సంతరించుకుంటాయి. వాద ప్రతివాదాల సమన్వయ సంవాదం పరిపూర్ణమైన హేతువని, అదే సత్యమని భావించే లోగానే అది వాదంగా మారి తన విరుద్ధాంశమైన ప్రతివాదాన్ని తనలో తానే సృష్టించుకుని సంఘర్షించడం మొదలుపెడుతుంది. ఈ విధంగా చిదత్మ తాను పరిపూర్ణ దశకు చేరేంత వరకు తనలోని స్వయం చోదక శక్తి ద్వారా నిరంతరం గతితార్కికంగా మారుతూనే ఉంటుందని హెగల్ గతితార్కిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గతితార్కిక పరిణామంలో పరిపూర్ణతను సాధించిన భావమే హేతుబద్ధమైన పరమసత్యమని హెగల్ వివరించినందున ఆయన సిద్ధాంతాన్ని గతితార్కిక భావవాద సిద్ధాంతంగా పేర్కొనడం జరిగింది. చరిత్ర విశ్లేషణకు గతితార్కిక భావవాద పద్ధతిని హెగల్ అనుసరించాడు. మానవ సమాజాభివృద్ధి చరిత్ర చిదాత్మ పరిణామాభివృద్ధి చరిత్రేనని హెగల్ గతితార్కిక భావవాదం చెప్తుంది. చరిత్ర చోదక శక్తి భౌతికమైనది కాదు, అది ఆదిభౌతికమైన హేతువు మాత్రమేనని హెగల్ భావించాడు. హెగల్ గతితార్కిక భావవాద సిద్ధాంతం ప్రకారం మానవ ఆలోచనలు, నమ్మకాలు, విశ్వాసాలు సామాజికపరమైన సంస్థలతో, నిర్మాణాలతో ముడిపడి ఉంటాయి. మానవుని భావన వాస్తవంలాగా సిద్ధాంతం, ఆచరణ కూడా కలిసే ముందుకు వెళ్లవలసి ఉంటుందని హెగల్ ఉద్దేశం. ఈ సందర్భంగా స్వచ్ఛమైన ఆలోచనను అర్థం చేసుకోవడానికి గతితార్కిక పద్ధతే ఏకైక మార్గమని హెగల్ అభిప్రాయపడినాడు. రాజ్యాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని వివిధ స్థాయిలలోని సామాజిక జీవనాన్ని సమగ్రంగా విశ్లేషించడానికి హెగల్ ప్రయత్నించాడు. హెగల్ రాజ్య సిద్ధాంతాన్ని కూడా గతితార్కిక సిద్ధాంత ఆధారంగానే ప్రతిపాదించాడు. రాజ్యం విశ్వజనీనమైనటువంటిది. రాజ్యం మూలాలు కుటుంబం, పౌర సమాజంలో ఉన్నాయని హెగల్ భావన. మానవ సమాజం మొదట కుటుంబ వ్యవస్థగా, తరువాత పౌర సమాజంగా, అటు తరువాత రాజ్యంగా ఏర్పడి పరిపూర్ణ స్వరూపాన్ని సంతరించుకుంటుంది. కుటుంబంలోని సభ్యులందరి అవసరాలను, కోరికలను తీర్చే బాధ్యత రూపంలో కుటుంబ వ్యవస్థలో రాజ్యం తన మూలాలను కలిగి ఉంది. కుటుంబం కోరికలను తీర్చలేనందువలన, కుటుంబంలోని అపరిపక్వ లేదా అసంపూర్ణ లక్షణాల వలన కుటుంబం వాదంగా కనబడితే తనలోని వైరుధ్య స్వభావం ద్వారా పౌర సమాజం, సివిల్ సొసైటీ అనే ప్రతివాదాన్ని సృష్టించుకుంటుంది. సమిష్టికి, సమన్వయానికి, ఐక్యతకు, ప్రేమానురాగాలకు నిలయమైన కుటుంబం అనే వాదానికి థీసిస్, పరస్పర పోటీకి, స్వార్థానికి, సంఘర్షణకు తావునిచ్చే బూర్జువా సమాజమే ప్రతివాదానికి యాంటిథీసిస్గా ఏర్పడి వైరుధ్యాల ఫలితంగా ఏర్పడినదే ఆనాటి జాతిరాజ్యం సంవాదమని హెగల్ వివరించాడు. చరిత్ర అధ్యయనంలో కార్ల్ మార్క్స్ గతితార్కిక పద్ధతిని ఉపయోగించాడు. హెగల్ ఉపయోగించిన గతితార్కిక పద్ధతిని ప్రాతిపదికగా తీసుకొని మార్క్స్ తన సిద్ధాంత చర్చ ప్రారంభించాడు. మార్క్స్ ఆలోచనల ప్రారంభ సూత్రమే గతితార్కిక భావం. గతితార్కిక భావన మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథానికి మూలం. హెగల్ భావవాది, మార్క్స్ భౌతిక యథార్థవాది. హెగల్ భావమే గొప్పదని, దానిలోని యథార్థత దాగి ఉంటుందని భావించాడు. అతని అభిప్రాయంలో భౌతిక యథార్థతకు అతీతమైన, నిగూఢమైన ఆదిభౌతిక శక్తి ఏదో ఉంది. ఆ శక్తిని చిదాత్మ అని హెగల్ పేర్కొంటే, మార్క్స్ హెగల్కు భిన్నంగా చిదాత్మ భావనకు బదులు భౌతిక పదార్థం స్వయం చలన శక్తిని, స్వయం నిర్ణయ శక్తిని కలిగి ఉండి నిరంతరం పరిణామం చెందుతుందని మార్క్స్ సిద్ధాంతీకరించాడు. కార్ల్ మార్క్స్ గతితార్కిక సిద్ధాంతం భౌతిక యథార్థతపై ఆధారపడి ఉంది. అందుకే మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని గతితార్కిక భౌతికవాదంగా ప్రసిద్ధి చెందినది. మనం ఇంతవరకు హెగెల్ ప్రతిపాదించిన గతితార్కిక పద్ధతిలోని వాదం

0: ప్రతివాదం, సంవాదంను, అది నిరంతరంగా మార్పు చెందుతూ ఉంటుందని, ఆ నిరంతర మార్పుకు చిదాత్మ కారణమని హెగల్ తెలిపాడు. చిదాత్మ అంటే ఆదిభౌతిక శక్తి అని లేదా అతీంద్రియ శక్తి అని, ఇది నిరంతరం మారుతూ ఉంటుందని, ఆ నిరంతర మార్పుకు చిదాత్మ కారణమైనందున హెగల్ను భావవాది అని తత్వవేత్తలు పేర్కొనడం జరిగింది. చిదాత్మ పరిపూర్ణ దశకు చేరేందుకు జరిపే నిరంతర ప్రక్రియతో అది అపరిపూర్ణ దశ నుండి పరిపూర్ణ దశకు చేరుకుంటుంది. అంటే అపరిపూర్ణంగా ఉన్నటువంటి దృగ్విషయం పరిపూర్ణ దశ చెందేంత వరకు అది నిరంతరంగా మారుతూ కొనసాగుతూ ఉంటుంది. అంటే గతితార్కిత వలననే సంఘర్షణ చెందుతూ నిరంతరంగా మార్పు చెందే ప్రక్రియను గతితార్కిక పద్ధతి. ఈ గతితార్కిక పద్ధతే హెగల్ తాత్వికతకు పునాది వంటిది. హెగల్ భావవాది. కనిపించని శక్తి ఏదో వాదం, ప్రతివాదం, సంవాదంగా మార్పు చెందేందుకు ఉపయోగపడుతుందంటే భౌతికమైన పదార్థం మాత్రం వల్లనే వాదం, ప్రతివాదం, సంవాదంగా మారుటకు భౌతిక యథార్థతే కారణమని కార్ల్ మార్క్స్ భావించాడు. హెగల్ గతితార్కిక సూత్రాన్ని తీసుకుని చరిత్ర గమనమంతా నిరంతర సంఘర్షణల ప్రాతిపదికనే చరిత్ర ముందుకు సాగిందని మార్క్స్ తెలిపినాడు. తన సామాజిక సిద్ధాంతాలను గతితార్కిక సూత్ర ఆధారంగానే నిర్మించాడు.
1: ఇంతవరకు మీరు హెగెల్ గతితార్కిక భావవాద సిద్ధాంతం అనే పాఠం రాజనీతి శాస్త్రం నుండి యూజీ 3వ సంవత్సరం మరియు పీజీ 1వ సంవత్సరం విద్యార్థుల కోసం డాక్టర్ గుంటి రవీందర్ వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

0: ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.
1: తప్పదుగా

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు, ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విందాం. అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటలో వ్యవసాయ పనులు శాస్త్రవేత్త అందించే వివరాలు

వేరుశెనగలో విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకోనజోల్ 2DS లేదా 3 గ్రాముల మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో 1 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మిల్లీలీటర్ల క్లోరీఫైరిఫాస్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపోయే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించాలి. వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండము కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే పరిస్థితుల్లో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించి మంచి ఫలితాలు పొందవచ్చు. వేరుశనగలో వేరుపురుగు పెంటకుప్పలు పంట చేలకు దగ్గరగా ఉన్నప్పుడు, అలాగే పూర్తిగా మురుగుని పశువుల ఎరువును పొలంలో చల్లినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వేరుపురుగు సి ఆకారంలో ఉండి భూమి లోపల వేర్లను కత్తిరిస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కలను లాగితే సులభంగా ఊడి వస్తాయి. నివారణకు సమస్య ఉన్న ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరోఫాస్తో విత్తన శుద్ధి చేయాలి. ఫ్లోరేట్ 10% గుళికలు ఎకరాకు 6 చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. వేరుశనగలో ఆప్లోటాక్సిన్ నియంత్రణకు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు వేరుశనగ సాగు చేస్తున్నారు. అందులో 50% వేరుశనగ పంటను నాగర్ కర్నూల్ జిల్లాలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో పండించే వేరుశనగ పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పంటలో ఆప్లోటాక్సిన్ పరిమాణం ఎగుమతులకు ప్రతిబంధకంగా మారుతుంది. ఆస్పర్జిల్లస్ ప్లేవస్ అనే శిలీంద్ర

వేరుశనగ గింజల్లో ఆప్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి గింజలను తిన్నప్పుడు చేదుగా ఉంటాయి. ఆప్లోటాక్సిన్ కలిగిన గింజలను నూనెను ఆహారంగా తీసుకున్నప్పుడు కామెర్లు, కడుపు ఉబ్బరము, కాలేయం చెడిపోవడం వంటివి జరుగుతాయి. కోళ్ల మేతలో ఆప్లోటాక్సిన్ కలిస్తే వాటి కాలేయం దెబ్బతిని గుడ్లు ఉత్పత్తి తగ్గుతుంది. ఈ విష పదార్థం కలిగిన మేత పాడి పశువులకు పనికిరాదు. కిలో విత్తనాలను ఆప్లోటాక్సిన్ శిలీంద్రం పరిమితి 60 మైక్రోగ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు దీనిని హాని లేని పదార్థంగా నిర్ధారిస్తారు. అదే దాణా అయితే 1 కిలోకు 1000 మైక్రోగ్రాముల వరకు ఉన్నట్లయితే దానిని సురక్షిత దాణాగా పరిగణిస్తారు. వేరుశనగలో ఆప్లోటాక్సిన్ కలగడానికి గల కారణాలు: అస్పర్జిల్లస్ ప్లేవస్ వేరుశనగ పంటలో మొదలు కుళ్ళును కలుగజేస్తుంది. ఈ శీలీంద్రం భూమిలో ఉంటూ విత్తనం పై పొరలలోకి చేరుతుంది. ఇవి గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందగలవు. తెగులు సోకిన విత్తనం మీద మరియు లోపల నల్లని శీలీంద్ర బీజాలు మసిపూసినట్లుగా కనపడతాయి. వేరుశనగ పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు మొక్కలను రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల భూమిలో ఉండే ఈ శీలీంద్రం మొక్కకు ఆశిస్తుంది. వివిధ కారణాల వల్ల కాయలకు గాయాలు ఏర్పడినప్పుడు కూడా ఈ శీలీంద్రం ఆశిస్తుంది. ఇదే కాక పంట కోసిన తరువాత కాయలు సరిగా ఎండబెట్టకపోవటం వలన నిల్వ చేసిన కాయలలో తేమ 90% మించినప్పుడు మరియు నిల్వ చేసిన వాతావరణంలో 70% కంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ శీలీంద్రం తాకిడి ఎక్కువగా ఉంటుంది. నేలలోని వేరు పురుగు, కాయతొలుచు పురుగు, చెదలు, నులి పురుగుల వల్ల కూడా శీలీంద్రం ఆశిస్తుంది. పంట మొదటి దశలో వచ్చే మొదలు కుళ్ళు మరియు కాయలు ఊరే దశలో కలిగే వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు వలన విత్తనంలో ఆప్లోటాక్సిన్ సంక్రమించే అవకాశం ఉంది. పంటల్లో పోషక లోపాల వలన మరియు నేల తేమల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కాయ పగలడం వలన కూడా శీలీంద్రం గింజల్లోకి చేరుతుంది. పంటను ఆలస్యంగా కోయడం వలన మరియు నేల తేమల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కాయ పగలడం వలన కూడా శీలీంద్రం గింజల్లోకి చేరుతుంది. పంటను ఆలస్యంగా కోయడం వలన మరియు పంట తీసిన తర్వాత భూమిలో మిగిలిపోయిన కాయలను మంచి కాయలతో కలపడం వలన కూడా ఈ శీలీంద్రం ఆశిస్తుంది. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తున్న వివరాలు విందాం. యాసంగి సాగుకు అనువైన వేరుశనగ రకాలు. యాసంగిలో ఈ వేరుశనగ పంటను ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 2వ పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబర్ 1వ పక్షం నుండి నవంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. విత్తుకోవలసిన రకాలు. రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఒకే రకాన్ని ప్రతి సంవత్సరం పండించటం వలన ఆయా రకాలు తట్టుకోలేని చీడపీడల తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన చీడపీడలను తట్టుకోగల కొత్త రకాలను రైతులు ఎంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో సాగు చేయడానికి అనువైన వేరుశనగ రకాలు, వాటి వివరాలు. కదిరి 6, 100 లేదా 110 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. చిన్న గుత్తి రకము తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం. కదిరి 9, 110 నుండి 120 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని, ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. నిద్రావస్థను కలిగి ఉంటాయి. కదిరి హరితాంధ్ర, 100 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. బెట్ట పరిస్థితులు, ఆకుమచ్చ తెగులు, ఇంకా తామర పురుగులను తట్టుకుంటుంది. పంట చివరి దశ వరకు కూడా పచ్చగా ఉండి ఎక్కువ కట్టె దిగుబడినిస్తుంది. ధరణి, 100 నుండి 105 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 900 నుండి 1000 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. జగిత్యాలపల్లి, 100 నుండి 105 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1300 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. తిక్క, ఆకుమచ్చ మరియు తృప్పు తెగుళ్లను తట్టుకుంటుంది. కదిరి లేపాక్షి, 112 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరాకు 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. తిక్క, ఆకుమచ్చను, వైరస్ తెగులను వ్యాపింపజేసే రకం పీల్చే పురుగులైన పచ్చదోమ, ఇంకా తామర పురుగులను తట్టుకుంటుంది. తీవ్రమైన బెట్ట పరిస్థితుల్లోనూ ఎకరానికి 600 నుండి 800 కిలోలు దిగుబడినిచ్చే రకం ఇది. TAG 24, 95 నుండి 100 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 800 నుండి 1000 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. స్వల్పకాలిక రకము, మొక్కలు పొట్టిగా ఉంటాయి. కదిరి 7, ఇంకా కదిరి 8,

0: 20 నుండి 130 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. పెద్ద గుత్తి రకాలు పచ్చికాయలు అమ్మకానికి అనువైనవి. నిత్యహరిత 100 నుండి 105 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. తిక్క ఆకుమచ్చ తెగులు ఇంకా తుప్పు తెగుళ్లను తట్టుకుంటుంది. గింజలు నిద్రావస్థను కలిగి ఉంటాయి.
1: ఆకాశవాణి ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటల్లో వ్యవసాయ పనులు శాస్త్రవేత్త అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

శ్రోతలు ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. భద్రాచలం చిత్రం నుంచి వందే మాత్రం శ్రీనివాస్ సంగీతపరిచి ఆలపించిన ఈ పాట సుద్దల అశోక్ తేజ సాహిత్యం. ఈ పాట మీకోసం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పిఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్ధికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణా సంస్థల ప్రాముఖ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. అలాగే స్టార్లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్ధతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛ మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్యసలీల చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్ధతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్ట్రిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్ సారథి ఈడార్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యమూ లేకుండా ఈడార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు, వారిపై ఆధారపడిన వారి హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావమూ పడదని జైస్వాల్ తెలిపారు. అయితే ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డ్ ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
2: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program, that is PERM, for certain companies. It should be noted that PERM is distinct from the H1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H1B visas or the status of H1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
1: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది.

0: ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ను ఎంచుకుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరుదేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమంలో మొదటగా ప్రాయజిత కార్యక్రమం తోటముచ్చట్లు విందాం.

0: ఔషధ పంటల కృషిలో సాగిపో అభివృద్ధిలో పండ్ల తోటల సాగుతో రైతన్న
1: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న ఉద్యాన విద్యార్థులం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సమగ్ర సస్య రక్షణ చర్యలు మరియు పంట సాగులో అనుసరించాల్సిన వివిధ అంశాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. శాస్త్రవేత్త డాక్టర్ జి విజయకృష్ణ సార్, హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, కొండమల్లిపల్లి నల్గొండ, రైతు జంట పెద్ద సునీతగా సాయి చందన, పెద్ద మద్దిలేటి గౌడ్గా పవన్ పాల్గొంటున్నారు. ఏమయ్యా, ఏందో తయారవుతున్నావు, ఎటో
2: వెళ్తున్నట్టున్నావు? అవును సునీత, ఈరోజు మన గ్రామ పంచాయతీ కాడికి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం కొండమల్లిపల్లి నుండి శాస్త్రవేత్త డాక్టర్ జి విజయకృష్ణ సార్ వస్తుండట. గ్రామంలోని రైతులందరూ వస్తున్నారు అక్కడికి.
1: ఎందుకంట?
2: అదేం లేదు, ఆ సారు ఆయిల్ పామ్ తోటలో సాగు పద్ధతులను అన్నీ వివరిస్తారట.
1: అవునా?
2: అవును సునీత, అందరం వెళ్తున్నాము.
1: సరే, నేను వస్తాను.
2: ఆ సరే పద, వెళ్దాం సునీత.
1: సరే.
2: అదిగో సార్ వచ్చినట్లున్నారు.
3: మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగు అధిక విస్తీర్ణంలో సాగు చేయడానికి ముందుకు వెళ్తుంది. అందుకే మన గ్రామంలో రైతన్నలందరికీ ఆయిల్ పామ్ సాగు పద్ధతులని చెప్పడానికి వచ్చాను. శ్రీ కొండలక్ష్మ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తన వంతు రైతులకు సహాయం చేస్తుంది. మీకు ఆయిల్ పామ్ సాగులో ఉన్న

0: అడగండి, అన్ని వివరిస్తాను.
1: సరే సారు. సారు, దేశంలో మరియు మన తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు?
0: మన దేశంలో ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో ఈ ఆయిల్ పామ్ సాగు అనేది కమర్షియల్గా సాగు చేస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే సుమారుగా 14 నుంచి 15 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ని సాగు చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 5.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ అనేది సాగు చేయబడుతుంది. దేశంలోనే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో అత్యధికంగా ఉంది. దీని తర్వాత చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ తర్వాత 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో 3.2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ అనేది సాగు అవుతూ ఉంది. లాస్ట్ గడిచిన 5-10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఏరియా ఎక్స్పాన్షన్ లో మన తెలంగాణ రాష్ట్రం అనేది అన్నిటికన్నా దేశంలోనే ముందుందని చెప్పవచ్చు.
2: ఆయిల్ పామ్ మరియు వివిధ నూనె గింజ పంటలలో నూనె శాతాన్ని గురించి వివరించండి సార్.
0: మన దేశ జనాభాకి గాను మన దేశంలో ప్రస్తుతం సుమారుగా వంట నూనెల వినియోగ శాతం చూసుకున్నట్లయితే 23 మిలియన్ మెట్రిక్ టన్నుల్ని మనం వినియోగిస్తూ ఉన్నాం. దీంట్లో కేవలం దేశీయంగా 9 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే మనం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాం. మిగతా 14 మిలియన్ మెట్రిక్ టన్నులు అనేవి వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం గాను మన దేశం వచ్చి సుమారుగా 150 కోట్ల రూపాయలని మనం వెచ్చిస్తున్నాం దిగుమతి కోసం. దీంట్లో చూసుకున్నట్లయితే కేవలం ఆయిల్ పామ్ అనే ఒక పంట నూనెను మాత్రమే మనం కేవలం దాన్ని మాత్రమే 59 నుంచి 60% వరకు కూడా దిగుబడి చేసుకుంటున్నాం. అందుకోసం గాను మన భారతదేశం అనేది చాలా ఫారిన్ కరెన్సీని అనేది అని ఇన్వెస్ట్ చేస్తూ ఉంది దీంట్లో. అందుకోసం మన దేశ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిగుబడిని తగ్గించుకోవడం కోసం వంట నూనెల కోసం వివిధ దేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడం కోసం మన భారత ప్రభుత్వం ఈ ఆయిల్ పామ్ ని ప్రమోట్ చేస్తుంది. ఈ ఆయిల్ పామ్ ని ఎందుకు ప్రమోట్ చేయాలి? వేరే పంటలను కూడా ప్రమోట్ చేయొచ్చు కదా. వంట నూనెలు ఇచ్చేటువంటి పంటలు ఆయిల్ పామ్ తో పాటుగా వేరే పంటలు కూడా ఉన్నాయి. అవి మనకు తెలిసినటువంటి వేరుశనగ పొద్దుతిరుగుడు అదేవిధంగా నువ్వుల నుంచి కూడా వంట నూనెలు అనేవి వస్తున్నాయి. కానీ ఆయిల్ పామ్ ని మాత్రమే ఎందుకు మనం ప్రమోట్ చేస్తున్నాం అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్ లో వంట నూనె శాతం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అందుకనే దేశీయంగా మనం ఈ ఆయిల్ పామ్ ని ప్రమోట్ చేయడానికి కారణం. వివిధ వంట నూనెలో ఇచ్చేటువంటి పంటలో చూసుకున్నట్లయితే వంట నూనె శాతం వచ్చి మనకి ఆయిల్ పామ్ నుంచి మనం 1 టన్ను ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయడానికి సుమారుగా మనకి 1/2 ఎకరం స్థలం మాత్రమే సరిపోతుంది. అంటే 1 హెక్టేర్ ఆయిల్ పామ్ నుంచి 1 హెక్టేర్ ని సాగు చేసినట్లయితే దాని నుంచి 4 నుంచి 5 టన్నుల ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 1 టన్ను ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి ఆయిల్ పామ్ లో మనకి 1/2 ఎకరం లేదా 30 గుంటలు మాత్రమే స్థలం సరిపోతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి నువ్వుల నుంచి చూస్తే నువ్వులు 1 టన్ను ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి సుమారుగా 13 హెక్టర్ల స్థలం అనేది అవసరమవుతుంది. వేరుశనగ చూసుకున్నట్లయితే మనకి సుమారుగా 7 హెక్టర్ల స్థలం అనేది అవసరం పడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పొద్దుతిరుగుడు చూసుకున్నట్లయితే 1.5 హెక్టర్ల స్థలం అనేది అవసరం పడుతుంది. అందుకని మనం తొందరగా మన దేశ జనాభాకి కావాల్సినటువంటి ఆయిల్ ఉత్పత్తిని తొందరగా అదేవిధంగా షార్ట్ టైంలో ఉత్పత్తి చేయడానికి అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి ఆయిల్ పంప్ పంట మీద భారత ప్రభుత్వం అనేది ఇప్పుడు ఫోకస్ చేయడం జరిగింది.
2: సార్, ఇతర సాంప్రదాయ పంటల కన్నా ఆయిల్ పంప్ సాగు ఏ విధంగా లాభదాయకం?
0: అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల ఏ రకమైనటువంటి లాభాలు ఉన్నాయనేది మనం చెప్పుకున్నాం. అదే రైతులకు ఏ రకమైనటువంటి లాభాలు ఉన్నాయి సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల అనేది చూసుకున్నట్లయితే ఈ పంట దీర్ఘకాలిక పంట. ఒకసారి మనం పంట వేసుకున్నట్లయితే 4వ సంవత్సరం నుంచి మనకు దిగుబడి అనేది స్టార్ట్ అయ్యి అది అప్ టు 30-35 సంవత్సరాల దాకా కూడా నికరమైన దిగుబడులు అదేవిధంగా నికరమైన లాభాలు రైతుకు అందిస్తుంది. అదేవిధంగా నీటి వినియోగ సామర్థ్యం అనేది ఈ పంటకి చాలా ఎక్కువగా ఉంటుంది. 1 ఎకరం వరి పండించేటువంటి నీటితో మనం సుమారుగా 3-4 ఎకరాల ఆయిల్ పామ్ ని మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, విపరీత పరిస్థితులు అనేవి ఈ పంట మీద చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా చీడపీడలు, కోతుల బెడద, అదేవిధంగా దొంగలు, దళారీల బెడద అనేది కూడా ఉండదు. దళారీ వ్యవస్థ అనేది ఈ పంటను విక్రయించేటప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఈ ఉత్పత్తిని మనం డైరెక్ట్ కంపెనీస్కి మనం సేల్ చేయొచ్చు. అదేవిధంగా అంతర పంటలు సాగు చేయడం వలన రైతులు అధిక ఆదాయంతో పాటు అధిక దిగుబడులు కూడా పొందవచ్చు.
1: సార్, ఆయిల్ పామ్ సాగుకు ఏ రకమైన నీళ్లు మరియు వాతావరణం అనుకూలిస్తాయి?
0: చౌడు భూములు, అదేవిధంగా నీరు నిలబడేటువంటి చిత్తడి నీళ్లు కాకుండా మురుగు నీటి సామర్థ్యం ఉన్నటువంటి అన్ని రకమైన నీళ్ళల్లో కూడా మనం ఆయిల్ పామ్ ని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎర్రగరప్ప నీళ్ళు అనేవి ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలమైన నీళ్ళు అని చెప్పవచ్చు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే వాతావరణంలో అంటే వర్షపాతం అనేది ఈ పంట దిగుబడిని అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ని కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పవచ్చు. వాతావరణంలో వర్షపాతం అనేది నెలకి యావరేజ్గా వచ్చి 150 మిల్లీమీటర్లు, అదేవిధంగా సంవత్సరానికి వార్షిక వర్షపాతం వచ్చి 2500 నుంచి 4000 మిల్లీమీటర్లు సంవత్సరానికి వార్షిక వర్షపాతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయిల్ పంప్ సాగు చేసుకోవడం అనేది అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. కానీ మన భారతదేశంలో సాగు చేస్తున్న 22 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం ఇంత ఎక్కువగా సమంగా విస్తరించినటువంటి వర్షపాతం లేనందున మనం

0: సప్లిమెంటరీ ఇరిగేషన్ అంటే ఆర్టిఫిషియల్ గా ఇరిగేషన్ అనేది మనం మొక్కకు అందించడం ద్వారా ఈ మొక్కని మనం సక్సెస్ఫుల్ గా గ్రో చేయగలుగుతున్నాం.
1: సార్, ఆయిల్ పామ్ లో సాగు చేయబడుతున్న మేలైన రకాలు చెప్తారా?
0: ఆయిల్ పామ్ లో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ గా సాగు చేస్తున్న రకం ఏంటంటే టెనేరా హైబ్రిడ్ రకం. ఇదేంటంటే మనకి జ్యూరా పిసిఫెరా అనేటువంటి క్రాస్ చేయడం ద్వారా వచ్చినటువంటి టెనేరా హైబ్రిడ్ ని మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతున్నది.
2: సార్, ఒకవేళ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నర్సరీలో మొక్కల ఎంపిక గురించి వివరిస్తారా?
0: నర్సరీ మొక్కల ఎంపిక అనేది ఆయిల్ పామ్ గార్డెన్ ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా కీలకమైన ప్రక్రియ అని చెప్పవచ్చు. దీంట్లో మనకి నర్సరీ మొక్కల వయసు అనేది ఇంపార్టెంట్. దీంట్లో నర్సరీ మొక్క వయసు అనేది 12 నుంచి 14 నెలల వయసు అనేది ఉండాలి. అదేవిధంగా మొక్క ఎత్తు అనేది 1 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు ఎత్తు అనేది ఉండాలి. అదేవిధంగా ఆరోగ్యమైనటువంటి ఆకులు వచ్చి 12 నుంచి 14 ఆకులు అనేవి ఉండాలి మొక్కకి, నర్సరీ మొక్కకి. ఈ రకమైనటువంటి మొక్కల్ని మనం, ఆరోగ్యమైనటువంటి మొక్కల్ని మనం నర్సరీ నుంచి మనం కలెక్ట్ చేసుకుని ప్రధాన పొలంలో నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్, ఆయిల్ పామ్ మొక్కలను నాటే విధానం అలాగే ఎలాంటి పద్ధతులు ఉంటాయో చెబుతారా?
0: మనం ఇందాక చెప్పాం కదా, బాగా క్వాలిటీ ఉన్నటువంటి ప్లాంటింగ్ మెటీరియల్ ని మనం తీసుకుని ప్రధాన పొలంలో ఫీల్డ్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నర్సరీ నుంచి మొక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే మనం 9 మీటర్ల 9 మీటర్ల దూరంలో మనం మొక్కలు అనేవి నాటుతాం. ఈ 9 మీటర్ల 9 మీటర్ల దూరంలో మొక్కలు నాటేటప్పుడు 2 రకాల పద్ధతుల్లో మనం మొక్కల్ని నాటవచ్చు. ఒకటి చతురస్రాకార పద్ధతి, ఇంకోటి వచ్చి త్రిభుజాకార పద్ధతిలో మనం ఈ మొక్కల్ని నాటుకోవచ్చు. చతురస్రాకార పద్ధతులు నాటినట్లయితే మనకి ఎకరానికి వచ్చి 50 మొక్కల వరకు ఎకరానికి ఒకటి మనం నాటుకోవచ్చు. అదేవిధంగా త్రిభుజాకార పద్ధతులు నాటినట్లయితే ఒక ఎకరానికి వచ్చి 57 మొక్కల వరకు కూడా మనం నాటవచ్చు. ఏ రకమైన పద్ధతులు నాటినా కూడా మనకి మంచి దిగుబడులే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఏ రకంగా నాటితే దాంట్లో ఉండేటువంటి లాభ నష్టాలు అందులో ఉంటాయి. చతురస్రాకార పద్ధతులు నాటినట్లయితే మనకి అంతర పంటలు వేసుకోవడానికి ఎక్కువగా అనుకూలంగా, అదేవిధంగా మనకి అంతర కృషి చేయడానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.
2: సార్, అదే విధంగా అంతర పంటల సాగు గురించి కూడా తెలపండి.
0: ఆయిల్ పామ్ లో అంతర పంటలు అనేవి మనం ఫస్ట్ 9 మీటర్ల 9 మీటర్ల మొక్కల దూరం పెడుతున్నాం కాబట్టి మనకి అంతర స్థలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మొక్కలు ఇందాక చెప్పినట్టు మనం మొక్కలు పెట్టిన తర్వాత 4 సంవత్సరం నుంచి మాత్రం దిగుబడులు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ 4 సంవత్సరాల వరకు దిగుబడులు ఉండవు. అదేవిధంగా అంతర స్థలం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ అంతర స్థలాన్ని, ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా నేచురల్ రిసోర్స్ అయినటువంటి సూర్యరశ్మి, నేల, నీరు, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్, పోషణ, వీటన్నిటిని కూడా సమర్థవంతంగా వాడుకోవడం కోసం అంతర పంటల్ని మనం వేసుకోవడం ద్వారా వాటిని వాడుకోవడమే కాకుండా రైతులు కూడా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అంతర పంటలు వేసుకునేటప్పుడు కొన్ని ప్రాథమిక సూత్రాలు అనేది పాటించాలి రైతులు. వాటిలో ఏంటంటే ముఖ్యంగా అంతర పంటలు అనేవి రైతుకు తెలిసిన పంట అయి ఉండాలి. అదేవిధంగా మార్కెట్ డిమాండ్ని చూసుకుని కూడా నాటుకోవాలి. అది ముఖ్యంగా ఏంటంటే నేచురల్ రిసోర్సెస్ అయినటువంటి సూర్యరశ్మి, నేల, అదేవిధంగా నీరు, మనం ఇచ్చేటువంటి పోషణకి పోటీ పడని మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతర పంటలుగా వేసేటప్పుడు. అదేవిధంగా అంతర పంటలు వేసేటప్పుడు మనకి పోటీ పడని తత్వం ఉన్నటువంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే చీడపీడలు సిమిలర్గా ఉండేటువంటి చీడపీడలు ఆశించేటువంటి పంటల్ని సెలెక్ట్ చేసుకోకూడదు. అదేవిధంగా సాగు యాజమాన్య పద్ధతులు సారూప్యంగా ఉండాలి. ఈ రకమైనటువంటి పంటల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం మొక్కలు నాటుకునేటప్పుడు మొదటి 3 సంవత్సరాలు అంటే ప్రీ బేరింగ్ పీరియడ్ అంటాం. ఈ మొదటి 3 సంవత్సరాల్లో మనం స్వల్పకాలిక అయినటువంటి కూరగాయ పంటలు, అదేవిధంగా అపరాలు, పప్పు దినుసులు, వీటిని మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత 3 సంవత్సరం 4 సంవత్సరం నుంచి దిగుబడులు అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి 7 సంవత్సరం దాకా మొక్క అనేది మాను ఎదుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆకులు అనేవి ఒకదానికి ఒకటి కలిసిపోవడం వల్ల మనం తిరగడానికి తోటలో అంత అనుకూలంగా ఉండని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 3 సంవత్సరం నుంచి 7 సంవత్సరం దాకా కూడా ఇలాంటి అంతర పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండని పరిస్థితులు ఉంటాయి ఆయిల్ పంప్ తోటల్లో. అందుకోసం 7 సంవత్సరం దాటిన తోటల్లో మొక్క మాను అనేది పైకి ఎదుగుతుంది కాబట్టి మనం ఈజీగా చెట్ల కింద తిరగడానికి అనుకూలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మనం నీడ కూడా ఏర్పడుతుంది కాబట్టి చెట్ల కింద మనం నీడలో పెరిగేటువంటి మొక్కలైనటువంటి కోకో పంట కానీ లేకపోతే హెలికోనియా అటువంటి పుష్పజాతికి చెందినటువంటి పంటలు, అదేవిధంగా పసుపు ఇంకా అల్లం లాంటి పంటలను కూడా మనం సమర్థవంతంగా పెంచుకోవచ్చు.
2: సార్, అట్లానే ఎరువుల యాజమాన్యం గురించి కూడా వివరించండి.
0: మనకి నీటి యాజమాన్యంతో పాటు కూడా ఎరువుల యాజమాన్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అని చెప్పాలి ఆయిల్ పామ్లో. ఎరువుల యాజమాన్యం అనేది ఎంత సక్రమంగా చేస్తే మనకి ఆయిల్ పామ్ దిగుబడులు అనేవి అంత బాగా ఉంటాయి. ఈ దీంట్లో చూసుకున్నట్లయితే మనం మొక్క వయసుని బట్టి మనం ఎరువులను అందించాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనకు ముఖ్యంగా స్థూల పోషకాలైనటువంటి నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఎరువుల్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో వచ్చి ఎన్పీకే అంటాం కదా, దాంట్లో 2:1:1 రేషియోలో మనం మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో వచ్చి మనకి ఒక మొక్కకి వచ్చి మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి మొక్కకి నత్రజని వచ్చి ఒక మొక్కకి వచ్చి మనకి 1 సంవత్సరానికి గాను 400 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువులు, మొదటి సంవత్సరంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మొదటి సంవత్సరంలో ఫాస్ఫరస్ ఎరువులు వచ్చి 200 గ్రాములు ఇచ్చేటువంటి ఫాస్ఫరస్ ఎరువుల్ని

0: అదేవిధంగా 400 గ్రాములు పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 2వ సంవత్సరం చూసుకున్నట్లయితే 800 గ్రాములు నత్రజని ఇచ్చే ఎరువులు, అదేవిధంగా 400 గ్రాములు ఫాస్ఫరస్ ఎరువులని, 800 గ్రాములు పొటాషియం ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 3వ సంవత్సరం ఆ పైన దాటినటువంటి వయసు ఉన్నటువంటి చెట్లలో 1 సంవత్సరానికి వచ్చి 1 మొక్కకు వచ్చి మనం 1200 గ్రాముల నత్రజని, అదేవిధంగా 600 గ్రాములు ఫాస్ఫరస్, ఇంకా 1200 గ్రాముల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ పోషకాలైనటువంటి బోరాన్ని 1వ సంవత్సరంలో 25 గ్రాములు ఒక చెట్టుకి, అదేవిధంగా 50 గ్రాములు 2వ సంవత్సరంలో ఒక చెట్టుకి, 3వ సంవత్సరంలో వచ్చి 100 గ్రాములు ఒక చెట్టుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ ఫామ్లో ఇచ్చినట్లయితే మనకి 1వ సంవత్సరంలో 125 గ్రాములు, 2వ సంవత్సరంలో మనకి మెగ్నీషియం సల్ఫేట్ వచ్చి 250 గ్రాములు, అదేవిధంగా 3వ సంవత్సరం ఆ సంవత్సరం దాటిన తర్వాత 3వ సంవత్సరం పైబడిన మొక్కలకి 500 గ్రాములు ఒక చెట్టుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్థూల పోషకాలైనటువంటి ఎన్పీకే ఎరువుల్ని మనం యూరియా ఫామ్ లో కానీ లేకపోతే ఎస్ఎస్పీ ఫామ్ లో కానీ ఎంఓపీ ఫామ్ లో కానీ మనం అందించవచ్చు. వీటిలో స్థూల పోషకాలు వచ్చి మనం 4 దఫాలుగా అంటే 3 నెలల గ్యాప్ లో ఎవ్రీ 3 నెలలకు ఒకసారి 4 సమభాగాలుగా చేసుకుని అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం సూక్ష్మ పోషకాలైనటువంటి బోరాన్, మెగ్నీషియంని 2 దఫాలుగా చేసుకుని 2 స్పీడ్స్లో ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటిని డ్రిప్ ద్వారా అందించినట్లయితే ఈ ఎరువులన్నింటిని మనకి ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది, అదేవిధంగా దిగుబడులు కూడా అధికంగా వస్తాయి.
1: ఇప్పటి వరకు ఆయిల్ పామ్ సాగులో చేపట్టాల్సిన అన్ని యాజమాన్య పద్ధతుల గురించి చాలా వివరంగా చెప్పారు సార్, ధన్యవాదాలు.
0: ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే శ్రీ కుండలక్ష్మి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం కొండమల్లపల్లి వారిని సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ విజయకృష్ణ. నా మొబైల్ నెంబర్ వచ్చి 7995890625 అండి. ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు తోటముచ్చట్లు రేడియో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అనే అంశం గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. మళ్ళీ వచ్చే శుక్రవారం మరొక అంశంతో మరలా తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రోతలు, ఇప్పుడు ఇల్లు వాకిలీ కార్యక్రమంలో యాసంగిలో కందిపంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి తాండూర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాణిక్యమణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి అనురాధ గారు.
1: ఈనాటి కార్యక్రమంలో తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి శ్రీ మాణిక్యమణి గారితో పరిచయం విందాం. వీరు ఈరోజు యాసంగి కంది సాగు యాజమాన్య పద్ధతుల గురించి మన సందేహాలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
1: యాసంగిలో కంది సాగు అసలు చేసుకోవచ్చు అంటారా?
2: చేసుకోవచ్చండి. మనం వానాకాలంలో సాగు చేసే స్వల్పకాలిక పంటలు, మొక్కజొన్న కానీ, పెసర కానీ, మినుము మరియు సోయా ఏవైనా, వాటి కోత అనంతరం మన యాసంగిలో నీటి వసతి కలిగిన ప్రాంతాలలో అట్లీస్ట్ 3-4 తడులు ఇవ్వగలిగినప్పుడు మనం కందిని సాగు చేసుకోవచ్చు యాసంగిలో.
1: అయితే యాసంగి కంది సాగు ఎటువంటి నేల అనువుగా ఉంటాయంటారు?
2: యాసంగి కంది సాగుకి మనకి నీటి వసతి కలిగిన ఎర్రచల్కాలు లేకపోతే నల్లరేగడి నేలలైనా గానీ అనువుగా ఉంటాయి. మురుగు నీరు పోయే వసతి కలిగిన నేలలైతే బాగా అనుకూలంగా ఉంటాయి.
1: అంటే మురుగు నీరు నిల్వ ఉండకూడదు,
2: నీరు నిల్వ ఉండకూడదు. నీరు నిల్వ ఉంటే మనకి పంట చనిపోవడం జరుగుతుంది. సో కొంచెం అటువంటి నీరు పోయే వసతి ఉన్న నేలలు మనకి సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు మన యాసంగి కంది సాగుకు పనికిరావండి,
1: అనుకూలంగా ఉండవు. యాసంగి కందిలో విత్తనాలు విత్తుకునేటప్పుడు అసలు ఎంత మోతాదు ఉండాలంటారు? అసలు విత్తే సమయం ఏమన్నా ఉంటుందా దీనికి? పోనీ విత్తే సమయంలో విత్తినా దీనికి విత్తనానికి విత్తనానికి మధ్య ఎంత దూరం ఉండాలంటారు?
2: మనం యాసంగి కంది సాగుకు వచ్చినప్పుడు విత్తనం మోతాదంటే 1 ఎకరానికి మనకి 4-6 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ యాసంగి కందిని మనం సెప్టెంబర్ 2 అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చండి. విత్తుకుని ఈ విత్తే దూరం మనకు వస్తే నల్లరేగడి భూముల్లో అయితే సాలుకు సాలుకు మధ్య 75-90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా విత్తుకోవాలి. అదే మనం ఎర్రచెల్క భూముల్లో విత్తుకుంటున్నట్లయితే సాలుకు సాలుకు మధ్య 45-60 సెంటీమీటర్ల వరకు మొక్క

0: మొక్కకు ఉండి మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా చూసుకోవాలి.
1: ఓకే, అంటే యాసంగిలో కంది సాగుకు అనువైన రకాలు ఏమంటారు?
0: మనం మామూలుగా వానాకాలంలో విత్తిన కంది అయితే ఒక 160 నుండి 180 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. అదే అవి మనం యాసంగిలో కంది విత్తుకుంటే 120 నుండి 130 రోజుల్లో పరిపక్వత వచ్చేస్తుంది. కాబట్టి మధ్యకాలిక రకాలని మనం ఎంపిక చేసుకోవాలి. మధ్యకాలిక రకాలంటే మన దగ్గర తెలంగాణ కంది 3 TDRG 59 అంటారు. అది ఒక 120 నుండి 130 రోజుల కాల వ్యవధి ఉంటుంది. ఇది ఫ్యూజేరియం ఎండు తెగులు మరియు వెర్రి తెగులను కొంత మేరకు తట్టుకుంటుంది. అలాగే హనుమ TDRG 4 లేకపోతే ఆశ కానీ ICPL 87119 అంటారు, రుద్రేశ్వర కానీ LRG 41, ఇలాంటి మధ్యకాలిక రకాలు అంటే ఒక 120 నుండి 130 రోజుల్లో పంట వచ్చే రకాలను ఎంచుకుంటే మనం చేసే సాగును బట్టి ఎకరాకి 6 నుండి 8 క్వింటాల వరకు మనకి దిగుబడి వస్తుంది.
1: అయితే విత్తనాలు ఎంచుకుంటాం కదండి, విత్తనాల్లో చాలా రకాల విత్తనాలు వస్తూ ఉంటాయి, అసలు ఆ విత్తనాలను శుద్ధి చేసుకోవడం ఎలాగా?
0: మనం ఈ యాసంగి కంది విత్తన శుద్ధి చేసుకోవాలంటే విత్తనాలకి క్యాప్టన్ లేక థైరాన్ అనే ఫంగిసైడ్స్ దొరుకుతుంది మనకి. అవి 1 కిలో విత్తనానికి 3 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే ఎండు తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే జీవ శిలీంద్ర నాశిని మనకి ట్రైకోడర్మా విరిడి అని ఉంటుంది, ట్రైకోడర్మా విరిడిని 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించాలి. విత్తనానికి ముందు 4 కిలోల విత్తనానికి 200 నుండి 400 గ్రాముల రైజోబియం కల్చర్ తో కూడా విత్తన శుద్ధి చేసుకుంటే మనకి పంట మంచిగా వస్తుంది.
1: విత్తనాలు నాటి పంట చేతికి వస్తుంది, బాగానే ఉంటుంది, కానీ విత్తనం వేసిన తర్వాత మొక్క పెరగాలంటే ఎరువు చాలా అవసరం కదా, అసలు ఆ ఎరువులు ఎటువంటి ఎరువులు వాడాలి?
0: మన యాసంగి కందిలో చూసుకుంటే ఎకరాకి 16 కిలోల నత్రజని అలాగే 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు మనం ఆఖరిదుక్కులో వేసుకోవాలి. విత్తనంతో పాటు మనం ఆఖరిదుక్కులో వేసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే 1 బ్యాగ్ DAP మనం ఎకరానికి వేసుకోగలిగితే మనకి ఈ 16 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరాన్ని
1: ఈ పంటకి సరిపోతుంది అంటారు. అయితే మొక్క పెరిగేటప్పుడు పొలంలో కలుపు వస్తుంది, సో ఆ కలుపు నివారణకి ఏం చేయాలంటారు?
0: ఈ కంది పంటలో మనం యాసంగి కానీ ఎప్పుడైనా కంది పంటలో మనం కలుపు యాజమాన్యం చాలా ముఖ్యమైనది. దీనిలో మనం సమగ్ర కలుపు యాజమాన్యం అంటాం. అంటే ఫస్ట్ మొలకెత్తక ముందు విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పెండి మిథాలిన్ 30% ఈసి ఉంటుంది. అది ఎకరాకి 1.3 నుండి 1.6 లీటర్లు పెండి మిథాలిన్ ని 200 నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. అదే మొలకెత్తిన తర్వాత చూసుకుంటే పంట విత్తిన 20 రోజుల తర్వాత ఉంటే అప్పుడు మనకి వెడల్పాకు కలుపు లేత దశలో ఉంటుంది. అప్పుడు ఏముంటే వెడల్పాకు కలుపు ఆ నివారణకి ఇమాజితపీర్ 300 ml ఎకరాకు పిచికారీ చేయాలి. ఎక్కువగా గడ్డి జాతి కలుపు మొక్కలుంటే క్విజాలోఫాస్ పీఈథైల్ 5% ఈసి 400 ml. కలుపు మొక్కలు 3 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు భూమిలో తేమ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. 2 జాతుల కలుపు మొక్కలు ఉంటే 2 మందులను కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మనకి విత్తిన 30 నుండి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి పైరులో. వాటికి ఈ 30 రోజుల తర్వాత నుంచి మందులు కాకుండా గుంటకతో కానీ గొర్రెతో కానీ దంతితో కానీ అంతర్కృషి చేసుకుంటూ ఉంటే మనకి కలుపు రాకుండా ఉంటుంది.
1: అయితే పొలానికి ఇంత నీరు అనేది అవసరం, అసలు ఎంత నీరు వాడాలి, అంటే ఎంత నీరు పెట్టాలి పొలానికి?
0: మనం ఇందాక చెప్పుకున్నట్టు యాసంగి కందికి అట్లీస్ట్ 3 నుండి 4 తడులు ఇవ్వగలిగితే మంచిదని చెప్పుకున్నాం. అంటే 250 నుండి 300 ml వరకు నీరు అవసరం ఉంటుంది. వాన పడితే సరే, లేకుంటే గనక మొగ్గ రాబోయే ముందు కాయలు ఏర్పడే దశలో మాత్రం తప్పకుండా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. మడుల పద్ధతి, బోదలు కాల్వల పద్ధతిలో నీరు అందించచ్చు.
1: అంటే కంటిన్యూస్ గా నీరు ఇస్తూ ఉండాలి.
0: ఈ 2 దశల్లో మాత్రం బెట్టగా ఉంటే కంపల్సరీగా మనం నీరు అందించాలి. ఇప్పుడు మీకు నీరు నిల్వ ఉండే నల్లరేగడి భూములు అనుకోండి, ఒక వాన పడినప్పుడు మీకు ఆ దశల్లో మీకు తేమ సరిగానే ఉంటే పర్వాలేదు, లేదు అంటే మాత్రం మనం తడి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు పంట బెట్టకు గురైనప్పుడు 20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల మల్టీ కే అనేది 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకుంటే పూత కాయ అవన్నీ రాలిపోకుండా మనం చూసుకోవచ్చు. ఎప్పుడు బెట్ట నుండి కూడా కొంత ఉపశమనం కలుగుతుంది.
1: అయితే మొక్క అనగానే పురుగు సహజం. ఈ పురుగులు రాకుండా అంటే మొక్క దశ నుండి మొక్క ఎదుగుదల

0: వరకు, మన కాయ వచ్చే వరకు కూడా పురుగు ఆశించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటండి?
1: మనం యాసంగి కందిలో చూసుకుంటే ముఖ్యంగా వచ్చేవి మార్క మచ్చల పురుగు ఒకటి, శనగ పచ్చ పురుగు ఒకటి వస్తుంది మనకి ముఖ్యంగా. ఈ మార్క మచ్చల పురుగు ఏం చేస్తుందంటే, ఇది లేత ఆకులను పువ్వులను దగ్గరగా చేసుకొని గూడు లోపల పత్రహారాన్ని తింటూ పెరుగుతాయి. ఆకులన్నీ గూడులుగా చేసుకొని చేయడం వల్ల కాయలు ఏర్పడకుండా ఉంటాయి. అవన్నీ గూడుగా చేసుకోవడం వల్ల కాయలు ఏర్పడకుండా ఉంటాయి. అదే పిందే కాయ దశల్లో ఈ పురుగు ఆశిస్తే కాయకు రంధ్రం చేసి లోపలికెళ్ళి గింజల్ని తింటుంది. సో ఈ పురుగు నివారణకు స్పైనోసాడ్ 45 SE 0.3 mL లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG 0.4 mL మనము ఇవ్వని కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే శనగపచ్చ పురుగు, ఈ పురుగులేమో మొగ్గ పూత పిందే కాయదశల్లో కంటి పంచన ఆశిస్తాయి. ఈ పురుగు నివారణకు పిందే కాయదశల్లో క్వినాల్ఫాస్ 2 mL లేదా ఎసిఫేట్ 1.5 g ఒక లీటర్ నీటికి కలిపి కొమ్మలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడేమో ఇండోక్సాకార్బ్ 14.5% SE 1 mL లేదా స్పైనోసాడ్ అవి 1 L నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. ఇంకా చూసుకుంటే మనకి ఆకుగూడు పురుగు కూడా వస్తుంది, కాయతొలిచే ఈగ కూడా మనకి కంది పంటలో కొంతమేరకు వస్తాయి. ఒకవేళ ఆకుగూడు పురుగు ఉందనుకోండి, ఇది పైరు ఎదుగుదల దశలో ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా వచ్చినప్పుడు ఈ పురుగు నివారణకేమో క్వినాల్ఫాస్ 25% EC 2 mL నీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయతొలిచే ఈగ మనకు కనుక ఆశించినట్లయితే దాని నివారణకు ఎసిఫేట్ 75% SP 1.5 g లేదా లాండా సైహాలోత్రిన్ 5% EC 1 mL లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకి పురుగులు అనేవి నివారణ అవుతున్నాయి,
0: ఈ పురుగుల నుంచి దూరంగా ఉంటుంది అన్నమాట. అయితే యాసంగి కందిలో తెగుళ్ళు గురించి వివరంగా.
1: మనకి యాసంగి కందిలో వచ్చే తెగుళ్ళలో ఎండు తెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు 2 రకాలు ఉంటుంది మనకి, ఫ్యూజేరియం ఎండు తెగులు ఉంటుంది, అలాగే ఫైటోఫ్థిరా ఎండు తెగులు కూడా ఉంటుంది. ఈ ఫ్యూజేరియం ఎండు తెగులు ఏంటంటే పంట తొలి దశ నుంచి ఈ తెగులు ఆశించినప్పటికీ ఇది పూత పిందే దశల్లో తేమ తక్కువగా ఉన్నప్పుడు తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఇది ఏంటి అంటే మనకి భూమిలో ఉండే శిలీంద్రం వల్ల వస్తుంది. సో దీని నివారణకి ఎటువంటి మందులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆ తెగులను తట్టుకునే రకాలని, ఇందాక మనం చెప్పిన రకాలు TDRG 59 కానీ ఆశ కానీ అలాంటి రకాలని ఎంచుకొని విత్తుకోవాలి. లేకపోతే ప్రతి సంవత్సరం మనము కందే కాకుండా పంట మార్పిడి కూడా చేస్తూ ఉంటే భూమిలో ఉన్న శిలీంద్రం కూడా నాశనం అవుతుంది. అదే మనం ఫైటోఫ్థిరా ఎండు తెగులకు వస్తే ఆ తెగులు ఆశించిన మొక్కల్లో ఆకులపై నీటి మచ్చలు, కాండం మరియు ఆకు తొడుమలపై గోధుమ రంగు మచ్చలు, నల్లని మచ్చలు కనిపిస్తాయి మనకి. ఈ తెగులు ఆశించిన మొక్కలు ఆకు వాడి మాడిపోతాయి. అప్పుడు ఏం చేస్తామంటే కాండం మరియు కొమ్మలు కూడా తెగులు సోకిన ప్రదేశంలో విరిగిపోతాయి. మనకు ఇవన్నీ ఫైటోఫ్థిరా ఎండు తెగుల్లో మనకు కనిపిస్తాయి. ఇది కూడా భూమిలో ఉన్న శిలీంద్రం వల్లనే వస్తుంది. వర్షాలు గాలిలో తేమ అధికంగా ఉంటే ఈ తెగులు ఉధృతి మనకు అధికంగా కనిపిస్తుంది. ఈ తెగులను తగ్గించడానికేమో మ్యాంకోజెబ్ 75 WP 3 g లేదా మెటలాక్సిల్ 25% WP 2 g లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా తెగులు సోకిన మొక్క మరియు వాటి చుట్టూ ఉన్న మొక్కల్ని తడిచేలా పోయాలి వాటిని. ఇంకా మనం చూసుకున్నట్టయితే గొడ్డు మోతు తెగులు అంటారు, స్టెరిలిటీ మోజాయిక్ వైరస్. ఇది ఏం చేస్తుందంటే ఈ తెగులు సోకిన మొక్కలు పుష్పించవు, అంటే మనకి పువ్వులు రావు, కాయలు కట్టవు, అందుకే దాన్ని గొడ్డు తెగులు అంటారు. ఈ తెగులు ఇరియోఫిడాన్ని నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనం ఎక్కడైనా సరే ఒకటి లేక రెండు మొక్కలు ఇలా కనిపించినట్లయితే మన దాని నివారణకి 3 g కరిగే గంధక పొడి లేదా డైకోఫాల్ 18.5% EC 1 L నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కొన్ని మన దగ్గర గొడ్డు తెగులను తట్టుకునే రకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ICPL 8711 ఆశ కానీ లేకపోతే BSMR 853 కానీ ఇట్లాంటి రకాలు ఉంటాయి. ఆ రకాలని మనం సాగు చేసుకోవాలి.
0: అయితే కంది పంటలో అంతర పంటలు ఏమైనా వేయొచ్చు అంటారా?
1: కంది పంటలో మనం చూసుకున్నట్టయితే వేరుశనగని అంతర పంటగా వేసుకోవచ్చండి. ఎట్లా అంటే ఒక సాలు కంది పంటకి 4 సార్ల వేరుశనగ వేసుకుంటే మనకి 2 యొక్క కూడా ఆదాయం మనకు వస్తుంది.

0: అంటే దీనికి కూడా నీటి యాజమాన్యం కానీ మందులు యాజమాన్యం కానీ రెండు ఒకేలాగా ఉంటాయా?
1: నీటి యాజమాన్యం అంటే మనం దీనికి పెట్టినప్పుడే దానికి కూడా మనం నీరు పెట్టవలసి ఉంటుంది. కందికి పెట్టినప్పుడు మనం బోదల కాలువల పద్ధతులు చేసుకున్నప్పుడు మనం కందికి నీరు ఇస్తాము, అదే దశల్లో అవి ఉంటాయి కాబట్టి వాటికి కూడా నీరు మనకి
0: సరిపోతుంది.
1: సరిపోతుంది.
0: పంట కోత ఇంకా నూర్పిడి గురించి వివరాలు.
1: మనం పూత దశ నుండి రకాన్ని బట్టి పంట 45 నుంచి 60 రోజుల్లో పరిపక్వత వస్తుంది మనకి. అయితే 80%, ఒక 80% కాయలు పూర్తిగా పరిపక్వత వచ్చిన తర్వాతనే పంట కోయాలి. మనము ఈ పంట కోసేటప్పుడు సమయంలో ఒక 15 నుంచి 20% వరకు తేమ ఉంటుంది. అది మనం కోసిన తర్వాత వాటిని మనం బాగా ఎండబెట్టుకొని మనం ఒకవేళ నిల్వ చేసుకోవాల్సినట్లయితే ఆ తేమ శాతాన్ని 10 నుంచి 12%కి వచ్చేలాగా మనం ఎండబెట్టి అప్పుడు మనం వాటిని నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది.
0: యాసంగిలో కంది సాగు యాజమాన్య పద్ధతుల గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి శ్రీ మాణిక్య మిన్ని గారు ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
2: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

9 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణి కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరైంది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని, వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజిలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజిలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో

0: అన్ని కార్యక్రమాలు మధ్యదళారుల ప్రమేయం లేకుండా పేదలు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేటు సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జీవో 59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎల్నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరగనుందని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన 24వ ట్రావెల్ టూరిజం ఫెయిర్కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బతుకమ్మ వేడుకల పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తుంటే, రాష్టంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్టంలో గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. రాష్ట ప్రభుత్వం రైతులకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకపోగా గతంలో ఉన్న రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ అన్నదాతలను మోసం చేస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట అధ్యకుడు బస్వ లక్ష్మీ నర్సయ్య విమర్శించారు. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతోందని కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి రాజు తెలియజేశారు. కరీంనగర్ రీజనల్లో ఈ నెల 19వ తేదీ వరకు కరీంనగర్ నుంచి 1175 అదనపు సర్వీసులు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 21 నుంచి 26 వరకు 1250 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద జరుగుతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో 2వ రోజు పోటీలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో రాంచీలో జరుగుతున్న 2వ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

సమయం 8:03, ఇప్పుడు అమరవాణి సంస్కృత కార్యక్రమం. సంస్కృత్ సాహిత్యే పర్యావరణ రక్షణ, ఈ అంశంపై నిదీజ ప్రసంగం విందాం.

ఆదరణీయ శ్రోతారః భవద్భ్యః సాదరం నమస్కారం. అద్య అహం భవతాం సమక్షం అత్యంతం మహత్వపూర్ణస్య విషయస్య విషయే వక్తుం ఇచ్ఛామి. విషయః నామ అస్తి సంస్కృత సాహిత్యే పర్యావరణ సంరక్షణం. పర్యావరణం అస్మాకం జీవనస్య ఆధారం అస్తి. వాయు, జలం, పృథివీ, వనాని, వృక్షాః, నద్యః, పర్వతః, పశవః, పక్షిణః చ పర్యావరణస్య ప్రముఖః అంగః సంతి. మానవస్య జీవనం ప్రకృత్యా సహ అవిచ్ఛేన రూపేణ సంబంధం అస్తి. భారతీయ సంస్కృతేః విశేషత ఏషా అస్తి యత్ అత్ర ప్రకృతిః కేవలం ఉపయోగస్య వస్తు న మన్యతే అపితు ప్రకృతి దేవతత్వస్య దర్శనం క్రియతే. వృక్షేషు జీవనం దృశ్యతే, నదీనాం ప్రతి మాతృభావః దృశ్యతే, పృథివ్యా ప్రతి పూజనభావః దృశ్యతే. ఏషా భావనః సంస్కృత సాహిత్యే సర్వత్ర దృశ్యతే. సంస్కృత సాహిత్యస్య ప్రాచీనతమేషు గ్రంథేషు వేదాః ప్రముఖాః సంతి. వేదేషు పృథివ్యః జలస్య వాయోః అగ్నిః సూర్యస్య చ మహత్వం ప్రతిపాదితం అస్తి. భారతీయ జ్ఞానపరంపరాయాః ప్రకృతేః తథా పర్యావరణస్య విషయచింతనం అతీవ ప్రాచీనతమ అస్తి. అస్మాకం వేదేషు ప్రకృతిః ప్రతిః ఆదరః కృతజ్ఞత సంరక్షణస్య భావనా చ స్పష్టతయా దృశ్యతే. వేదాః కేవలం ధార్మిక గ్రంథా నాసంతి, సాహిత్యం కేవలం దార్శనిక గ్రంథా నాసంతి. తే భారతీయ జీవన దృష్టే మహత్వపూర్ణం ఆధారభూతం సాహిత్యం సంతి. తేసు మానవ జీవనస్య ప్రకృతేః సమాజస్య కర్తవ్యస్య తథా విశ్వస్య విషయే అనేకాః విచారాః సంతి. అతః అద్య వయం పశ్యామః పర్యావరణస్య స్వరూపం కథం దృష్టం. సాహిత్యే పర్యావరణస్య స్వరూపం కథం ఆసీత్, ప్రకృతేః ప్రతి మనుష్యస్య కః సంబంధం ఆసీత్, తథా అద్య అస్మాకం జీవనాయ వేదేషు నిహితః పర్యావరణ సందేశం కథం ఉపయోగి భవతుం అర్హతి. స్వర్ప్రథమ వయం పర్యావరణం ఇతి శబ్దస్య అర్థం జ్ఞాతం ప్రయత్నం కుర్మః. స్వర్ప్రథమ వయం పర్యావరణం ఇతి శబ్దస్య అర్థం జ్ఞాతుం ప్రయత్నం కుర్మః. పరితః యత్ అస్మాన్ ఆవరణోతి తత్ పర్యావరణం. అస్మాకం పరితః వాయు అస్తి, జలం అస్తి, పృథివీ అస్తి, వృక్షాః సంతి, వనాని సంతి, నద్యః సంతి, పర్వతాః సంతి, పశవః, పక్షిణః చ సంతి. ఏతే సర్వే అస్మాకం జీవనస్య సహచరా సంతి. మనుష్యః ప్రకృతేః పృథక్ నాస్తి, మనుష్యః ప్రకృతేః ఏవ ఏకః భాగః అస్తి. యది వాయు నాస్తి తర్హి జీవనం నాస్తి, యది జలం నాస్తి తర్హి జీవనం నా భవిష్యతి, యది అన్నం నాస్తి తర్హి జీవనం నా సంభవతి, యది పృథివీ స్వస్థ నా భవతి తర్హి మానవ జీవనం అపి స్వస్థం నా భవతి. అతః ప్రకృతేః స్వాస్థ్యం మానవ జీవనస్య స్వాస్థ్యేన సహ సంబంధం అస్తి. ఇయం భావనా వేదేషు అపి అత్యంతం ప్రాచీన రూపేణ దృశ్యతే. వేదేషు పృథివీ కేవలం భూమి నాస్తి, సా మాతా ఇవ పూజనీయా అస్తి. అథర్వవేదే ప్రసిద్ధం అస్తి మాతా భూమి పుత్రోహం పృథివ్యాః, అర్థాత్ పృథివీ మమ మాతా అస్తి, అహం పృథివ్యాః పుత్రః అస్మి. కియత్ సుందరం అయం భావః అస్తి. యది మనుష్యః పృథివీం మాతరం ఇవ పశ్యతి తర్హి సః తస్యాః శోషణం కథం కరిష్యతి. మాతుః సంరక్షణం యథా పుత్రస్య కర్తవ్యం భవతి, తథైవ పృథివ్యాః సంరక్షణమపి మనుషస్య కర్తవ్యం అస్తి. వేదేషు జలస్య అపి విశేషం మహత్వం అస్తి. జలస్య జీవనస్య మూలం అస్తి. జలం వినా మానవ జీవం సంభవతి న పశూనాం నా వనస్పతీనాం జీవనం. అతః జలస్య సంరక్షణం తథా శుద్ధత అస్మాకం

ప్రాచీన పరంపరాయామపి మహత్వపూర్ణం ఆస్తాం. సంస్కృత సాహిత్యే ఇదానీం వయం మహాకవి కాళిదాసం స్మరామః. కాళిదాసస్య కావ్యేషు ప్రకృతిః అత్యంతం సుందరం చిత్రణం దృశ్యతే. తస్య కృతిషు ప్రకృతిః కేవలం దృశ్యవర్ణస్య సాధనం నాస్తి, అపితు సా కథాయా తతః పాత్రానాం భావానాం చ భిన్న భాగా అస్తి. విశేషతః అభిజ్ఞానశాకుంతలం ఇతి నాటికే ఆశ్రమజీవనస్య వర్ణనం అత్యంతం మహత్వపూర్ణ అస్తి. కణ్వశ్యాశ్రమే మనుష్యః ప్రకృత్యా సహ జీవంతి. తత్ర వృక్షః లతాః పుష్పాణి మృగాః పక్షిణః చ సంతి. శకుంతలాయాః వృక్షే సహ విశేషః ఆత్మీయ సంబంధః అస్తి. సా వృక్షాన్ కేవలం వనస్పతీన్ నా మన్యతే, అపితు తేషు ఆత్మీయత ఏవ పర్యావరణ సంరక్షణస్య మూల భావన అస్తి. యదా వయం వృక్షే కేవలం కాష్ఠం నా పశ్యామః, అపితు తస్మిన్ జీవనే ఉపయోగితాం సౌందర్యం చ పశ్యామః, తదా తస్య సంరక్షణస్య భావన ఉత్పద్యతే. కాళిదాసస్య ప్రసిద్ధం కావ్యం మేఘదూతం అపి ప్రకృతేః అనుపమం కావ్యం అస్తి. తత్ర పర్వతానాం నదీనాం వనానాం సరసాం పుష్పానాం తథా వివిధ ప్రాకృతిక దృశ్యానాం సుందరం వర్ణనం ప్రాప్యతే. మేఘః జలం వహతి వర్షారూపేణ, తత్ జలం పృథివీం పోష్యతి. అథః మేఘస్య వర్ణనం అపి జీవనదాయిని ప్రకృతిః స్మర్యతే. తత్రైవ ఋతుసంగారః ఇతి కావ్యే కాళిదాసః షడ్ ఋతూనాం సుందరం వర్ణం కరోతి స్మ. వసంతే పుష్పాణి వీక్షంతి, వర్షాకాలే పృథివీ హరితా భవతి, శరద్ ఋతువే ఆకాశం నిర్మలం భవతి. ఏత ఋతుచక్రం అస్మాన్ ప్రకృతిః సంతులనస్య మహత్వం బోధయతి. యది ప్రకృతిః సంతులనస్య నాశ భవిష్యతి తర్హి ఋతూనామపి నియమితత ప్రభావితుం శక్నోతి. అద్య వయం అత్యధికం తాపమానం అనియమిత వృష్టిం జలసంకటం చ అనుభవామః. ఏతే పర్యావరణ పరివర్తనస్య గంభీరః సంకేతః సంతి. ఇదానీం వయం రామాయణం స్మరామః. రామాయణే వనస్య విశేషం మహత్వమస్తి. రామః సీతా లక్ష్మణః చ వనవాసకాలే వనాని నద్యం పర్వతాం ఆశ్రమః తథా వివిధ వనస్పతయః పశ్యంతః జీవనం యాపయంతః. రామాయణే వనం కేవలం కాష్ఠస్య భండారః నాస్తి, వనం జీవనస్య ఆధారం అస్తి స్మ. వనాని పశూనాం పక్షిణాం చ నివాసస్థానం సంతి. వృక్షాః వాయోః శుద్ధీకరణే తథా భూమే సంరక్షణే సహాయం కుర్వంతి. ఏతేషాం గ్రంథానాం జ్ఞానం పశ్చాత్ ఏక మహత్వపూర్ణ విచారః స్పష్టః భవతి. మనుష్యః ప్రకృత్యాః స్వామీ నాస్తి. మనుష్యః ప్రకృతేః ఏక అంగః అస్తి. కింతు వర్తమాన సమయే అస్మాకం సమక్షం పర్యావరణస్య గంభీర సమస్యః అస్తి. వనాని నాశ్యంతి, నద్యః ప్రదూషితః భవంతి, వాయు ప్రదూషిత భవతి, ధ్వని ప్రదూషణ భవతి, భూమో ప్లాస్టికస్య భారవర్ధతే, జలస్య అపవ్యయః భవతి, పశుపక్షిణాం ప్రకృతి వాసస్థానమాని అపి నశ్యంతి. ఏతస్య ఏకం ప్రముఖం కారణం అస్తి ప్రకృతేః ప్రతి అస్మాకం దృష్టికోణస్య పరివర్తనం. వయం ప్రకృతి ప్రాయః ఉపభోగస్య సాధనరూపేణ పశ్యామః, కింతు సంస్కృత సాహిత్యం అస్మాన్ భిన్నః దృష్టిం దదాతి. వృక్ష కేవలం కాష్ఠం నాస్తి, నదీ కేవలం జలం నా దదాతి, వనం కేవలం భూమిభాగః నాస్తి, పృథివీ కేవలం సంపతి నాస్తి. ఏతే సర్వే అస్మాకం జీవనస్య సహచరా సంతి. అతః పర్యావరణ సంరక్షణస్య ప్రథమం సోపానం అస్తి దృష్టికోణస్య పరివర్తనం. భారతీయ పరంపరాయాః వృక్షాణాం ప్రతి ఆదర్భావా దృశ్యతే. వటవృక్షః అశ్వత్థః నీమః ఆమ్రవృక్షః ఇత్యాదీనాం వృక్షాణాం సామాజికజీవనే విశేషం మహత్వం ఆసీత్. వృక్షః ఫలాని దదాతి, ఛాయాః దదాతి, పక్షివ్యః ఆశ్రయం దదాతి, భూమిం రక్షతి, వాయోః శుద్ధీకరణం కరోతి చ సహాయం కరోతి. తదేవ నద్యః అపి భారతీయ సంస్కృతో మాతృరూపేణ స్మృయంతే. గంగా యమునా

0: నర్మదా, గోదావరి ఇత్యాదీనాం నదీనాం ప్రతి సద్భావన సంస్కృత సాహిత్యకాలాత్ అస్తి. కింతు నదీ పూజనస్య వాస్తవిక అర్థ కేవలం పూజాం కరణం నాస్తి. నదీ స్వచ్ఛాం రక్షుతం ప్రేరణ అపి తస్యః పూజాయాః భాగః భవతి. అతః అద్య అస్మాభిః కేచన సరళః సంకల్పః కరణీయః. జలస్య అపవ్యయః న కరణీయ. అనావశ్యక ప్లాస్టికస్య ఉపయోగః న్యూనః కరణీయః. వృక్షః న ఛేతవ్యః, యత్ర సంభవతి తత్ర వృక్షన్ రోపణం కరణీయం. నద్యః తడాగః చ మలినాని న కరణీయం. పశుపక్షిణాం ప్రాకృతిక వాసస్థాని రక్షణీయాని. పర్యావరణ సంరక్షణం కేవలం శాసకస్య దాయిత్వం నాస్తి, అపితు ప్రత్యేకస్య నాగరికస్య అపి దాయిత్వం అస్తి. సంస్కృత సాహిత్యస్య పర్యావరణ దృష్టి వాస్తవిక సందేశ అపి అయమేవ అస్తి. ప్రకృతి కేవలం స్తుతి న కుర్మః, ప్రకృతి కేవలం వర్ణమాయన న కుర్మః, ప్రకృతి కేవలం పూజయామః నః, అపితు ప్రకృతిం రక్షామః. యత్ ప్రకృతి రక్షితా చేత్ జీవనం రక్షణం భవతి, జీవనం రక్షణం చేత్ భవిష్యం సురక్షితం భవతి. అతః ఆగచ్చంతు వయం సర్వే సంకల్పః కురుమః. పృథివీం రక్ష్యామః, జలస్య సంరక్షణం కరిష్యామః, వృక్షాన్ రక్ష్యామః, నద్యా స్వచ్ఛన్ స్థాపయామః, పశూనాం పక్షిణాం చ సంరక్షణం కరిష్యామః. అంతే ఏకం వాక్యం, ప్రకృతినః అస్మాకం సంపత్తిః, ప్రకృతి అస్మాకం జీవనం. అతః ప్రకృతేః సంరక్షణం కేవలం అస్మాకం కర్తవ్యం నాస్తి, అపితు అస్మాకం భవిష్య సంరక్షణం అస్తి. అపితు అస్మాకం భవిష్య సంరక్షణం అస్తి. ధన్యవాదః.
1: శ్రోతలు, ఇంతవరకు అమరవాణి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత సాహిత్యే పర్యావరణ రక్షణ ఈ అంశంపై డాక్టర్ నిధి జాగారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

రేపు చిత్ర సీమా సినీ గీతాలు విందాం. మొదటగా విందాం ఒకవి చిత్రం. ఈ చిత్రం నుంచి మురళి సౌమ్య పాడిన పాట, శివగణేష్ సాహిత్యం, శ్రీ మురళి సంగీతం.

ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఒకే ఒక్కడు చిత్రం నుంచి అందాల రాక్షసివే ఎస్పి బాలు, హరిణి పాడిన పాట ఏఎం రత్నం శివగణేష్, సాహిత్యం ఏఆర్ రెహమాన్, సంగీతం ఈ పాట మీకోసం.

ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే అక్టోబర్ 12వ తారీఖున సాయంకాలం ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ దైత్ కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852, మరొక నెంబరు 24240853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. ఇప్పుడు నువ్వు నేను చిత్రం నుంచి రవివర్మ ఉష వారి బృందం పాడిన పాట, కులశేఖర్ సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాట మీకోసం.

మనం ఈరోజు మణి శర్మ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఆయన పేరు యనమనరా వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు. మణి శర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు. 200కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు మణి శర్మ గారు. సాలూరి రాజేశ్వరరావు దగ్గర నుంచి వందే మాత్రం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకి ఎంతగానో ఉంది.

మణిశర్మ గారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. చిన్నప్పుడే ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెను తెలియకపోయినా వాయించేవారట. ఆయన తండ్రి నాగయజ్ఞ శర్మ గారు ఒక మంచి వయోలిన్ కళాకారుడు. సినిమాలో పనిచేయాలని కోరికతో ఆయన భార్యతో సహా మద్రాస్ వెళ్లారట. కాబట్టి మణిశర్మ పెరిగిందంతా కూడా మద్రాసులోనే. చిన్నప్పుడే

అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయలిన్తో పాటు మ్యాండోలిన్, గిటార్ కూడా నేర్పించారట. తర్వాత రికార్డింగ్లో వయలిన్, గిటార్ కన్నా కీబోర్డ్ వాయించే వాళ్ళకే అంటే ఎక్కువ ఆఫర్స్ ఇవ్వడంతో పాటు రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వడం చేసేవారట. అందుకే ఆయన కీబోర్డ్ కూడా నేర్చుకున్నారు.

మణిశర్మ గారు పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజా గారికి, రెహమాన్ గారికి, ఇంకా చాలామందికి గురువైన జాకబ్ జాన్ దగ్గర కూడా మణిశర్మ గారు పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నారు. తరువాత కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. 1982లో 18 ఏళ్ల వయసులో చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలోకి దిగిపోయారు మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు. సంగీత దర్శకుడు చెల్లపిల్ల సత్యం దగ్గరగా కీబోర్డ్ ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇళయరాజా గారి దగ్గర, ఎంఎం కీరవాణి గారి దగ్గర, రాజ్ కోటి గారి దగ్గర శిష్యరికం చేశారు. ఏఆర్ రెహమాన్ గారితో కలిసి కీబోర్డ్ సహాయకుడిగా కూడా మన మణిశర్మ గారు పనిచేశారు. అప్పట్లో దక్షిణాది సినిమాలన్నింటికీ రికార్డింగ్లకి అప్పట్లో మద్రాస్ కేంద్రమే కాబట్టి అన్ని భాషల సినిమాలకి ఎందరో మహానుభావులైన సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం ఆయనకొచ్చింది. కీరవాణి గారి మొదటి సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాకి పనిచేశారు మన మణిశర్మ గారు.

మనం మాట్లాడుకుంటున్నాం మణిశర్మ గారి గురించి. క్షణక్షణం సినిమాకి కీరవాణి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అప్పుడప్పుడు వచ్చి కూర్చొని ఆసక్తిగా గమనించేవారట. అలా ఆయనకు మొట్టమొదటిసారి రీరికార్డింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. ఆదిరాత్ అంటే తెలుగులో రాత్రి అనే సినిమాకి, హారర్ సినిమాకి తర్వాత అంతం సినిమాలో ఒక పాట చేయమంటూ మళ్ళీ ఆయన పిలుపునిచ్చారట. ఈ తరం సంగీత దర్శకుల్లోని దేవిశ్రీ ప్రసాద్కు కీబోర్డ్ గురువైన ఎస్వీఎస్ తొలిసారి దర్శకత్వం వహించిన సూపర్ హీరోస్ చిత్రంలో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతం అందించారు మన మణిశర్మ గారు.

బావగారు బావున్నారా పాటలు సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. జయంత్, గుణశేఖర్ లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుల సినిమాలకు పనిచేసే అవకాశాలు వరుసగా వచ్చాయి. దానికి తోడు సమరసింహారెడ్డి, గణేష్, రావోయ్ చందమామ చూడాలని ఉంది. ఇలా వెంట వెంటనే పెద్ద హీరోల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం రావడం, అన్నీ మ్యూజికల్ హిట్లు కావడంతో ఆయన దశ తిరిగింది. ఈయన సంగీతం చాలా వరకు అంటే ఫాస్ట్ బీట్తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నాం మణిశర్మ గారి గురించి. ఫాస్ట్ బీట్ సాంగ్ అన్నాం కాబట్టి ఫాస్ట్ బీట్లో ఒక పాట వినాల్సిందే కదా.

మూవీలో ఎన్ని ఫాస్ట్ బీట్ పాటలున్నా కూడా ఈయన సినిమాలో ఒక్కటైనా మెలోడీ పాట ఉంటుంది. ఈయన చేసిన మెలోడీలలో చాలా మంచి పాటలున్నాయి. అందుకే ఆయనకి మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. మనసిచ్చి చూడు చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ గారిచ్చిన బిరుదది. పరిశ్రమలోని దాదాపు ప్రతి నాయకుడికి సంగీతాన్ని అందించారు. ఈయన అగ్రతారల సంగీత దర్శకుడని కూడా అంటారు. ఇంకా చాలా చిత్రాలకు కూడా తన నేపథ్య సంగీతాన్ని అందించి వాటికి కూడా ప్రాణం పోశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన చెన్నై లవ్ స్టోరీ మూవీ, అంటే చాలా గ్యాప్ తర్వాత, చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన చెన్నై లవ్ స్టోరీ, ఆయన డైరెక్టర్ రవి నంబూరి గారు ఆయనకి మళ్ళీ పిలిచి ఆయన సినిమాకి మీరే సంగీత దర్శకత్వం వహించాలి అని చెప్పి పట్టుబట్టి ఆయనతో పాటలు రాయించి సంగీత దర్శకత్వం వహించిపించారు. ఇప్పుడు ఆ చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి ఈ పాట విందాం. ప్రతి ఒక్కరూ ఈ రీసెంట్ టైంలో హిట్ అయిన పాట ఇది.

మణిశర్మ గారికి నంది పురస్కారం, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఒక్కడో సినిమాకి, చిగుడాలని ఉంది ఈ సినిమాకి కూడా వచ్చాయి. అలాగే ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా ఒక్కడు, చిరునవ్వుతో, చూడాలని ఉంది చిత్రాలకు గాను ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాగే మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్లో కలేజా మూవీకి, ఏక్ నిరంజన్ మూవీకి కూడా వచ్చింది.

0: RC for its victory in Puducherry. Union Home Minister Amit Shah said the NDA's by-election and local body poll victories showed that the people have completely rejected the India alliance. Delhi police has denied permission for the proposed protest by the CJP at Jantar Mantar tomorrow. Addressing media in New Delhi today, Delhi Police Joint Commissioner Nupur Prasad said that applications seeking permission to hold protest or other programs at Jantar Mantar must be submitted at least 10 days in advance.
1: We have received an application from Sarov Das, co-convener of Kokto Janta Party. The application is regarding an intimation for protest on 10th of October at Jantar Mantar. The protest was regarding accountability of CEC. This intimation was considered and it was found that the intimation was given in a very short span of time, whereas as per the prescribed guideline, the intimation has to be received 10 days prior to the protest which is planned.
0: Ms. Prasad further stated that prohibitory orders under Section 163 of the Bharatiya Nagrik Suraksha Samhita are currently in force in the area, imposing necessary restrictions to maintain public safety and law and order. The Joint Commissioner warned that the Delhi Police would take appropriate legal action against anyone found violating the law. Meanwhile, due to security reasons, the entry and exit facility will remain closed at 45 metro stations from 9 p.m. tonight till tomorrow until further notice. However, interchange facility will remain available at all the concerned metro stations except New Delhi Metro Station. The Supreme Court has directed the centre and authorities to ensure that there is no complete suspension of Delhi Metro and Railway services in the national capital in view of the CJP protest scheduled for tomorrow. A bench headed by Chief Justice of India, Surya Kant, and said that public transport services must continue in a regulated manner to minimise inconvenience to commuters. A delegation of opposition MPs met President Draupadi Murmu at Rashtrapati Bhavan this evening regarding allegations on functioning of the Election Commission. Talking to media after the meeting, Congress President Mallikarjun Kharge said they apprised the President about the alleged discrepancies in Special Intensive Revision or SIR exercise. He said the opposition leaders have demanded that EVMs be rolled back and elections be conducted using ballot paper. South African jurist of Indian origin Navaneet Mnavi Pillay has won the Nobel Peace Prize today for her contributions to promoting peace and international law. A former UN human rights chief and a judge at the International Court of Justice, Pillay grew up under apartheid and went on to build a career defending anti-apartheid activists and advancing human rights and equality. In cricket, West Indies defeated India by 6 wickets in the second T20 international in Ranchi today to level the 5-match series at 1-1. Chasing 250 for victory, West Indies overhauled the target with 6 wickets in hand and 9 balls to spare. And that is the end of this news bulletin.
2: Akasavani, Srotalu. Samayam 11:10. Ippudu repu prasaram kanunna maa prasarala vishayalu telusukundam. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో పుస్తకం అంశంపై శ్రీమతి కోట విజయగారి ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళశాసనం, 6:35 పొలం పనులు కార్యక్రమంలో యాసంగిలో కుసుమ పంటల్లో చేపట్టవలసిన పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే, నేషనల్ పోస్ట్ డే దీని గురించి ప్రత్యేక కార్యక్రమం, అలాగే బతుకమ్మ పాట ప్రత్యేక పాట, ఆరోగ్య జీవనం శీర్షికలో భాగంగా క్యాన్సర్ లక్షణాలు చికిత్స గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం వేణుగోపాల్ బృందం వారిచే నాదస్వరం, డోలు సహకారం శ్రీ డి వెంకటేశ్వర్లు. 9:03 వికాస తరంగిణి. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిని ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 యోవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితా లోకం కార్యక్రమంలో అవును నేను ఒంటరినే జిఎస్ లక్ష్మి గారి కథానిక,

2:30 బాలానందం కార్యక్రమంలో ZPHS ఇబ్రహీంపూర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కదంబ కార్యక్రమం. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ పుష్పలత కథ ఒక్కు కథ వినిపిస్తారు. 3వ భాగం శ్రీ కుంఠా రాజ్కుమార్ వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుసుమ పంట సాగులో మెళకువలు గురించి తాండూర్ ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సి మాణిక్యమణి గారి అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. కొర్రమీను చేపల పెంపకం యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ గారు, నిర్వహణ డాక్టర్ వీరన్న బూక్య. ఇన్సైట్స్ 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, ఇక చివరగా 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అర్చనా జి ఉపాధ్యాయ గారి కర్ణాటక గాత్రం వింటారు. ఇవండి రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై తిరిగి మళ్లీ రేపు ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.